శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ మీద 102.4 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 18వ తేదీ సోమవారం. శ్రోతలకు శుభోదయం.

0: ఈ సువిశాల సృష్టిలో ప్రతి చలనానికి చీమకు సైతం శివుని ఆజ్ఞ కావాలి. శివశబ్దం శుభంకరం, శివనామం చరాచర జగత్ సంక్షేమానికి మూలాధారం. ఓంకారనాథ జనకుడు, నటరాజ శేఖరుడు, నాగభూషణుడు ఆంధ్రుల ఆరాధ్య దైవం.
1: శంభో శంకర భవ, శంకర భవన, శంకర హర.

లయకారకుడైన నటరాజు శృతి లయ నిబద్ధుడై నర్తించినంత కాలమే ఈ జగన్నాటకం సాగుతుందట. ఆదిశంకరుని అడుగులు భక్తుల గుండెలలో.

0: శ్రీవారి హృదయవాసిని. సకల సంపదలకు నెలవు పద్మావతీదేవి. పద్మావతి శ్రీనివాసులు వెలసిన తిరుమల క్షేత్రం సాక్షాత్తు లక్ష్మీనారాయణులు వెలసిన వైకుంఠపురమే. ముత్తైదువలు భక్తి ప్రపత్తులతో ఆరాధనా తత్పరతతో శ్రీదేవిని సింగారించి శ్రీవారికి సమర్పించాలని ఎంత వేగిరపడుతున్నారో తిలకించండి.
1: సర్వాంతరాన వేదాల సార నర

0: మీరింతవరకు భక్తరంజని కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వి రామకృష్ణ, పి సుశీల ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ శ్రీ వై సూర్యచంద్రారెడ్డి గారి హితోక్తులు వింటారు.
1: భోగమే భవరోగము. భక్త కబీర్ భుజాన జోల వేసుకుని రామనామస్మరణ చేసుకుంటూ ఇల్లిల్లు తిరుగుతూ ఓ పెద్ద భవంతి ముందు నిలబడ్డాడు. అది ఓ అందమైన దేవదాసి ఆవాసం. కబీర్ భిక్షాందేహి అనగానే కాలి మువ్వల సవ్వడితో కలువ రేకులక్క వంటి కన్నులతో ఓ అందమైన యువతి బయటికి వచ్చి పాత్రలోని భిక్షను జోలెలో వేసింది. కబీర్ ఆమె కళ్ళను, రూపాన్ని చూసి ఆశీర్వదించి ముందుకు సాగిపోయాడు. కొన్ని నెలల తర్వాత కబీర్దాస్ మరల అదే వీధికి భిక్షాటనకొచ్చి దేవదాసి భవంతి ముందు ఆగాడు. రాజభోగాలతో రాజిల్లిన ఆ భవనం నేడు బోసిపోయి శిథిలావస్థలో కనిపించింది. భిక్షాందేహి అన్న మాటకు ఉలుకులేదు, పలుకులేదు. అలా ముందుకు పోయి ఊరి బయట ఉన్న శ్మశానం ముందు ఆగాడు. దూరంగా కట్టెలపై సగం కాలి పడి ఉన్న ఓ శవాన్ని చూస్తున్నాడు. అంతకుముందు రోజే దీర్ఘవ్యాధితో కన్ను మూసిన దేవదాసి దేహమది ఎదురుగా వచ్చిన బాటసారి చెప్పాడు. క్షణాల్లో ఓ కాకి వచ్చి ఆ దేవదాసి కపాలంపై వాలింది. కబీర్కు గతంలో చూసిన ఆమె కళ్ళు స్ఫురించాయి. అయ్యో, నాడు కాటుక కళ్ళుతో కలకల కాలాడిన కళ్ళు ఏమైనాయి! ఆ మెరిసే కన్నులపై కాకులు వాలి కావు కావు అంటున్నాయి. భోగాలేవి శాశ్వతము కావు కావు అని హెచ్చరిస్తున్నాయి అనుకుంటూ ముందుకు సాగాడు. సుఖత క్రియతే రామ భోగ పశ్యాదంత శరీరే రోగ యజ్ఞపి లోకే మరణం తదపిన ముంచెతి పాపాచరణం. సుఖాన్ని ఆశించి మానవులు ఇంద్రియలోలులవుతారు. దానివల్ల శరీరం రోగాలతో నిండిపోతుంది. లోకంలో మానవులకు మరణమే చివరకు శరణమైన పాపాలు చేయడం మాత్రం మానరని మూఢ మానవ స్వభావాన్ని ఎరుకపరిచారు శంకరులు. మానవుడు ఈ శరీరంతో ఏ భోగాన్ని అనుభవించినా దాని విలువను ఏదో ఒక రుగ్మత రూపంలో చెల్లించాల్సిందే. కాన ఇంద్రియాలను నిగ్రహించుకోవాల్సిందే. అవసరం లేకపోయినా కన్ను చూసిందల్లా కావాలని తెచ్చుకోవడం, జిహ్వ చాపల్యంతో తిని ఆరగించుకోలేని ఆహార పదార్థాలను కడుపులోకి తీసుకోవడం చివరకు అనారోగ్యానికి గురు కావడం జరుగుతుంది. అందుకే ప్రహ్లాదుడు తన మిత్రులకు రెండు చేతులతో గోకుకొని కూడా తృప్తి చెందనట్లు కాముకులు తుచ్ఛమైన పశుపక్షాదుల వలె, క్రిమి కీటకాదుల వలె సామాన్యమైన మైథునాది గృహసుఖాలలో మునిగి సంతృప్తి చెందక చివరకు దుఃఖభాగవులుతారని హెచ్చరించినాడు. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. మనం ఈ ప్రపంచంలో ఏది సాధించాలన్నా శరీరమే ప్రధాన సాధనం. కాన ఈ శరీరాన్ని భోగాలకు పరిమితం చేసి పాపాల పుట్టగా మార్చితే అధోగతి పాలుగాక తప్పదు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని వాటికి ఎంత అవసరమో అంత సంతృప్తిపరిస్తే చాలన్నది జగద్గురు శంకరాచార్యుల హితవాక్యం. గౌతముడు కూడా లౌకికులతో పూర్తి వైరాగ్యం వద్దు, పూర్తి

0: కపాలత్వము వద్దు, ఇంద్రియాలు కోరినవన్నీ ఇవ్వరాదు, అలాగని ఏది కోరవద్దు అని కాదు దీని యొక్క అర్థం కూడాను. ఉపవాసం పేరుతో కంటికి నిద్ర లేకుండా, కడుపుకు ఆహారం లేకుండా నిగ్రహించుకోవడం, శరీరాన్ని శుష్కింపచేసుకోవడం ఆరోగ్యపరంగా కూడా అనర్థమే తెచ్చిపెడుతుంది. కాన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని సహచరులుగా మర్చిక చేసుకోవడమే మంచిది. ఇదే మధ్య మార్గం అంటారు. ఇంద్రియ సుఖాలను భోగాలను పెంచుకుంటే మనం వాటికి దాస్యం చేయవలసి ఉంటుంది. బానిసలుగా అష్టైశ్వర్యాలను అనుభవించే కన్నా స్వతంత్రంగా భిక్షమెత్తుకుని జీవించడం లోనే ఎంతో సంతృప్తి ఉంది. ఆడంబరాలకు పోయి అడ్డదారుల్లో అక్రమార్జన చేయడం ఏమాత్రం క్షేమకరం కాదు. అదే భావంతో వేమన నీళ్లలోని మీను నిర్మాంసమాశించి గాలమందు చిక్కు కరిణి భువిని ఆశ తగిలి నరుడు నాలాగు చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ. నీటిలోని చేప ఎరగా వేసిన మాంసపు ముక్క కోసం ఆశతో గాలంలో చిక్కుకుంటుంది. అదేవిధంగా భోగాలను ఆశించిన మానవుడు ఆశల గాలానికి చిక్కుని జీవితాన్ని దుఃఖమయం చేసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాడు వేమన. ఈ లోకంలో పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదని గ్రహించి పాపకర్మలు చేయడం మానాలి. అవకాశం వచ్చిందని, అదృష్టం కలిసి వచ్చిందని అక్రమార్జనకు పాల్పడ్డా, అధికార మదంతో మిడిసిపడ్డా, ఎంతవారైనా చివరకు చేరుకునేది మరుభూమికే, మరిచిపోవద్దని మహాకవి గురం జాషువా హెచ్చరించారు. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో నగరిగిపోయే, ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికార ముద్రికలంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే, ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కన్గన్న చిత్రలేఖకుని కుంచనశించే, ఇది పిశాచులతో నిటలేఖనుండు గజ్జ కదిలించాడు రంగస్థలంబు, ఇది మరణ దూత తీక్షణము దృష్టులలయావని పాలించు భస్మ సింహాసనంబు. వైరాగ్యానికి కవిత ఖండిక ప్రతీక, ఆధునిక జీవన సరళికి దివ్య ఔషధం. జననము మరణము రెండూ మనకు సంబంధించినవిగా భావించి ఈ శరీరంతో పాపకర్మలు మాని పుణ్యకర్మలు ఆచరించమని జగద్గురు శంకరాచార్యుల వారు జగత్తుకిచ్చిన సందేశం.
1: శ్రీ వై సూర్యచంద్రారెడ్డి గారి హితోక్తులు విన్నారు ఈనాటి సూక్తిసుధలో. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి పొలం పనులు.

0: స్టిక్కర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: నిమ్మగడ్డి పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
3: ఇది బహువార్షిక జాతికి చెందిన గడ్డి. మొక్క సుమారు 3 నుండి 4 అడుగుల ఎత్తు పెరుగుతుంది. నేల కోతను అరికట్టడానికి ఈ పంట సాగు శ్రేష్టమైనది. దీని తైలాన్ని పరిమళాల పరిశ్రమలోనూ అలాగే విటమిన్ ఏ తయారీకి ఉపయోగిస్తారు. నిమ్మగడ్డి తైలంలో సిట్రల్ అనే రసాయనం ఉంటుంది. నిమ్మగడ్డిని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. బలమైన ఎర్ర నేలల్లో నుండి బలహీనమైన ఇసుక నేలల్లో కూడా సాగు చేయవచ్చు. బంజరు, బీడు అలాగే అటవీ నేలల్లో కూడా సాగు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో నీటి వసతి కింద సాగు చేసుకోవచ్చు. ఎత్తైన కొండ ప్రాంతాల్లో వర్షాధారంగా కూడా సాగు చేయుటకు అవకాశం ఉంది. నిమ్మగడ్డిని పిలకల ద్వారా వరుసల మధ్య 60 సెంటీమీటర్లు అలాగే పిలకకు మధ్య 45 సెంటీమీటర్లు ఎడముంచి నాటుకోవాలి. మొక్కలు పడిపోకుండా మొక్కల మొదల్లో మట్టిని ఎగదోసి గట్టిగా నొక్కాలి. నీటి వసతి సౌకర్యం ఉంటే తీవ్రమైన చలి అలాగే వేసవిలో తప్ప నిమ్మగడ్డిని సంవత్సరం పొడవునా నాటుకోవచ్చు. 1 ఎకరా పొలంలో నాటడానికి సుమారు 15,000 పిలకలు అవసరం. ఇక రకాలను చూసినట్లయితే కావేరి అలాగే కృష్ణ. ఎకరాకు ఆఖరి దిక్కులో 4 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ అలాగే 40 కిలోల మ్యూరోట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి.

ప్రతి కోత తర్వాత ఎకరాకు 4 కిలోల యూరియా 2 దఫాలుగా వేసుకోవాలి. వర్షాకాలంలో ఈ పంటకు నీరు అంతగా అవసరం ఉండదు. ఆ తర్వాత వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. పిలకలు నాటిన వెంటనే నీరు కట్టి తర్వాత 2 నుండి 3 రోజులకొకసారి క్రమం తప్పకుండా 4 రోజుల వరకు నీరు పెట్టాలి. నాటిన 3 నుంచి 4 నెలల వరకు, తదుపరి పంట కోసిన తర్వాత 4 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. శీతాకాల ప్రారంభంలో వచ్చే పూల కంకులను ఎప్పటికప్పుడు తీసివేయాలి. లేనిచో నిమ్మగడ్డి దిగుబడి తగ్గిపోవును. నాటిన 10 నుంచి 15 రోజుల తర్వాత వరుసల మధ్య ఉలువలు లేదా ఏదైనా పప్పుజాతి పంటను విత్తుకున్న ఎడల కలుపును చాలా వరకు నివారించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో నిమ్మగడ్డికి ఎటువంటి పురుగు అలాగే తెగుళ్ల బాధ లేదు, కావున సస్యరక్షణ చేపట్టాల్సిన అవసరమూ లేదు. మురుగునీటి సౌకర్యం సరిగా లేని చోట వేరుకులు తెగులు సోకే అవకాశం ఉంది, కనుక జాగ్రత్త వహించాలి. మొదటి పంట నాటిన 5 నుంచి 6 మాసాల తర్వాత కోతకు వస్తుంది. తదుపరి కోత ప్రతి 2.5 నుంచి 3 మాసాల వ్యవధిలో వస్తుంది. ఒకసారి నాటిన పైరు నుండి 4 నుంచి 5 సంవత్సరాల వరకు పంట తీసుకోవడం లాభదాయకం. మొక్కలను నేల నుండి 10 నుంచి 15 సెంటీమీటర్లు వదిలి కోయాలి. పంటను కోసిన ప్రతిసారి ఎండు ఆకులను తీసివేయాలి. దీనివల్ల దుబ్బులు బాగా చిగురించి పెరుగుదల సంతృప్తికరంగా ఉంటుంది. నిమ్మగడ్డి ఆకుల నుండి స్వేదన ప్రక్రియ ద్వారా నూనెను తీస్తారు. ఈ నూనె తీసే యంత్రం డిస్టిలేషన్ ట్యాంక్, బాయిలర్, కండెన్సర్ అలాగే సపరేటర్ అనే భాగాలను కలిగి ఉంటుంది. అప్పుడే కోసిన నిమ్మగడ్డి ఆకులను డిస్టిలేషన్ ట్యాంకుల్లోకి నింపి మూత మూసి నీటి ఆవిరిని పంపాలి. నూనె ఆవిరి నీటి ఆవిరి ద్రవరూపంలో కండెన్సర్ ద్వారా సపరేటర్లోకి చేరుతాయి. నీటిపై తేలియాడే నూనెను వేరు చేసి శుభ్రపరిచి గాజు లేక అల్యూమినియం పాత్రల్లో భద్రపరచాలి. కొన్ని వృద్ధిపరిచిన డిస్టిలేషన్ యంత్రాలలో సపరేటర్ ద్వారా నీటిని, నూనెను వేరువేరుగా సేకరించుకోవచ్చు. నిమ్మగడ్డి నుండి ఎకరాకు రకాన్ని బట్టి 60 నుంచి 90 కిలోల నూనె వస్తుంది. నీటి వసతి కింద సాగు చేసేటప్పుడు ఎకరాకు సంవత్సరానికి 10,000 నుండి 15,000 వరకు, అలాగే వర్షాధారంగా సాగు చేసినప్పుడు 40 నుంచి 45 కిలోల నూనె 4,000 వరకు నికర ఆదాయాన్ని పొందవచ్చు.

0: పొలం పనులు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: అయ్యా డాక్టర్ గారు, మా లచ్చిందేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
2: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
1: లచ్చిందేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంతా లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
2: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
0: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
3: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.
4: శ్రోతలకు ఒక గమనిక, ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన

0: అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0815825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం తన కిరణాలతో మనల్ని మేల్కొలిపినట్లే ఓటమి తరువాత విజయం కూడా మెరుపులా మనల్ని చేరుతుందన్న విశ్వాసంతో మనం పనిచేయాలి.

సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడబోయి, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ అప్పారావు.

సమస్యలు ఎదురైనప్పుడు ఎంచుకున్న లక్ష్యాలను పూర్తి చేయటంలోనే సామర్థ్యం ఉంటుంది. పడిపోయిన ప్రతిసారి పైకి లేచే అవకాశం మనకు దక్కుతుంది. దాన్ని వీలైనంత సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్లకు నిన్న లేఖలు రాశారు. జీఎస్టీ ఎక్సైజ్ సుంగం పెంపుతో పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పెరిగిన పన్నుల ప్రభావంతో మార్కెట్లో కొనుగోళ్లు మందగించాయన్నారు. కొనుగోలు సంస్థలు పరిమాణాన్ని తగ్గించుకోవడంతో రైతులకు నష్టం జరుగుతోందని, దాదాపు 43,000 మంది రైతులు, లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రభావితమవుతోందని వెల్లడించారు. పెరిగిన పన్నుల విధానాన్ని పునఃసమీక్షించి పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలకు ప్రాధాన్యమిస్తూ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వెంట తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నిన్న దర్శించుకున్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా విత్తిన 24 నుంచి 48 గంటల నిందితులను పట్టుకుంటున్నాము. నేరస్తుడికి తగిన శిక్ష విధించాలి అన్నది కూడా మా మెయిన్ ఎజెండా. దాని మీదనే ఈ రోజు ఫోరెన్సిక్ ని మేము అందరం కూడా ఎక్కువ బలోపేతం చేయడం జరిగింది. ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడంలో గానీ పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైన శిక్షణ పొందడమే కాదు, వాళ్ళు కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని ఈ రోజు నిందితులను పట్టుకోవడం గానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం గానీ, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం గానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆ నిందితులకి త్వరితగతిన శిక్ష పడే విధంగా ఈ రోజు మా గవర్నమెంట్ పనిచేస్తుంది.
0: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కొనుగోళ్ల అంశంలో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సన్నవడ్లకు అదనపు నగదు చెల్లించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు జిల్లాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సూచించారు.

0: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిర్మించిన సిమెంట్ రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, సంపద సృష్టి ద్వారా రాష్ట ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి తీసుకొచ్చామని మంత్రి పేర్కొంటూ,
1: రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతారో దాని మీద జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తే రాష్ట్రానికి వచ్చే షేర్ వస్తుంది, దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ లో 25% ఒక ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన ఎంఓయూ. ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జున్నూరు వేడంగి మట్టపరు గ్రామాల్లో 3,76,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలతో పాటు తాగునీరు, సాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గత 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా 122,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో హోటళ్లు, హోంస్టేలు, క్యార్వాన్ టూరిజం, హౌస్ బోట్లు, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలను విస్తరిస్తున్నామని చెప్పారు. జగ్గన్న తోట ప్రభల ఉత్సవం, విజయవాడ ఉత్సవ్, అరకు చలి ఉత్సవ్ వంటి కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగే ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ హాజరై వారోత్సవాల్లో పాల్గొంటారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా 5 కిలోమీటర్ల వాకథాన్ నిర్వహించనుండగా యోగా ధ్యాన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. పెద్ద సంఖ్యలో యువత, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కూడా క్రీడా పోటీలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యువజన క్రీడా వారోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యతో పాటు రాజకీయ రంగంలో కూడా యువత ముందుకు రావాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బి నాగరాజు అన్నారు. కర్నూలు నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిన్న సత్కరించారు. విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ,
2: ఎందుకు అసలు మీరు స్కూల్లో పోటీ పడి ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, ఇంటర్మీడియట్ లో ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, మీ నిజ జీవితంలో కూడా ఉద్యోగ ప్రస్థానం అయితేనేమి, రాజకీయ ప్రస్థానం అయితేనేమి, ఏ ప్రస్థానం అయినా కూడా మనం మొదట ఉండాలనే ఆకాంక్షతో ఒక్కరికి ఇష్టపడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లల యొక్క కోరికల మేరకు సపోర్ట్ చేయాలి. ఆ విద్య ద్వారానే మనకు గుర్తింపు వచ్చేది. కాబట్టి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదువుకుని లేనిపోని ఆలోచన చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.
0: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట పూణేలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించారు. ఈరోజు విద్యార్థులు రాష్ట రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసేలా దేవాలయాల సందర్శనతో పాటు పరిశ్రమల అభివృద్ది, సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వంటి ప్రదేశాలను సందర్శించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎలక్ట్రిక్ బైక్పై పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ పలు కార్యక్రమాల్లో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని కోరారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు.

తమ స్వరసందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు, మై జీఓవీ .in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరుగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మార్కాపురం జిల్లాలోని కంభంలో నిన్న అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలోని 65 మండలాలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. రాయలసీమ కోస్తా ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఈ రోజు 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాళ్లు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల మేత ధరలు పెరగడంపై ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. 2026 జనవరి నుంచి మే మధ్యకాలంలో సోయా, ఫిష్ మీల్ వంటి ముడి సరుకుల ధరలు 20% పైగా పెరిగాయని, దీంతో మేత తయారీ ఖర్చు కిలోకి 31 రూపాయలు పెరిగిందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఫిష్ మీల్ ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, సోయా దిగుమతులపై ఆంక్షలు సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. కాంతిరేఖలు కార్యక్రమంలో 7:15 పత్రికా సమాచారం ఉంటుంది. అనంతరం అల్సర్లు కారణాలు నివారణ గురించి డాక్టర్ కె ప్రకాష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. చిత్రాంజలి తెలుగు సినీ గీతమాలిక 9:30. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:00 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. ఇక మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ్ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. మధ్యాహ్నం 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 2:30 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. సాయంత్రం 5:00 కర్నూలు కళా సంగీత ఆర్ట్స్ సాంస్కృతిక సేవా సంస్థ సభ్యులు సమర్పణలో అన్నమయ్య సంగీత రూపకం ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతమాలిక. సాయంత్రం 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. సాయంత్రం 6:20 ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు.

పెట్టారు. ఇక అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం సాయంత్రం 6:25, కుటుంబ సంక్షేమ గీతం 7:00, 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 7:15 వ్యవసాయ పాఠశాల ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో తెలుగు రచనల్లో స్త్రీల వ్యక్తిత్వ విశ్లేషణ ఈ అంశం గురించి శ్రీమతి పూల శ్రీవెంకటేశ్వరి గారి ప్రసంగం ఉంటుంది. రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. రాత్రి 8:45 హిందీలో వార్తలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. అలాగే రాత్రి 9:15 స్పాట్లైట్ ఆంగ్ల కార్యక్రమం. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రాత్రి 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రాత్రి 10:00 ఏకచిత్రగానంలో మిర్చి చిత్రం నుండి పాటలు వింటారు. రాత్రి 10:30 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు. రాత్రి 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. శ్రోతలింతవరకు నేటి ప్రసార వివరాలు విన్నారు కదా. ఇక ఇప్పుడు విందాం ఒక భావగీతం.

ಆಕಾಶವಾಣಿ. ಆಕಾಶವಾಣಿ వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి గోథెన్బర్గ్లో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో చర్చలు జరిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం మోదీ నిన్న గోథెన్బర్గ్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా స్వీడన్ అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును మోదీకి అందజేశారు. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్లో ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ ప్రధానమంత్రి మోదీకి 31వ అంతర్జాతీయ గౌరవం. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరు దేశాల నేతలు భారత్ స్వీడన్ సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచడానికి అంగీకరించారు. ఇది ఇరు దేశాల సంబంధాల్లో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్, అంతరిక్షం, ఆవిర్భావ సాంకేతికతలు, రక్షణ, భద్రత, పరిశోధన, ప్రజల మధ్య సంబంధాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చించారు. ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ తమ ప్రజల ప్రయోజనాల కోసం కొత్త అవకాశాలను గుర్తించాలని కూడా ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యునైటెడ్ నేషన్స్ బహుళ పక్ష సంస్థను సంస్కరించవలసిన అవసరం ఉందని అంటూ బహుళ పక్ష వేదికలపైన సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా భారత్, స్వీడన్ అంగీకరించాయి. ఈ పర్యటనలో ప్రధానంగా 5 ఏళ్లలో ద్వైపాక్షిక ఆర్థిక లావాదేవీలను రెట్టింపు చేయడమే లక్ష్యంగా జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆమోదించారు. భారత్, స్వీడన్ స్ట్రాంగర్ టుగెదర్ టువర్డ్స్ 2047 అనే శీర్షిక కింద రెండు దేశాలు 2027లో భారతదేశంలో ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సదస్సు నిర్వహించేందుకు అంగీకరించాయి. 21వ శతాబ్దపు పరిష్కారాలను కలిసి రూపొందించారు.

0: చేందుకు ఈ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాలు జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0ని ప్రారంభించాయి. కృత్రిమ మేధస్సు, 6G, క్వాంటమ్ కంప్యూటింగ్, లైఫ్ సైన్సెస్పై దృష్టి సారించేలాగా వర్చువల్ భారత్ స్వీడన్ జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు. రెండు దేశాల అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థను అనుసంధానించేందుకు స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడార్ను బలోపేతం చేస్తారు. వాతావరణం పరంగా లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీస్ ట్రాన్సిషన్ 3rd దశను ప్రకటించారు. ప్రత్యేకంగా గ్రీన్ స్టీల్, తక్కువ కార్బన్ పారిశ్రామిక పరివర్తనలో సహకారాన్ని విస్తరించారు. రక్షణ భద్రతా సహకారం సాంప్రదాయంగా వచ్చే కొనుగోలుదారు విక్రేత నమూనా నుంచి దీర్ఘకాలిక పారిశ్రామిక భాగస్వామ్యంగా మార్చారు. పెహల్గాం ఉగ్రదా దాడి తర్వాత స్వీడన్ అందించిన మద్దతుకు ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ట్యాగూర్ చారిత్రాత్మక స్వీడన్ పర్యటన శతాబ్ది ఉత్సవాల జ్ఞాపకార్థం రెండు దేశాలు ట్యాగోర్ స్వీడన్ లెక్చర్ సిరీస్ను ప్రారంభించాయి. స్వీడన్ ఆర్కైవ్స్లో లభించిన ట్యాగోర్ చేతి వ్రాత ఎపిగ్రామ్ల ప్రతిరూపాలతో సహా విశిష్టమైన కానుకలను రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు రంగంలో మన దేశం సాధిస్తున్న పురోగతిని స్వీడన్ ప్రధానమంత్రి అభినందించారు. యువరాణి విక్టోరియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వీడన్ రాజు రాణి తరఫున నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఓతన్బర్గ్లో ప్రధానమంత్రి ప్రవాస భారతీయులను కూడా కలుసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ వంటి కార్యక్రమాల కింద భారతదేశంలో తమ ఉనికిని పెంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. కోతన్బర్గ్లో స్వీడన్ కంపెనీల సీఈఓలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో భారతదేశం లోపల తన ఉనికిని మరింతగా విస్తరించుకోవాలని మోదీ స్వీడన్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. భారత్ స్వీడన్లు ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, స్థిరత్వం వంటి ఉమ్మడి విలువల వారసత్వం కలిగి ఉన్నాయని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరేంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకోసిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: తన పర్యటనలో 4వ విడతగా ప్రధానమంత్రి ఈరోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. భారతీయ ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. అక్కడ రాజు హెరల్డ్ 5వ రాజు, రాణి సోనియాలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహెస్టోర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య 3వ భారత నార్డిక్ సభ రేపు జరుగుతుంది. ఈ సదస్సులో మోదీతో పాటు నార్వే ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, ఐస్లాండ్, స్వీడన్ ప్రధానమంత్రులు కూడా పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగ్రెస్ నాయకుడు వీడి సతీష్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ, హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీష్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో 700 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో ఉన్న అమిత్ షా గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. నగరంలో సుమారు 128 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన మధుర్ డైరీ పాల ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా ఆయన ప్రారంభించారు. అంతకుముందు గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ NID ప్రాముఖ్యతను అమిత్ షా ప్రత్యేకంగా తెలియజేశారు.
2: NID एक प्रकार से रचनात्मकता, रचनात्मकता के आधार पर इनोवेशन और उद्यमिता, ये तीनों को जोड़ने वाला एक संस्थान. जब NID की स्थापना हुई हो तब मुझे लगता है कि इसके उद्देश्यों को बहुत अच्छे तरीके से सोचा हो.
0: కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభలో పాల్గొనడానికి స్విట్జర్లాండ్లో చేరుకున్నారు.

0: ఆరు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనేది ఈ ఏడాది ఇతివృత్తమని నడ్డా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫిజిక్స్ పేపర్ వన్, ఎకనామిక్స్ పేపర్ వన్ పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. విద్యార్థులు గమనించాలి, ఫిజిక్స్ పేపర్ వన్, ఎకనామిక్స్ పేపర్ వన్ పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 26వ తేదీన కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. 4-5 రోజులు అటు ఇటుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని, రాబోయే 2-3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నిన్న జరిగిన మరో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ధరంశాలలో పంజాబ్ కింగ్స్ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చెన్నైలో తలపడతాయి. విశేషాలు మరొకసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పైన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: ప్రకటన విన్నారు. ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం అల్సర్లు, కారణాలు, నివారణ, చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ కె ప్రకాష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. ముందుగా పత్రికా సమాచారం. ఎయిడ్స్ బాధితులపై వివక్ష చూపరాదని కర్నూలు డీఎంహెచ్ఓ డాక్టర్ వై కామేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం అంతర్జాతీయ ఎయిడ్స్ మృతుల స్మారక దినం సందర్భంగా హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి మనోధైర్యాన్ని ఇచ్చేందుకు జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద కొవ్వొత్తుల ర్యాలీని డీఎంహెచ్ఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హెచ్ఐవీతో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి మనోధైర్యాన్ని ఇచ్చేందుకు ఈ ర్యాలీ ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సకాలంలో హెచ్ఐవీ పరీక్ష

చేయించుకుని వ్యాధి ఉన్నవారు ఏఆర్టీ మందులను వాడితే మరణాలను తగ్గించుకోవచ్చని సూచించారు. జిల్లా ఎయిడ్స్ టీవీ అధికారి డాక్టర్ ఎల్ భాస్కర్ మాట్లాడుతూ, మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమం అమలు చేస్తున్నామని, అందులో భాగంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూత్రాన్ని అమలు చేసే క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వైద్య ఆరోగ్య శాఖ జిల్లా గణాంక అధికారి హేమసుందర్, క్లస్టర్ ప్రోగ్రాం ఆఫీసర్ అలీ హైదర్, జిల్లా పాజిటివ్ నెట్వర్క్ అధ్యక్షురాలు సుధారాణి, ఎన్జీఓలు, ఎయిడ్స్ నివారణ, ఏపీ సాక్స్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాహిత్యకారులు, సామాజిక సేవకులు గ్రంథాలయాల పురోభివృద్దికి తోడ్పడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర అన్నారు. నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో భారతరత్న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి పక్షోత్సవాల సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి రవీంద్రనాథ్ ఠాగూర్ పురస్కారాలు అందజేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెల్విన్ జోన్స్, నైస్ యూత్ ఫర్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుగ్గలి నాగేంద్ర విచ్చేసి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయాలు సాహిత్య పోషణకు నిలయాలని అన్నారు. గ్రంథాలయాల ద్వారా నిరుద్యోగులకు ఉపయోగపడే అనేక పుస్తకాలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి, తెలుగు భాషావేత్త జేఎస్ఆర్కే శర్మ, డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్ ఠాగూర్ మెమోరియల్ ఎక్సలెన్సీ అవార్డులను సి యాగంటేశ్వరప్ప, డాక్టర్ కె స్వయంప్రభ, బిఏ స్వరూప్ సిన్హా, షఫీయుల్లా, పరవస్తు లక్ష్మీ సుశీలారాణి, అనుగోలు సంజీవరాయుడు, పి జ్యోతి, ఎం ఖాజాబేగ్, డాక్టర్ శాంతి పవార్, మట్టి వీరేంద్ర, షేక్ దరియావలి, మస్తాన్ ఖాన్లకు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. మరికొన్ని వార్తలు వినే ముందు ఈ ప్రకటన

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే
1: ప్రకటన విన్నారు. పత్రికా సమాచారం వింటున్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు రాయితీపై అందించే విత్తనాల ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. కిలో వేరుశనక్కాయల పూర్తి ధర కిలో 102 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రాయితీ 40% పోను, మిగిలిన 60% కిలోకు 61.20 రూపాయలు రైతులు చెల్లించాలని అన్నారు. కర్నూలు జిల్లాకు వేరుశనక్కాయలు 10.723 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 2.136 క్వింటాళ్లు కేటాయించినట్లు వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు. పచ్చిరొట్టె ఎరువు విత్తనాలను 50% రాయితీపై రైతులకు పంపిణీ చేస్తామని, అదేవిధంగా డయంచ విత్తనాలు కిలో పూర్తి ధర 160 రూపాయలు కాగా అందులో 50% సబ్సిడీ పోను, మిగిలిన 80 రూపాయలు రైతులు చెల్లించారన్నారు. అదేవిధంగా సన్ హెంప్ విత్తనాలు కిలో 154 రూపాయలు కాగా 50% సబ్సిడీ పోను, 77 రూపాయలు రైతులు చెల్లించాలన్నారు. పిల్లి పెసర విత్తనాలు కిలో పూర్తి ధర 196 రూపాయలు కాగా 98 రూపాయల సబ్సిడీ పోను, మిగిలిన మొత్తాన్ని రైతులు చెల్లించాలని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 52 వార్డు ఎన్నికల వార్డులను 68 వార్డులుగా పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదన ముసాయిదాను ప్రచురించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జిల్లా ఓబ్లేష్ తెలిపారు. ఈరోజు వార్డుల సరిహద్దులతో కూడిన ప్రతిపాదిత ముసాయిదాను అధికారికంగా ప్రచురించి మున్సిపల్ కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్టార్ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ముసాయిదాపై ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలు, సూచనలు ఏవైనా ఉంటే ఈ నెల 24వ తేదీలోపు పట్టణ ప్రణాళిక విభాగానికి రాతపూర్వకంగా సమర్పించాలని కోరారు. నగరపాలక సంస్థ నూతన కార్యాలయ నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబ్లేష్ అధికారులను ఆదేశించారు. ఎన్ఆర్పేటలోని పాత కార్యాలయ భవనాన్ని పరిశీలించి అక్కడ మిగిలి ఉన్న పాత దస్త్రాలు, ఫర్నిచర్, ఇతర సామాగ్రిని వెంటనే తరలించారని స్పష్టం

0: స్పష్టం చేశారు. రెండు రోజుల్లో పాత కార్యాలయం పూర్తిగా ఖాళీ కావాలని, ఎలాంటి సామాగ్రి అక్కడ మిగలకూడదని సూచించారు. నూతన కార్యాలయం నిర్మాణానికి ఆటంకం కలగకుండా త్వరలోనే పాత కార్యాలయ భవనాన్ని కూల్చివేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ రమణమూర్తి, ఎంహెచ్ఓ మనోహర్ రెడ్డి, గిరిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం రాష్ట అధ్యకుడిగా కర్నూలు జీజీహెచ్లో చీఫ్ బయోకెమిస్టుగా పనిచేస్తున్న ఎండీ యూనన్ అలీ ఎన్నికయ్యారు. రాష్ట ఉపాధ్యకుడిగా ఉన్న యూనన్ అలీని పారదర్శకత, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని రాష్ట అధ్యకుడిగా ఏకగ్రీవంగా నియమించారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా గెజిటెడ్ అధికారుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. ఆయనకు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు అభినందనలు తెలియజేశారు. పిల్లలకు, మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహిస్తే బైక్ యజమానులతో పాటు వారి తల్లిదండ్రులపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని కోసిగి ఎస్ఐ డి రమేష్ రెడ్డి హెచ్చరించారు. మైనర్లు బైకులు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. ఇటీవల కాలంలో మైనర్లు అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురి కావడమే కాకుండా ఎదురుగా వచ్చే అమాయక ప్రజల ప్రాణాలను కూడా ప్రమాదంలోనికి నెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. నగర శివారులోని దూపాడు దగ్గర ఉన్న అయాన్ డిజిటల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 973 మంది విద్యార్థులు హాజరయ్యారు. అడ్వాన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు బీఆర్క్ కోర్సుల్లో చేరాలనుకుంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ చేయవలసి ఉంటుంది. ఈ పరీక్ష వచ్చే నెల 1న రిజిస్టేషన్ చేసుకుంటే 4వ తేదీన పరీక్ష నిర్వహించి 7వ తేదీన తుది ఫలితాలు ప్రకటించనున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈరోజు కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో ఉదయం 9:30 నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులకు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్తో పాటు అన్ని మండల, డివిజనబుల్ మున్సిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి అధికారులు అర్జీలను స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు meforum.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నట్లు ఆమె తెలియజేశారు. తిరుపతి అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జులైలో నిర్వహించనున్న జాతీయ స్థాయి నాటక పోటీలకు సైసైరా నరసింహారెడ్డి నాటకం ఎంపికయింది. ఈ మేరకు అభినయ ఆర్ట్స్ అధ్యకుడు బిఎన్ రెడ్డి ప్రకటించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను నాటక రూపంలో పత్తి ఓబ్లయ్య దర్శకత్వంలో ప్రదర్శించనున్నారు. ఈ నాటకం నంది నాటక పోటీలలో పాల్గొని వెండి నందితో పాటు ఇతర నందులను కైవసం చేసుకుంది. గత నెలలో మిర్యాలగూడలో నిర్వహించిన జాతీయ స్థాయి పద్య నాటక పోటీల్లో ద్వితీయ బహుమతిని పొందిందని పత్తి ఓబ్లయ్య తెలిపారు. ప్రస్తుతం అభినయ ఆర్ట్ పోటీలకు ఎంపిక కావడంపై పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ఆళ్లగడ్డలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల రూరల్ కోవిలకుంట్ల ఉయ్యాలవాడల్లో 42.5, చాగలమరిలో 42.4, పగిడ్యాల జూపాడు బంగ్లా సంజామలల్లో 42.3, మహానందిలో 42.2, కౌతవలంలో 41.5, చిప్పగిరి, గూడూరు, మతికెర్రలో 41.4, కర్నూలులో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న 4-5 రోజుల్లో ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రజ్ఞులు తెలిపారు. శ్రోతలు ఇంతవరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం విన్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో

0: అప్పుడు సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడువుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
3: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
4: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
3: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
4: ఎలా తెలుసుకోవచ్చు?
3: ఉద్గమ్ ద్వారా. RBI యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
4: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
3: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
5: RBI అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ April 16 నుండి 30 వరకు, May 1 నుంచి May 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
8: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
9: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి అల్సర్లు కారణాలు, నివారణ, చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ కె ప్రకాష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం.
10: జీర్ణ వ్యవస్థ అనేటువంటిది చాలా సంక్లిష్టమైనది. మనం అన్నం నోట్లో పెట్టుకున్నప్పటి నుంచి మరి కడుపులోకి చేరే వరకు, కడుపులో జీర్ణమయ్యి మన శరీరంలో పోషకాలని కలిసే వరకు కూడా దీనంతా కూడా ఒక జీర్ణ వ్యవస్థగా మనం పరిగణించినట్టయితే, మరి పొట్ట అనేటువంటిది ఒక సంక్లిష్టమైనటువంటి నిర్మాణం. మరి అక్కడ ఏ రకమైనటువంటి హెచ్చు తగ్గులైనా కూడా మన ఆరోగ్యం అతలాకుతలమైనటువంటి పరిస్థితి, తర్వాత చాలామంది ఇబ్బంది పడి క్యాన్సర్స్ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కడుపులో ఇట్లాంటి అల్సర్స్ అంటాం, చాలామందికి తెలుసు కడుపులో అల్సర్ అంటే కడుపులో పుండ్లు పడ్డం అనేటువంటిది. ఇవి ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి, మరి వీటికి నివారణ ఏ రకంగా ఉంటుంది, అలాగే చికిత్స కూడా ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం తెలియజేయడం కోసం డాక్టర్ కె ప్రకాష్ రెడ్డి గారు మనకు తెలియజేస్తారు. వారి నుంచి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ప్రకాష్ రెడ్డి గారు.
11: నమస్కారం సార్.
10: ఇంతకుముందు అనుకున్నట్టుగా అల్సర్స్ అనేవి ప్రతి మనిషిని చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు. ఇంకా మరీ చెప్పుకోవాలంటే ఈ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇతరితర సమస్యలు ఉండి ఎక్కువ మందులు వాడుతున్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా మనం చూస్తుంటాం. అయితే మన సాధారణంగా మన సామాన్యమైన ప్రజానీకానికి అర్థం కావడం కోసం అసలు మన జీర్ణ వ్యవస్థ అంటే ఏంటో, అంటే ముందుగా అల్సర్స్ గురించి వెళ్ళడం కంటే జీర్ణ వ్యవస్థ అంటే ఏంటో మన శ్రోతలకి తెలియజేస్తారా?
11: తప్పకుండా సార్. ఇప్పుడు మనకు మన జీర్ణ వ్యవస్థ వచ్చేసి మన నోటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి తర్వాత గొంతు, తర్వాత ఆహార వాటిక, తర్వాత కడుపు, చిన్నపేగు, చిన్నపేగులో మళ్ళీ మనకు జజ్జునం ఒకటి, ఐలేం ఒకటి, మళ్ళీ పెద్దపేగు, పెద్దపేగులో సీకము, అసెండింగ్ కోలన్, ట్రాన్స్వర్స్ కోలన్, డిసెండింగ్ కోలన్, రెక్టము అని చెప్పేసి ఇదంతా కూడా దాదాపు 30 అడుగులు ఉంటుంది సార్ పొడవు. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు తీసుకున్నట్టయితే 30 అడుగులు అంటే మనం ఏదైనా ఒక ఆహార పదార్థం నోట్లో పెట్టుకున్నట్లయితే అన్నం ముద్ద అది 30 అడుగులు ప్రయాణం చేసి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. సో ఇది మామూలుగా మన జీర్ణవ్యవస్థకు సంబంధించి మన లెంత్ అంటే పొడవు ఎంత ఉంటుంది అనేసి. చాలామంది అంటారు ఇప్పుడు మనం తింటాము వెంటనే మోషన్ పోతాము అని చెప్పేసి, యాక్చువల్గా తప్పదు, నా అవగాహన లోపం అది. జీర్ణ వ్యవస్థలో మనము ఈరోజు గ్యాస్ట్రిక్ అల్సర్స్, గ్యాస్ సంబంధమైన సమస్యలు మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఈ స్టమక్ అనేది ఏంటి, ఒక తోలు సంచి, ఒక 1.5 లీటర్స్ 2 లీటర్స్ ఒక వెడల్పు, ఒక కెపాసిటీ ఉన్నంత ఒక తోలు సంచి. స్టమక్ అనేది ఏం చేస్తుంది, మనకు దాదాపుగా ఒక రోజుకి 2 నుంచి 2.5 లీటర్ల యాసిడ్ అంటే దాదాపు

0: సెక్రీషన్స్ అన్నీ కలిపితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవన్నీ కలిపినట్లయితే మనకు 2.5 లీటర్స్ వరకు ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక రోజుకి. ఎందుకు మనకి యాసిడ్ కావాలి అంటే మనం తీసుకునే ఆహారం రకరకాలు, మన చపాతి కావచ్చు, రొట్టెలు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఏదన్నా దాన్ని అరిగించడానికి కొన్ని రకాల రసాయనాలు అవసరమవుతాయి. దాంట్లో మన స్టమక్లో పీ సెల్స్ అని అంటే పరేటల్ సెల్స్ అని, తర్వాత వచ్చేసి ఎంట్రోక్రోమాఫిన్ సెల్స్ అని, గ్యాస్ట్రిన్ సెల్స్ అని ఇట్లా రకరకాలుగా సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ తర్వాత వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి ఈ సెల్స్ అన్ని కూడా స్టిమ్యులేట్ అయ్యి మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే స్టమక్లోకి మనకు వస్తూ ఉంటుంది మనం తీసుకున్న ఫుడ్ను అరిగించడానికి. అట్లనే మన ఇంట్లో మిక్సీ ఏ విధంగా మనకు ఫుడ్ని ఏదైనా మిక్సీలో వేసినట్లయితే అది దాన్ని ముక్కలు చేసి అంతా దాన్ని పొడి పొడి చేస్తుందో, మన స్టమక్ కూడా ఒక మిక్సీ మాదిరి అటు లోపల ఫుడ్నంతా అటు ఇటు తిప్పడము ఇదంతా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక స్టమక్లో ఒక ఫుడ్ మనం తీసుకున్నాక, ఒక భోజనం తీసుకున్నాక అది స్టమక్లో ఉండి స్టమక్ నుంచి ఖాళీ చేసి అంటే కడుపు నుంచి ఖాళీ అయ్యి చిన్న పేగులకు పోవడానికి కావాల్సిన సమయం వచ్చేసి 4 గంటల నుంచి 5 లేదా 6 గంటలు సామాన్యంగా 4 గంటలు తీసుకుంటాం. సో ఈ 4 గంటల్లో ఇన్ని ప్రక్రియలు జరుగుతాయి మనకు. ఏది యాసిడ్ ప్రొడక్షన్ ఒకటేసి ఆ పెద్ద ముక్కల్ని చిన్న ముక్కలుగా చేయడం కానీ, ఎంజైమాటిక్ యాక్షన్స్ కానీ, తర్వాత డైజెషన్కి ఈజీగా అబ్జార్బ్ అయిపోయే విధంగా ఫుడ్ని తయారు కావడం కానీ, తర్వాత మ్యూకస్ అంటే మనకు హానికర పదార్థాలు, హానికర బ్యాక్టీరియా ఏదైనా ఉంటే దాన్ని చంపివేయడం కానీ, ఇవన్నీ కూడా ఒక స్టమక్లో జరుగుతుంది. ఈ రోజువారీ కార్యక్రమంలో ఈ క్రమంలో ఎక్కడ కూడా అంటే మనకు యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువైనా, తర్వాత ఈ ఫుడ్లో కారం కానీ, మసాలాలు కానీ, ఇంకోటి కానీ, హానికర పదార్థాలు ఎక్కువైనా మనకు లోపల మ్యూకస్ లేయర్ అని ఒకటి ఉంటుంది. అంటే ఈ స్టమక్లో ఈ యాసిడ్ వల్ల దుష్ప్రభావాలు కానీ ఎఫెక్ట్స్ కానీ పడకోకుండా మళ్ళీ మనకు దేవుడు ఒక మ్యూకస్ లేయర్ అని చెప్పి ఒకటి సెక్రెట్ చేసి మొత్తం గోడలకంతా పెట్టాడు. ఈ మ్యూకస్ లేయర్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, ఈ మ్యూసిన్ అంటే ఒక రకమైన ప్రొటెక్షన్, ఇది ఎప్పుడైతే దెబ్బతింటుందో ఆ ప్రాంతంలో యాసిడ్ వచ్చి యాక్ట్ చేసి అక్కడ మనకు గ్యాస్ ట్రబుల్ అంటే అల్సర్స్ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, క్రానిక్ గ్యాస్ట్రైటిస్ కానీ, అల్సర్స్ కానీ, అలాగే వదిలేస్తే క్యాన్సర్స్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది
1: అయితే ఇక్కడ జీర్ణం అన్నారు అంటే కడుపులో జీర్ణం అవుతుంది, పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. అంటే జీర్ణం అయ్యేది ఎక్కడ, పోషకాలు శరీరానికి అందేటువంటి ప్రాంతం ఎక్కడ అంటారు?
0: చాలా మంచి ప్రశ్న సార్ ఇది. ఇప్పుడు మనము భోజనం చేసినప్పుడు కానీ, లేకపోతే ఒక మాంసం ముక్కలు తిన్నప్పుడు కానీ, ఒక రొట్టె తిన్నప్పుడు కానీ నోట్లో దాన్ని నమిలి చిన్న ముక్కలుగా చేస్తాం. ఆ నోట్లో నమిలినాక నోట్లో కూడా మనకు ఎలాస్టేజ్ అని చెప్పేసి, తర్వాత నోట్లో కూడా కొన్ని ఎంజైమ్స్ వల్ల దాన్ని మనకు బ్రేక్ డౌన్ అవుతుంది. తర్వాత అది కడుపులోకి వెళ్ళినాక కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ దాని ఎఫెక్ట్ వల్ల ఇంకా చిన్నగా మనకు దాన్ని ఇంకా చిన్న ముక్కలుగా విడగొట్టబడి దాంట్లో మనకు కార్బోహైడ్రేట్స్ అయితేనేమి, ప్రోటీన్స్ అయితేనేమి, తర్వాత ఫ్యాట్స్ అయితేనేమి, ఇలాగా మనకు సపరేట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఈ చిన్న చిన్న ముక్కలు చేసి ఇట్లా అయిపోయినాక ఇది చిన్నపేగులోకి ప్రవహించినప్పుడు చిన్నపేగు నుంచి రక్తంలోకి అబ్జార్బ్ అయిపోతుంది. ఆ రక్తంలోకి అబ్జార్బ్ అయిపోయినప్పుడు ఆ మనిషికి శరీరంలో సత్తువ అనేది కానీ, ఎనర్జీ కానీ ఆ చిన్నపేగులో నుంచే మెయిన్గా, అంటే ఈ చిన్నపేగు ఆల్మోస్ట్ మనకు దాదాపుగా చెజునము ఇలియము కలిసి దాదాపుగా మనకు 3-4 మీటర్స్ పైన ఉంటుంది. ఈ ప్రయాణం చేస్తూ దాంట్లో ఉండే పోషక విలువలని చెప్పి పోషక విలువలన్నీ కూడా మనకు బ్లడ్ వెసల్స్ అంటే రక్తంలోకి మనకు అబ్జార్బ్ కావడం, ఇంకిపోవడం జరుగుతుంది. సో కడుపులో ఏదైతే చిన్న చిన్న ముక్కలు చేసి దాని కిందికి పంపిస్తే ఆ ఫుడ్ నుంచి మళ్ళీ దాంట్లో నుంచి పోషక విలువలు అన్నీ కూడా రక్తంలోకి మనకు అబ్జార్బ్ కావడం జరుగుతుంది చిన్న పేగుల్లో.
1: అయితే డాక్టర్, ఇక్కడ మీరు చేస్తూ మ్యూకాస్ లేయర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది పొట్టలో, అంటే నొప్పి తెలియకుండాటువంటి, అంటే ఏదైనా గబుక్కని మనకి కారం పడినా లేదంటే ఇంక ఇతరితర ఏదైనా యాసిడ్ లాంటిది వచ్చినా కూడా మనిషి శరీరానికి నొప్పి తెలియకుండా ఉండేటువంటి లేయర్, మ్యూకాస్ లేయర్ అనేటువంటిది ఉంది. అంటే ఇది ఏ సందర్భాల్లో డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది?
0: చాలా మంచి ప్రశ్న సార్ ఇది. ఈ సిగరెట్ పొగ త్రాగే వాళ్ళు కానీ, ఆల్కహాల్ అంటే మత్తుమందు ఆల్కహాల్ ఇవి తీసుకున్నప్పుడు కానీ ఈ లోపల మ్యూకస్ లేయర్ ఒక్కొక్కసారి దెబ్బతిని ఆ ఎక్కడైతే దెబ్బతింటుందో అక్కడ పొగ తాగడం వల్ల కానీ, లేదా డ్రింక్స్ వల్ల కానీ, పాన్పరాగులు కానీ, గుట్కాలు కానీ, లేకపోతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒక్కొక్కసారి ఎక్కువ మోతాదులో తయారైనప్పుడు కానీ ఈ మ్యూకస్ లేయర్ ఎక్కడైతే దెబ్బతినిందో ఇవన్నీ కూడా పోయి అక్కడ దానిపైన, అక్కడ ఉండే మ్యూకస్ లేయర్ ఎక్కడైతే దెబ్బతింటుందో అక్కడ ఉండే స్టమక్ వాల్ పైన, గోడ పైన దీని దుష్ఫలితాలు చూపిస్తూ అక్కడ గ్యాస్ట్రైటిస్ ఫామ్ అయిపో, అల్సర్ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంది.
1: అయితే ఇక్కడ మీరు వ్యసనాలు ఉన్నప్పుడు వాళ్ళకి పొగ తాగుడు కానీ మందు కానీ అలవాటు ఉండేటువంటి వాళ్ళకి ఇట్లా ఎక్కువ ఉత్పత్తి అవుతుందని చెప్పారు హైడ్రోక్లోరిక్ యాసిడ్. మరి సాధారణంగా అటువంటి దురలవాట్లు లేని వాళ్ళు కూడా మరి ఇట్లాంటి అల్సర్స్ బారిన పడుతుంటారు, అంటే ఎందువల్ల సాధారణమైన వ్యక్తులు అట్లా అల్సర్ బారిన పడుతుంటారు అంటారు?
0: ఇది చాలా మంచి ప్రశ్న సార్. ఇప్పుడు చాలామందికి, కొంతమందికి ఏ రకమైన దురలవాట్లు ఉండవు, ఏ రకమైన సిగరెట్లు ఉండవు వాళ్ళకు, ఆల్కహాల్ ఉండదు, తర్వాత వేరే పాన్పరాగు ఉండదు, కానీ వాళ్ళకు కూడా అల్సర్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయంటే ఇప్పుడు సమాజంలో చాలామందికి, ప్రతి ఒక్కరికి వేధించే ప్రధానమైన సమస్య స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, ఒత్తిడి. ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ, ఒక మున్సిపల్ ఉద్యోగి, ఒక పోలీసు, ప్రతి ఒక్కరిలో కూడా ఒక రకమైన ఒత్తిడి. పిల్లల్లో ఏమో పరీక్షలు పాస్ కావాలని ఒత్తిడి, పెద్దల్లో ఉద్యోగం సంబంధమైన ఒత్తిడి. ఈ ఒత్తిడి వల్ల మనకు స్టమక్లో కొన్ని యాక్టివిటీస్ వల్ల

0: హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువ మోతాదులో ఒక బాయిలో నీళ్ళు ఎట్లా ఊరుతాయో విపరీతమైన మోతాదులో ఎక్కువ మోతాదులో ఎఫెక్ట్ ఎక్కువ మోతాదులో తయారైనప్పుడు మ్యూకస్ లేయర్ క్రమంగా దెబ్బతింటూ ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ ఉత్పత్తి అయింది అది దీనిపైన ఎఫెక్ట్ చూపిస్తూ ఆ విధంగా అల్సర్స్ ఫామ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఎవరికి ఈ నాన్ స్మోకర్స్ నాన్ ఆల్కహాలిక్స్ పేషెంట్స్లో కూడా.
1: అయితే డాక్టర్ ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే ఈ అల్సర్స్ అనేటువంటి ఆహార అలవాట్ల వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం
0: ఇది చాలా ఖచ్చితంగా ఉంది సార్. మామూలుగా మనకు ప్రతి 4 గంటలకు ఒకసారి ఆహారం తీసుకోవాలని చెప్పి WHO గైడ్లైన్స్ చెప్తా ఉంది. ఎందుకు ప్రతి 4 గంటలకు ఒకసారి తీసుకోవాలంటే మనకు లోపల వేగస్ నర్వ్ అనేది ఒక నర్వ్ ఉంటుంది. ఏదైనా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి తద్వారా ఈ స్టమక్లో ఉండే రకరకాల సెల్స్ కానీ రకరకాల మెకానిజమ్స్ కెమికల్ మెకానిజమ్స్ అంతా కూడా స్టిమ్యులేట్ అయ్యి దానివల్ల యాసిడ్ తయారై యాసిడ్ తయారై కావడం వల్ల మనకు స్టమక్లో ఉండే ఫుడ్ అంతా డైజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 4 గంటలకు ఒకసారి తీసుకోకపోయినట్లయితే ఆ కడుపులో ఎక్కువ తయారైన యాసిడ్ కడుపులో ఏమీ లేనట్లయితే ఆ యాసిడ్ మన గోడలపైన మన యాసిడ్ మన గోడలపైన యాక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో అది యాసిడ్ అట్లా ఒకసారి ఒక రోజు 2 రోజులు అంటే చాలా వరకు ఇప్పుడు ఈ పూజలు చేయడం కానీ లేకపోతే మనకు ఈ మత ప్రాతిపదికంగా ఈ రంజాన్ టైంలో కానీ ఉపవాసాలు కానీ హిందువులు కానీ ఇట్లా చేసినప్పుడు చాలా సమయం వాళ్ళు ఫుడ్ తీసుకోరు చాలా సమయం వాళ్ళు భోజనం తీసుకోరు. తీసుకున్నప్పుడు ఆ ఎక్సెస్ ఎక్కువ తయారైన యాసిడ్ అంతా కూడా మన స్టమక్లోనే మన గోడపైనే దాని ఎఫెక్ట్ దాని ఫలితాలు చూపిస్తూ దాని దుష్ఫలితాలు చూపిస్తూ మనకు కడుపులో గ్యాస్ ట్రబుల్ కానీ అల్సర్స్ కానీ ఇట్లా మనకు తయారడం జరుగుతూ ఉంటుంది.
1: డాక్టర్ గారు ఇప్పుడు అంటే ఎక్కువ ఆహారం తిన్నా కూడా ఈ అల్సర్స్ రావడానికి అవకాశం ఉందంటారా? అంటే సాధారణ ఎక్కువైనా తినకూడదు తక్కువ తినకూడదు అన్నట్టుగా మనిషికి పరిమితంగానే కావాల్సినంత తినాలని పెద్దలు చెప్తుంటారు కదా. అంటే ఎక్కువ ఆహారం ఒక్కోసారి రుచిగా ఉందానో లేదంటే ఇంకోసారి ఇంకోలాగా ఇంకో కారణంగానో ఎక్కువ తింటూ ఉంటారు. ఎక్కువ తినడం వల్ల కూడా నష్టం ఉందంటారా?
0: ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల నష్టం అంటే ఆహారంలో సమతులమైన ఆహారం తీసుకోకుండా దాంట్లో కొంచెం మసాలాలు కానీ నూనెలు కానీ ఇతరత్ర కొంచెం వేరే ఈ స్పైసీ ఐటమ్స్ కానీ ఎక్కువ తీసుకున్నట్లయితే వాళ్ళకి ప్రాబ్లం కావచ్చు. కానీ మామూలుగా ఆహారం తీసుకోకపోయినట్లయితే ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, అది ఫుడ్ గ్లూకోజ్లే కన్వర్ట్ అవుతుంది, గ్లూకోజ్ నుంచి మళ్ళీ ఫ్యాట్స్లే కన్వర్ట్ అవుతుంది, మనిషి ఒబిసిటీ అంటే లావు కావడం జరుగుతుంది. సో ఎక్కువ తీసుకోవడం వల్ల అల్సర్స్ అనేది కాదు కానీ జనరల్గా లావు కావడం కానీ ఇట్లా ఇతరత్ర మనకు షుగర్ రావడం కానీ ఇట్లా ప్రాబ్లం జరిగే అవకాశం ఉంటుంది.
1: అయితే ఇక్కడ అల్సర్స్ వచ్చే ముందుగా మరి మనకి కొన్ని సూచనలు అనేటువంటివి కూడా మన శరీరం ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చే ముందు మన శరీరం మనకు కొన్ని హెచ్చరికలు పంపిస్తుంటుంది. అంటే అవే లక్షణాలు అనుకుంటాం మనం. అటువంటి లక్షణాలు ఈ అల్సర్స్ వచ్చే ముందు ఏ లక్షణాలు మనకు కనబడతాయంటారు?
0: సార్ ఇప్పుడు మనకు కడుపులో నొప్పి కానీ మంట కానీ ఉబ్బరం కానీ తేపులు కానీ అన్నమరకపోవడం కానీ ఒక్కొక్కసారి ఉన్నట్లుండి విపరీతంగా నొప్పి అన్నం తింటేనే విపరీతంగా నొప్పి రావడం కానీ ఇవన్నీ లక్షణాలు కనపడుతూ ఉంటాయి. ఆ లక్షణాలు ఉన్నప్పుడు ఏదో ట్యాబ్లెట్ చేసుకుంటూ ఉంటారు, తగ్గిపోయిందని వదిలేస్తూ ఉంటారు. ఇట్లా జరిగి ఒక నెల 2 నెలలు 3 నెలలు ఒక అట్లా 3 మంత్స్ దాటినట్టయితే క్రానిక్ అని చెప్తూ ఉంటాం. యూజువల్గా 6 వీక్స్ కానీ లేదా 3 మంత్స్ దాన్ని దాటినట్లయితే క్రానిక్ కేసు అని చెప్తూ ఉంటాం. సో ఇట్లా జరిగి దాని ఎఫెక్ట్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ దుష్ఫలితాలన్నీ మన కడుపులో గోడపైన పడి తర్వాత అల్సర్స్ డెవలప్ అవుతుంది. కానీ అల్సర్ యాక్చువల్గా ఇంతకుముందు కంటే ఇప్పుడు తగ్గినాయి. ఎందుకు అల్సర్స్ తగ్గినాయంటే ఇంతకుముందు మనకు అల్సర్స్కి ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మందులు పెద్దగా ఉండేటివి కాదు. తర్వాత H2 బ్లాకర్స్ అని వచ్చినాయి, తర్వాత ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని వచ్చినాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడ చూసినా ప్రతి ఒక్క మెడికల్ షాప్లో ఎవరైనా గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ ఇవ్వమంటే గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు, తీసుకొని దాన్ని వాడడం జరుగుతూ ఉంది. సో దాన్ని వాడడంతో వాళ్ళకు అల్సర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి. కానీ వాళ్ళ గ్యాస్ ట్రబుల్ సింప్టమ్స్ ఉన్నాయి, కానీ ఇట్లా మంట నొప్పి ఉబ్బరము తేపులు
1: తాత్కాలికమైన ఉపశమనం
0: అట్లా వాళ్ళకు కంటిన్యూ అయినట్లయితే ఒక 4 వారాలు 3 వారాలు దాటినట్లయితే వాళ్ళు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని ఆ పర్టికులర్ డాక్టర్ని కన్సల్ట్ అయితే గ్యాస్ట్రోఎంటరాలజీ స్పెషలైజేషన్ వాళ్ళని కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళు ఎగ్జామిన్ చేసి అసలు ఏముంది ఒకసారి ఎండోస్కోపీ అనేది 2 నిమిషాల పరీక్ష చేసుకున్నట్టయితే దాంట్లో అల్సర్ ఉందా అల్సర్ లేదా ఓన్లీ గ్యాస్ట్రైటిసే ఉందా అల్సర్ ఉన్నట్లయితే దానికి ఒక 3-4 వీక్స్ సపరేట్గా హెచ్పీ అల్సర్ కిట్ అని చెప్పి మనం వాడుతూ ఉంటాం. లోపల హెచ్ పైలోరి అనేది ఒక బ్యాక్టీరియా, దానివల్ల కూడా మనకు అల్సర్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. అది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ ఇతరత్ర దానికి సంబంధించిన వాటితో పాటు హెచ్ పైలోరి అనే ఒక బ్యాక్టీరియా దాంతో కూడా మనకు అల్సర్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని మనం నిర్మూలించడానికి అని చెప్పేసి ఒక 3 వారాలు కానీ 4 వారాలు కానీ అట్లా ఒక 2 వారాలు కానీ ఆ పేషెంట్ యొక్క అల్సర్ సింప్టమ్స్ కానీ అల్సర్ సంబంధించి ట్రీట్మెంట్ వాడుతూ ఉంటాం. అది వాడినట్లయితే కూడా అల్సర్స్ మానిపోయే అవకాశం ఉంది.
1: అయితే ఈ అల్సర్ని మనం లక్షణాలు గమనించుకొని అంటే మీరు ఇప్పుడు గొంతు వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా,
0: అవును,
1: అంటే మనకి కడుపులోంచి అలాగే ఎసోఫాగస్ నుంచి గొంతు వరకు చెస్ట్ వరకు
0: బర్నింగ్
1: అంటే ఈ తీవ్రమైనటువంటి సమస్యలు ఎప్పుడు వస్తాయంటారు
0: సార్? ఇక్కడ మనము 2 విషయాలు గమనించాలి. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ తర్వాత వచ్చేసి చెస్ట్ పెయిన్ అంటే కార్డియాక్ హార్ట్కి సంబంధమైన పెయిన్ కూడా మనిషికి

0: బయటికి కనిపించే విధానం రెండు ఒకటే రకంగా ఉంటాయి. అంటే ఛాతీలో మంట నొప్పి, ఛాతీలో పట్టుకున్నట్లు ఉండడము అనేది గుండెకు సంబంధమైన లక్షణాల్లో కనిపిస్తుంది, గ్యాస్ ట్రబుల్ సంబంధమైన లక్షణాల్లో కనిపిస్తుంది. మనకు అత్యంత ముఖ్యమైనది గుండె కాబట్టి ఫస్ట్ ఒకవేళ ఈ చెమటలు పట్టడం కానీ, కళ్ళు తిరగడం కానీ, లేకపోతే ఇక్కడ చెస్ట్లో పట్టుకున్నట్లు కానీ, లెఫ్ట్ సైడ్ షోల్డర్ వచ్చినట్లు కానీ ఇవి ఉన్నట్లయితే కొంచెం గుండెకు సంబంధమైన లక్షణాలుగా చెప్తాం. అవి ఉన్నట్లయితే ఒకసారి గుండెకు సంబంధమైన డాక్టర్ని కలిసినట్లయితే ఆయన అది ఉందా లేదా అని చెప్తారు. ఒకవేళ అది లేనట్లయితే గ్యాస్ ట్రబుల్ వల్ల మనిషికి ఎటువంటి సీరియస్ కాదు, ఎటువంటి అపాయం కాదు. చాలామంది భయపడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు, ఆయాసపడుతూ ఉంటారు, ఏమైనా సీరియస్ అయిపోతుందేమో, నైట్ నాకు వచ్చింది సార్ అని చెప్పేసి. ఒకసారి మీరు పరీక్ష చేసుకొని గుండెకు సంబంధించి పూర్తి నిర్ధారణ చేసుకున్నట్లయితే గ్యాస్ ట్రబుల్ వల్ల మీకు ఎటువంటి సమస్య ఉండదు. ట్రీట్మెంట్ అంటే దీనికి ట్యాబ్లెట్స్ కానీ ట్రీట్మెంట్ మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ ద్వారా 100% తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఇంకొకటి, ఈ సింటమ్స్ పేషెంట్స్ ఎట్లా గుర్తుపడతారు అని అడిగారు. అదే కదా సార్
1: అంటే కడుపులో మంట వరకు వచ్చింది, ఐదో వరకు వచ్చింది అంటే ఈ ఏ స్టేజ్ని బట్టి మనకి గొంతు వరకు వస్తుంటారా, లేదంటే గుండెల వరకు వస్తుంటారా, అంటే అల్సర్ స్టేజ్ని బట్టి ఈ నొప్పులు ఈ మంటలు వస్తుంటాయంటారా?
0: అంటే ఇప్పుడు అల్సర్లో మనకు అక్యూట్ అల్సర్ అని క్రానిక్ అల్సర్ అని ఉంటుంది సార్. అక్యూట్ అల్సర్ అంటే మనము ఒక 1 మంత్ 2 మంత్స్లో పేషెంట్ మనకు ప్రజెంట్ చేసినట్లయితే మనం లోపల చూస్తూనే మనకు ఆ అల్సర్ సింటమ్స్ బట్టి, అల్సర్ సైజ్ కానీ, తర్వాత దాని ఎడ్జెస్ కానీ ఇవన్నీ బట్టి మనకు రీసెంట్గా అంటే మొన్న ఫామ్ అయిందా, తర్వాత చాలా పాతకాలం నుంచి ఉందని చెప్పచ్చు. క్రానిక్ అయినట్టయితే లోపల దానిని బట్టి మనం క్రానిక్ అని చెప్పచ్చు. ఈ నొప్పి అనేది చాలా ఇంపార్టెంట్ సింటమ్. ఈ ఫుడ్ కొంతమంది ఫుడ్ తిన్నాక వస్తుంది నొప్పి, కొంతమంది ఆహారం తినకముందు వస్తుంది. ఈ నొప్పి విపరీతంగా వచ్చేసి ఇంత మామూలుగా పేషెంట్స్ తట్టుకోలేనంత నొప్పి వచ్చేసి వెంటనే ఇంజెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇది అల్సర్ లేట్ అయిన రోజుల్లో, అంటే చాలా కాలం నుంచి పేషెంట్ అశ్రద్ధ చేసినట్టయితే ఈ సింటమ్స్ వస్తాయి. గుండెల్లోకి గ్యాస్ రావడం అనేది అది ఇంకో టాపిక్ సార్. అది గ్యాస్ట్రో ఈసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం, జీఆర్డీ అని. రిఫ్లెక్స్ సింటమ్స్ అంటే ఈసోఫేగస్కి, ఆహార వాటికి, కడుపుకి మధ్యలో స్ఫింక్టర్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్ఫింక్టర్ కొంచెం లూజ్ అయినట్లయితే కడుపులో ఉండే యాసిడ్ గ్యాస్ అదంతా కూడా పైకి ఎగజమ్మేసి ఈసోఫేగస్లోకి ఎగజమ్మేసి అక్కడ అల్సర్స్ ఫామ్ అయిపోతాయి. అప్పుడు దాన్ని మనం జీఆర్డీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని చెప్తూ ఉంటాం. అప్పుడు పేషెంట్కి ఛాతీలో నొప్పి, తర్వాత తేపులు రావడము, గుండె అంతా మంటగా ఉండడము, అవి ఈసోఫేగస్లో అల్సర్ వచ్చినప్పుడు వచ్చేదానికి అవకాశం ఉంది.
1: అయితే డాక్టర్ గారు, ఇక్కడ ఈ మీరంటే లక్షణాలు ఏ రకం ఉంటాయి, ఎలా తెలుస్తాయి అనేటువంటి చెప్పారు. అంటే దీనికి చికిత్స ఏ రకం ఉంటుందంటారు అండి? మీరు ఎండోస్కోపీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు, ఎండోస్కోపీ చేయించాల్సిందే అంటారు. ఇంకా దీంతోపాటు ఇంకా ఏ ఇతర పరీక్షలు చేయించుకోవాలి, చేయించిన తర్వాత ట్రీట్మెంట్ ఏ రకం ఉంటుందంటారు?
0: సార్ ఇప్పుడు ఇట్లాంటి సమస్యలు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక డాక్టర్ గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్ని సంప్రదించినప్పుడు జనరల్గా ఒక ఎండోస్కోపీ అనేది చాలా ఈజీగా టెస్ట్, పేషెంట్ కాంప్లయన్స్ అంటే పేషెంట్ దాన్ని భరించే విధానం, పేషెంట్ కూడా పెద్ద డిస్కంఫర్ట్ ఏమి ఉండదు, అంటే పెయిన్ ఉండదు. ఒక నిమిషంలో అయిపోతుంది, 1-2 నిమిషాలు అయిపోతుంది. దీని ద్వారా మనకు లోపల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, ఆల్మోస్ట్ అల్సర్స్ కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు, గ్యాస్ట్రైటిస్ కావచ్చు, లేదా జీఆర్డీ కావచ్చు, రకరకాల కండిషన్స్ మనం దీని ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ఇంతకుముందు చిన్న యంగ్ పేషెంట్స్కి అల్సర్స్ వచ్చేది కాదు. ఇప్పుడు దాదాపు 14 ఇయర్స్, 12 ఇయర్స్, 13 ఇయర్స్లో కూడా మనం అల్సర్స్ చూడడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 12 ఇయర్స్, 13 ఇయర్స్ నుంచి 99 ఇయర్స్ పేషెంట్స్ వారు ఎవరైనా కూడా ఎండోస్కోపీ వాళ్ళు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన సమయం 1-2 నిమిషాలు నుంచి 3 నిమిషాలు మహా అయితే, ఏం తినకోకుండా ఎంటీ స్టమక్తో వచ్చినట్లయితే ఎండోస్కోపీ ద్వారా మనం లోపల తెలుసుకోవచ్చు. ఒక చిన్న అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ అంటాం, సోనోగ్రఫీ, ఈ దీని ద్వారా ఒకవేళ మనకు వేరే ఇతరత్ర అంటే లివర్లో కానీ, కిడ్నీలో కానీ, ఇంటెస్టైన్స్లో కానీ, పేగులో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా తెలుసుకోవచ్చు. ఈ రెండు ద్వారా మనకు ప్రాబ్లం ఏమన్నా తెలుసుకోవచ్చు. ఇంకోటి మనకు హెచ్ పైలోరీ డయాగ్నోస్టిక్ టెస్ట్ అని చెప్పి ఒక చిన్న కిట్ మెథడ్ ఉంది, దాని ద్వారా కడుపులో ఏమైనా బ్యాక్టీరియా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు.
1: అంటే ఈ మూడింటి ద్వారా తెలుసుకొని మనం తగిన వైద్యం చేయాలి. అయితే ఈ చికిత్స అనేది ఏ రకం ఉంటుంటారు?
0: ఇప్పుడు దీంట్లో మనకు అల్సర్స్కి అయితే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ అయితే మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తగ్గించడానికి మాత్రమే మనం ప్రయత్నం చేయొచ్చు. అదే మనకు అల్సర్లో అయితే బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా నిర్మూలించడానికి కూడా ట్యాబ్లెట్స్ వాడాలి. మామూలుగా దీనికి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని వాడుతూ ఉంటాం, ఏది ఒమిప్రజోలు, ప్యాంటోప్రజోలు, లాన్సోప్రజోలు, ఇస్మోప్రజోలు. దీనికి ప్రోకైనెటిక్స్ అని చెప్పి, డాంప్రిడో అని చెప్పి లివోసిప్రైడ్ కాంబినేషన్తో మనం వాడుతూ ఉంటాం. ఒకవేళ లోపల మంట నొప్పి ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకు సుక్రాల్ఫేట్ అనేది ఒకటి ఔషధం. అది ఆ లోపల మనకు ఆ గోడలపైన మనకు తీవ్రమైన ఎఫెక్ట్ లేకోకుండా గోడపైన ఒక పూత మాదిరి ఏర్పడి పేషెంట్కి చల్లగా ఉండే ఒక ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా చాలా ఈజీ ట్రీట్మెంట్ సార్. ఇది యాక్చువల్గా చాలా తొందరగానే పేషెంట్లు కూడా బాగైపోతుంది. వాళ్ళు తర్వాత కాలంలో వాళ్ళ జీవనశైలి, అంటే వాళ్ళ జీవనశైలిని వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు మెయింటైన్ చేసుకుపోయినట్లయితే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ.
1: అంటే కొంతమందికి నొప్పి తట్టుకునేటువంటి శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అయితే అట్లాంటి వాళ్ళు అశ్రద్ధ చేస్తుంటారు. అశ్రద్ధ చేయడం వల్ల జరిగేటువంటి దుష్ప

0: పరిణామాలు ఏముంటాయంటారు దీన్ని అల్సర్స్లో?
1: అంటే ఇప్పుడు మనకు అల్సర్స్ ఒకవేళ అశ్రద్ధ చేసినట్లయితే, చాలా రోజులుగా అల్సర్స్ ఉన్నట్లయితే రేపొద్దున అవి క్యాన్సర్స్గా మార్పు చెందడానికి అవకాశం ఉంది. అట్లేమన్నా మనకు ఎండోస్కోపీ చేసేటప్పుడు మనకు డౌట్స్ వచ్చినట్లయితే వెంటనే అల్సర్ నుంచి మనం బయాప్సీ తీస్తాం. బయాప్సీ అనేది హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్. పెథాలజిస్ట్ డాక్టర్ గారు దాన్ని మైక్రోస్కోప్లో చూసి దాంట్లో క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారణ చేసి మనకు 3 డేస్లో రిపోర్ట్ ఇస్తారు. తర్వాత ఇంకొకసారి లోపల బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ బ్లడ్ వెజల్స్ కూడా అల్సర్ తినేస్తుంది, తినేసి బ్లీడింగ్ అవుతుంది. కొంతమంది రక్తం వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు, సో అట్లా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఫిస్టుల అక్కడ రంధ్రం ఏర్పడి ఇంకో ఇంటెస్టైన్కి ఇంకో పేగుకి బొక్కపడి దానికి దీనికి ఫిస్టుల కనెక్షన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది.
0: దాన్ని పేగులు కలిసిపోయాయి అంటారు,
1: పేగులు కలిసిపోయాయని అనస్తమోసిస్ అంటారు. ఇవి ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్,
0: అంటే అశ్రద్ధ చేస్తే వచ్చే
1: కాంప్లికేషన్స్.
0: బాగుందండి, చాలా చక్కగా తెలియజేశారు. ఇక అంటే చికిత్స కంటే నివారణ మేలని మనం అనుకుంటుంటాం. అయితే ఇట్లాంటి సమస్యలు రాకుండా, తీవ్రం కాకుండా మనం తీసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్త చర్యలు ఏంటంటారు?
1: ప్రతి ఒక్కరు కూడా అంటే మామూలుగా అయితే సిగరెట్లు కానీ, మత్తుపానీయాలు కానీ, ఆల్కహాల్ కానీ, పాన్పరాగులు, గుట్కాలు వీటికి దూరంగా ఉండాలి. స్పైసీ ఫుడ్, మసాలాలు, నూనెలు, బజ్జీలు, వడలు ఇట్లాంటివి కూడా కొంచెం దూరంగా ఉంటూ, తర్వాత టీలు, కాఫీలు ఇవి కూడా తగ్గిస్తూ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అంటే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, తర్వాత సమతుల్యమైన ఆహారం ఇవి తీసుకుంటూ, క్రమం తప్పకుండా ఏదైనా ఒక వ్యాయామం చేస్తూ, ఒక 40 నిమిషాలు వ్యాయామం చేస్తూ, తర్వాత డైలీ ఒక 5 నుంచి 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ, ప్రతి 4 గంటలకు ఒకసారి ఆహారం. చాలామంది కండక్టర్స్, డ్రైవర్స్, టీచర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎవరైనా నిలబడి, లేకపోతే మనం ఆ టయానికి ఇప్పుడు 1:30 to 2 గంటలకు భోంచేయాలి, ఆ టయానికి ఉండము, బయట ఉంటాము, చాలామంది ఉన్నారు సార్ అట్లా పేషెంట్స్ మనకు, వాళ్ళకు బిస్కెట్స్ అడ్వైజ్ చేస్తాం. గ్లూకోజ్ డి బిస్కెట్స్, గ్లూకోజ్ డి బిస్కెట్స్ అంటే దాంట్లో గ్లూకోజ్ డి ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకున్నట్లయితే ఆ టయానికి ఆహారం అందుతుంది. ఆ కడుపులో 4 గంటలకు ఒకసారి ఏదైనా కానీ, పప్పాయ కానీ, జామకాయ కానీ, ఫ్రూట్స్ కానీ, బిస్కెట్స్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ తీసుకోవాలి. ఆ టైంకి మీరు భోజనం చేసే అవకాశం లేన, చాలామంది ఏమంటారు సార్ ఆ టైంకి మేము షాప్లో ఉన్నాము, బస్సులో ఉన్నాము, ఇంకెక్కడో ఉన్నాము, ఎక్కడైనా ఉండండి పర్లేదు, మీరు మీ దగ్గర మీ బ్యాగ్లో చిన్న బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకోండి, ప్రతి 4 గంటలకు ఒక 4 బిస్కెట్లు తినండి, లేదా ఖర్జూర పండ్లు 4 ఖర్జూర పండ్లు తినండి. ఈ నేను చెప్పిన జాగ్రత్తలు పాటించండి, చాలా వరకు మనకు గ్యాస్ ట్రబుల్ సింప్టమ్స్ దరిచేరే అవకాశం తక్కువ.
0: తర్వాత ముఖ్యంగా అంటే సమయానికి అన్నం భోంచేయకపోవడం వల్ల కూడా నష్టాలు ఉంటాయంటారు, నిజమంటారు?
1: తప్పకుండా సార్, తప్పకుండా. అందుకే చెప్పాను కదా మీకు, ప్రతి 4 గంటలకు ఒకసారి ఆహారం మనం తప్పకుండా తీసుకోవాలి. ఆహారం అంటే భోజనమే తినాల్సిన అవసరం లేదు. ఆ టైంకి బనానాస్ కానీ, ఫ్రూట్స్ కానీ, పప్పాయస కానీ, ఖర్జూర పండ్లు కానీ, బిస్కెట్స్ కానీ, ఏది కానీ, నూనె లేకపోతే మసాలా, ఆయిల్ లేని పదార్థాలు ఏది తీసుకున్నా కూడా మనకి ఇబ్బంది లేదు.
0: బాగుందండి డాక్టర్ గారు. ఈ అల్సర్స్ అంటే ఏంటి, అవి ఎందువల్ల వస్తాయి, మరి వాటికి చికిత్స ఏ రకంగా ఉంటుంది, నివారణ ఏ రకంగా చేసుకోవాలంటే విషయాలను కూడా చాలా బాగా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు అల్సర్లు, కారణాలు, నివారణ, చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ కె ప్రకాష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
3: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
4: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
3: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
4: ఎలా తెలుసుకోవచ్చు?
3: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
4: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
3: మరైతే ఈ రోజు టీ మీ తరపున.
5: ఆర్బిఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలేగుందే.
7: చిక్కుకున్నాడు.
8: యూపీఐ పిన్ ఎంట్రింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: ఆర్బీఐ అంటుంది,
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
10: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
11: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
10: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ప్రకటనలు విన్నారు. ఇక చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత ఏంటో ఒకసారి గమనిద్దాం. ఈరోజు May 18th. ఈరోజు ఉమర్ ఖయ్యం జయంతి. 1848 May 18th ఇరాన్లోని నైషాపూర్లో జన్మించారు వీరు. గణిత, ఖగోళ శాస్త్రవేత్త, మహాకవి.

అల్ఫత్ ఉమర్ ఇచ్న్ ఇబ్రహీం ఆల్ ఖయామి ఆన్ నైషాపురి అనేది ఈయన పూర్తి పేరు. ఖయుమ్ అనే అరబిక్ పదానికి డేరాలు తయారు చేసేవాడు అని అర్థం. బీజగణితానికి సంబంధించిన గ్రంథం రాశారు వీరు. అరబిక్ భాషలో ఈయన రచించిన 4 పాదాల దుబాయత్ అనే పద్యాలను ఎడ్వర్డ్ ఫిట్టే రాల్ట్ ఆంగ్లంలోకి అనువదించారు. ఈ అనువాదం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ దుబాయత్కు పానశాల పేరుతో దువ్వూరి రామరెడ్డి గారు చేసిన ఆంధ్ర అనువాదం కూడా తెలుగు సాహిత్యంలో బాగా పేరు పొందింది. ఈ ఉమర్ ఖయ్యూమ్ గారు 1122 డిసెంబర్ 4 స్వర్గస్థులయ్యారు. అలాగే ఈరోజు గుడిపాటి వెంకటాచలం గారు జన్మించారు. 1894 మే 18 వీరు జన్మించారు. చలం అనే పేరుతో వీరు ప్రసిద్ధులు. సాంప్రదాయకమైన విలువలను తన రచనల ద్వారా చీల్చి చెండాడారు వీరు. స్త్రీ స్వేచ్ఛను ప్రబోధిస్తూ ఉద్యమ స్థాయిలో రచనలు చేశారు. మైదానం, అరుణ మొదలైన నవలలు, మ్యూజిన్స్, స్త్రీబిడ్డల శిక్షణ మొదలైనవి ఈయన ప్రసిద్ధ రచనలు. రవీంద్రుని గీతాంజలికి చలం అనువాదం కూడా గొప్ప ప్రశంసలను అందుకుంది. వీరు 1979 మే 4 స్వర్గస్థులయ్యారు. అలాగే ఈరోజు డాక్టర్ కెఎల్రావు వర్ధంతి. ఈయన కృష్ణా జిల్లాలోని కంకిపాడులో 1902 జన్మించారు. బర్మింగ్హోమ్ యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్లో పిహెచ్డి డిగ్రీ పొందారు. వీరు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఇంజనీర్. 1938-46 మధ్యకాలంలో వివిధ దేశాలలో ఉద్యోగాలు చేశారు. ఆ తర్వాత కేంద్ర జల విద్యుత్ కమిషన్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. 1962 విజయవాడ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై 1972 వరకు కేంద్ర నీటిపారుదల విద్యుత్ శాఖ మంత్రిగా సేవలందించారు. తుంగభద్ర, చంబల్, కోసి, హిరాకుడ్, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్మాణంలో, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ మొదలైన వాటి రూపకల్పనలో వీరు ప్రధాన పాత్ర వహించారు. ఆంధ్ర, రూర్కీ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ బిరుదును ఇచ్చి బహుకరించాయి. పద్మభూషణ్ కూడా అందుకున్నారు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండ్ రీఇన్ఫోర్బర్డ్ కాంక్రీట్, ఇండియాస్ వాటర్ వెల్తో మొదలైన గ్రంథాలు రాశారు వీరు. పూర్తి పేరు కానూరి లక్ష్మణరావు. వీరు 1986 మే 18 స్వర్గస్థులయ్యారు. ఇక 1974 మే 18 మొదటిసారిగా భారత్ రాజస్థాన్ ఎడార్లోని ప్రోక్రాన్ వద్ద అణు పరీక్షలు నిర్వహించింది. దీనిని బుద్ధుడు నవ్వాడు అనే సాంకేతిక నామంతో వ్యవహరిస్తారు. మరికొన్ని అంశాలు గమనిద్దాం. హెచ్డి దేవెగౌడ జన్మదినం ఈరోజు. భారత మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవెగౌడ కర్ణాటకలో 1933 మే 18 జన్మించారు. వీరి పూర్తి పేరు హరదనహళ్లి దొడ్డేగౌడ దేవెగౌడ. సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా కలిగిన దేవెగౌడ తన 20 ఏళ్ల వయసులో కాంగ్రెస్లో చేరి 1962 వరకు కొనసాగారు. 1962 కర్ణాటక అసెంబ్లీలో మొదటిసారిగా కాలుపెట్టారు. ఎన్నోసార్లు అసెంబ్లీకి ఎన్నికై రాష్ట మంత్రివర్గంలో కూడా సేవలందించారు. జనతాపార్టీ, జనతాదళ్ పార్టీలలో కీలక పాత్రధారి వీరు. 1994 డిసెంబర్లో కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. రాజకీయ చతురతలో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో భారత రాజకీయాల్లో 3 ఫ్రంట్ ఏర్పాటు చేశారు. 1996 జూన్ 1 జనతాదళ్ తరపున భారత 11వ ప్రధానిగా పదవిని స్వీకరించారు. ఆ పదవిలో 1997 ఏప్రిల్ 21 వరకు కొనసాగారు. ఇంకా భారతదేశ జాతీయ జలచరంగా గంగానది డాల్ఫిన్ను నిర్ణయించారు ఈరోజు. 2010 మే 18 కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ క్షీరజం గంగానది స్వచ్ఛతను ప్రతిబింబిస్తుంది, ఎందుకంటే ఇది కేవలం స్వచ్ఛమైన తాజా నీటిలో మాత్రమే జీవిస్తుంది. ఇది శ్వాసించేటప్పుడు చేసే ధ్వనిని బట్టి సుసు అని స్థానికంగా పిలుస్తారు. ఈ రకం డాల్ఫిన్లు మన దేశంలో గంగా, మేఘన, బ్రహ్మపుత్ర నదుల్లో ఉంటాయి. ఇవి అంతరించిపోయే జాతుల్లో ఉన్నాయి. అందువల్ల వన్యమృగ సంరక్షణ చట్టం 1వ షెడ్యూల్లో వీటిని చేర్చారు.

అలాగే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ 1977 నుండి మే 18వ తేదీన అంతర్జాతీయ ప్రదర్శనశాలల దినోత్సవం జరుపుతున్నారు. చరిత్ర, పురావస్తు, కళలు, నౌకాయానం, సైన్యం, యుద్దం, ప్రకృతి చరిత్ర, శాస్త్ర విజ్ఞానం వంటి ఎన్నో అంశాలపై ప్రదర్శనశాలలు ఉన్నాయి. అవి గతాన్ని గుర్తు చేస్తూ నూతన ఆవిష్కరణలను మనకు ముందుకు తెస్తూ విజ్ఞానం, వినోదాన్ని అందిస్తాయి. వాటి ప్రాముఖ్యత ఈ దినోత్సవం వివరిస్తుంది. దాదాపు 100 దేశాల్లో 30,000 ప్రదర్శనశాలలు ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుతాయి. ఇవండి చరిత్రలో ప్రాముఖ్యత గల నేటి అంశాలు. ఇక ఇంతటితో ఈనాటి కాంతిరేగలు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరికు దక్షిణాల్లో హిందీలో వార్తలు. 8:15కు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30కు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35కు అభిరుచి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.

0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi holds bilateral talks with his Swedish counterpart Ulf Kristersson in Gothenburg. India and Sweden decide to elevate their bilateral ties to strategic partnership. Prime Minister Modi invites Swedish companies to enhance their presence in India under Make in India National Green Hydrogen Mission and National Critical Mineral Mission initiatives. Congress leader V.D. Satheeshan to be sworn in as Chief Minister of Keralam today. Southwest monsoon likely to hit Keralam coast on 26th of this month, 6 days ahead of its normal date. And in IPL cricket, Delhi Capitals beat Rajasthan Royals by 5 wickets in Delhi. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవీఎస్ ప్రసాద్.
2: జాతీయ అవార్డు సాధించిన గుండమాల పంచాయతీ, పల్లె నిద్ర, ఒక నెల ఒక గ్రామం కార్యక్రమాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం, పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు వంటి విశేషాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో ప్రకాశం జిల్లాలోని గుండమాల పంచాయతీ అవార్డు సాధించింది. కేంద్ర పంచాయతీరాజ్ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులలో ఆంధ్రప్రదేశ్లోని 5 పంచాయతీలు అవార్డులను దక్కించుకున్నాయి. కేంద్రం ప్రకటించిన ఈ అవార్డుల్లో స్వావలంబన, పూర్వక మౌలిక వసతుల సాధనా విభాగంలో కొత్తపట్నం మండలంలోని గుండమాల పంచాయతీ 3వ ర్యాంకులో నిలిచి అవార్డు దక్కించుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలను ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతులకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10% ఎన్రోల్మెంట్ పెంపునకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10 తరగతుల్లో 104,093 మంది విద్యార్థులు ఉన్నారు. 10% అదనపు లక్ష్యం అంటే 10,409 మందిని అదనంగా చేర్చాలి. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటి వరకు 95,430 మంది విద్యార్థులను చేర్పించి 83.34% నమోదు సాధించారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. ఒక నెల ఒక గ్రామం పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఈ నెల 7వ తేదీన ప్రారంభించారు. అద్దంకి మండలం ధర్మవరంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సూరావారిపల్లిలో మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలుగుండ ప్రాజెక్టు టల్నెల్లో పనుల పురోగతిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెల 5వ తేదీన పరిశీలించారు. తొలుత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అనంతరం రాత్రి అంతా టల్నెల్లోనే ఉండి పనుల పురోగతి, పనులు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును 2026 సీజన్ కల్లా పూర్తి చేసి నీరు అందిస్తామని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 2వ తేదీన జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన ఒంగోలులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం, వ్యవసాయ శాఖలపై విస్తృతంగా చర్చ సాగింది. తాగునీటి సరఫరా అంశంపై జరిగిన చర్చలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది వెలుగొండ నుంచి ప్రజలకు సాగు తాగు నీరు అందిస్తామని చెప్పారు. న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయటం కోర్టుల లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వై లక్ష్మణరావు అన్నారు. మార్కాపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2వ అదనపు సివిల్ కోర్టును ఈ నెల 2వ తేదీన వారు ప్రారంభించారు. నూతన కోర్టు ప్రారంభోత్సవ అనంతరం ఏర్పాటు చేసిన సభలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతన కోర్టు ఏర్పాటుతో ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుతాయన్నారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఈ నెల 2వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించి నగదు పురస్కారాలను అందించారు. జిల్లాలో 590కి పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులకు, మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన 31 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు బహుకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయడం ద్వారానే ఈసారి 10

0: ఫలితాల్లో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 4వ స్థానంలో నిలిచిందన్నారు. గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నెల 15వ తేదీన ఆయన సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జాతీయ పాఠ్యపుస్తకాల పంపిణీ ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖాధికారి రేణుక తెలిపారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచనా వ్యాఖ్యానం ఎంవిఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా అబ్బాయి గారు చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం వినిపించమంటున్నారు. వెల్లుల్లా లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారుపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, వాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిధి, బండికిషోర్, హరిప్రియ, నవీన్ గౌడ్, వర్షిణి, అశ్విత్. అలాగే అలంపూరు మండలం ఇందిరమ్మ కాలనీ జోగులంబ గద్వాల జిల్లా నుండి దేశమి, సందీప్, ప్రదీప్, నవీన్, డేవిడ్, రాహుల్, బిన్ని, దేవరాజు, ఆనందమ్మ, సరోజమ్మ, నాగమ్మ, మేరమ్మ, చంద్రకళ, ఎస్తేరి, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ. ఇక కర్నూలు మధుర నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, బాలాజీ, శాంతి, లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వరి, చంద్రిక, వినోద్, వాసవి, వైష్ణవి, విజయ్, శారద, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న. మరి వీరందరి కోరికపై ఈ పాట. పాట వినే ముందు ఓ ప్రకటన.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ April 16 to 30 వరకు, May 1 to 2027 మొదటి దశ అయిన ఇళ్ల జాబితా మరియు ఇళ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: अभिरुचि కార్యక్రమంలో తర్వాత రంగస్థలం చిత్రం కోసం ఎంఎం మానసి ఆలపించిన గీతం చంద్రబోస్ సాహిత్యానికి స్వరాలు సమకూర్చిన వారు దేవిశ్రీ ప్రసాద్. వినిపించమంటూ ఉత్తరాలు పంపారు శాంతినగర్ నుండి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రీన్, ఉమే సల్మా, లుబిన్, అహిల్, షహనా, ముజామిల్, ఘోరా వారి మిత్రబృందం. అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజ్

యాదగిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసి, శ్యామ్, వెంకటేష్, బాబు, అకేలా, బన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, మొహమ్మద్, సనతుల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్. మరి వీరందరి కోరికపై ఈ పాట

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే

0: సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: రే బజారి
2: అయ్యా,
1: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
2: అలాగయ్యా, కాల్చొత్తా.
0: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
4: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ April 16 to May 30 వరకు, May 1 to May 30 జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
5: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
0: శ్రోతలు, కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుండి అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కార్తీక దీపం చిత్రం కోసం సత్యం సంగీత నిర్వహణలో ఎస్ జానకి ఆలపించిన గీతం వినిపించమంటూ ఉత్తరాలు పంపారు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర, రజిత, మణిదీప్, మణిచంద్ర. అలాగే పెద్దపాడు రోడ్ రేణుకానగర్ నుండి ఉమాశంకర్, మల్లికార్జున్, జగదీష్, ఈశ్వర్, కాంచన, సుశీల. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మానస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ నరేష్, లావణ్య, మహాస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మా. మరి మీరందరి కోసం ఈ పాట.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి రచనకు స్వరాలు సమకూర్చిన వారు ఎంఎస్ విశ్వనాథన్, చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం కోసం గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. వినిపించమంటున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, కృష్ణ, సూర్యకళ రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రీతిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. ఇక కర్నూలు బుధవారపేట నుండి మండల జంబులయ్య, వారి కుటుంబ సభ్యులు రమేష్ బాబు, మాధవి, గానవి, లక్ష్మీదేవి, హేమలత, సాయి, సమన్విత, హరిణి, నాగేంద్రబాబు. ఇంకా వింటున్న అందరి కోసం అంటూ రాశారు. మరి వీరందరి కోరికపై ఈ పాట

0: అక్కా జాబ్ దొరికింది.
1: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడంత షాపింగ్?
0: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
1: ఆగురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
0: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
1: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
0: కానీ అక్కా
1: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
0: పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: ఆర్బీఐ చెబుతుంది,
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: కార్యక్రమంలో తర్వాత వసంతం చిత్రం కోసం చిత్ర బృందంతో కలిసి ఆలపించిన గీతం సంగీతం ఎస్ఐ రాజ్కుమార్ వినిపించమంటున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్. అలాగే పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి వెన్నెల తేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சராலுகா மீ ஆரோக்யானிக்கு சிரே ஓபிலாஷி சை பால்
3: కార్యక్రమంలో తర్వాత కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి పొమిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయికిరణ్ వెంకటేశ్వర్లు వెంకటమ్మ శాంతమ్మ నంగి రామకృష్ణయ్య గంగాధర శ్రీనివాస్ సుంకె కార్తీక్ పెరుక కొమరయ్య శివకోటి శేఖర్ లక్ష్మయ్య రేవనపల్లి గ్రామం భూదాన్ పోజంపల్లి నుండి వేణమ్మ బాలయ్య సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి దోర్నల బాలరాజు రేణుక బద్రి హరిణి లోకేష్ సాయికృప భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని కట్ల రాజేశం సరోజిని మాయ మరి వీరందరి కోరికపై భైరవ ద్వీపం చిత్రం కోసం చిత్ర బృందంతో కలిసి ఆలపించిన గీతం సంగీతం మాధవ పెద్ది సత్యం

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత తాండ్ర పాపరాయుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర ఆలపించిన గీతం. స్వరాలు సమకూర్చిన వారు ఎస్ రాజేశ్వరరావు. వినిపించమంటున్నారు నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందకాయపల్లి గ్రామం నుండి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్, అలాగే కర్నూలు బీ క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, అశ్విన్, అశ్విత, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, దివ్య, రవిచంద్ర, మద్దయ్య, సాలమ్మ, ఇక రేడియో శ్రోతలందరి కోసం అంటూ కూడా రాశారు. మరి వీరందరి కోరికపై ఈ పాట

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. కార్యక్రమంలో తర్వాత ముత్యాల పల్లకి చిత్రం.

కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన మల్లెమాల సాహిత్యం సంగీతం సత్యం వినిపించమంటూ ఉత్తరాలు పంపిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, జోగులమ్మ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి క్యాదర్ వీరేష్, విశ్వేష్, వివేక్, గణేష్, కళ్యాణ్, మౌనిక, లావణ్య, అవినాష్, భవ్యశ్రీ, శ్వేత, వీరేష్, నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్.

0: రే బజారి,
1: ఓ అయ్యా,
0: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బాగా కడుగు నీళ్ళేసి.
1: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా.
0: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండిగున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండిగి వస్తున్నాయి, బాగా కడుగు.
2: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు కాంపౌండ్లు పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి.
3: తర్వాత కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర రచన వేటూరి, సంగీతం ఇళయరాజా. వినిపించమంటున్నారు రంగారెడ్డి జిల్లా వంపుగడ గ్రామం నుండి గంప వేరయ్య, వాసంతి, మణిదీప్, గ్రీష్మశ్రీ, వెంకటమ్మ. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851

2593387 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.

శ్రోతలింతవరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం సాయంత్రం 6:25 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి తెలుగు సినీ గీతమాలిక. మనమందరం మండు వేసవిలో

శ్రోతలు, ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం సాయంత్రం 6:25 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, చిత్రాంజలి, తెలుగు సినీ గీతమాలిక. మనమందరం మండు వేసవిలో గడుపుతూ ఉన్నాం. అధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో అల్లాడుతున్నాం. మరి ఈ వేసవిలో ఎండతాపాన్ని తగ్గించి మేఘాలు సమాయుక్తమై చల్లని వాన చినుకులను కురిపించాలని మనసారా ఎదురుచూస్తున్నాం. ఆ చినుకును స్వాగతిస్తూ మీ సేద తీరేలా కొన్ని మాటలు పాటలు ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో మీకోసం. సూర్యుని వేడికి భూమిపై ఉన్న నీరంతా ఆవిరి రూపంలో పైకి చేరి ఆ ఆవిరి చల్లబడి నీటి బిందువులుగా ఘనీభవించి ఆకాశంలో తేలియాడే సమూహమే మబ్బు లేదా మేఘం. భూమిపై ఉన్న సముద్రాలు, నదులు, సరస్సుల నీరంతా ఆవిరి రూపంలో ఆకాశంలోకి చేరుతుంది. ఆపై వాతావరణంలో పెద్ద ఎత్తుకు వెళ్లే కొద్దీ చల్లబడిపోయి చిన్న చిన్న నీటి బిందువులుగా మారి మేఘాలుగా ఏర్పడతాయి. ఎత్తును బట్టి, వాటి ఆకారాన్ని బట్టి మేఘాలలో కూడా చాలా రకాలే ఉన్నాయి. దూది కుప్పల్లా తెల్లగా అందంగా ఉండే మేఘాలను క్యుములస్ మేఘాలని అంటారు. అలాగే పొగమంచు ఆకారంలో ఆకాశమంతా కమ్ముకొని ఉండే మేఘాలు స్ట్రాటస్ మేఘాలు. ఇక చాలా ఎత్తులో ఉండి పలుచటి ఈకల్లా కనిపించే మేఘాలు సిరస్ మేఘాలు. దట్టమైన నల్లటి మేఘాల వల్ల వాటి ఒకటి ఒకటి రాచుకోవటం వల్ల ఈ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. ఈ మేఘాలను క్యుములోనింబస్ మేఘాలు అని అంటారు. ఈ మబ్బులు వివిధ ఆకారాల్లో కనిపించి రంగులు కూడా మారుతూ ఉంటాయి. ఒక్కోసారి తెల్లటి మబ్బులు ఉండి వర్షం పడే ముందు నల్లగా మారుతాయి. సూర్యాస్తమయం సమయంలో ఎరుపు, నారింజ రంగుల్లో మెరుస్తాయి. ఈ మేఘాలు ఒకదానితో ఒకటి ఢీకొనటం వల్లనే మనకు ఉరుములు, మెరుపులు వచ్చి వర్షం కురుస్తుంది. భూమిపై ప్రాణకోటికి అవసరమైన నీటిని అందించే ప్రధాన వనరే మేఘం. ఇవి భూమి ఉష్ణోగ్రతను సమతుల్యం చేయటంలో ఎంతో సహాయపడతాయి.

ఆకాశం నుండి పడే ప్రతి వానచినుకు ప్రకృతికి ఒక వరం. ఆ చినుకులో దాగి ఉన్న అందం, అలాగే దాని అనుభూతి మాటల్లో వర్ణించటం సాధ్యం కాదు. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ వర్షాకాలపు మొదటి చినుకు పడగానే భూమి నుండి వచ్చే పరిమళం, ఆ మట్టి వాసన ఎంతో అద్భుతం. కాలుష్యంతో నిండిన వాతావరణాన్ని శుభ్రపరుస్తూ చెట్లకు పూలకు కొత్త జీవాన్ని ఇస్తుంది ఆ మొదటి చినుకు. చల్లటి గాలులకు స్పందించిన మేఘం భూమిపైకి చినుకై రాలుతుంది, మనకు మధురానుభూతిని కలిగిస్తుంది. చెట్లు మొక్కలు ఆ చినుకుల స్పర్శతో కొత్త అందాలను సంతరించుకుంటాయి. ఆకులపై పడే చినుకులు మంచు ముత్యాల్లా మెరుస్తాయి. చినుకులు పైకప్పులపై లేదా నేలపై పడుతున్నప్పుడు వచ్చే ఆ లయబద్ధమైన శబ్దాలు మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయి. ఈ చినుకులు రైతుల మోములో చిరునవ్వులు పూయిస్తాయి, భూమిని సస్యశ్యామలం చేస్తాయి. వర్షపు చినుకులు రైతులకు దేవుడితో సమానం. భూమిని దున్ని విత్తనాలు వేయటానికి మొదటి చినుకే ఆధారం. ఇది పంటలకు అవసరమైన తేమను అందించి వ్యవసాయ దేశమైన మన భారతదేశంలో రైతులకు ఆనందాన్ని కలిగిస్తుంది.

ఆకాశంలో మబ్బులు కరిగి భూమికి చేరే వాన చినుకు ప్రయాణం, దాని అందమైన వర్ణనను మనం ఊహల్లో ఊహించలేము. భూగోళం మీద సమస్త జీవకోటికి ప్రాణాధారమైన నీరు, అలాంటి నీటికి మూలాధారం వర్షం. ఆ వర్షంలోంచి పుట్టే ఒక చిన్న వాన చినుకు ప్రకృతికి ఒక అమూల్యమైన వరం. వేసవికాలమంతా ఎండల తీవ్రతతో అల్లాడిపోయిన భూమికి, చెట్లకు, పశుపక్షాదులకు ఈ వాన చినుకులు నూతన ఉత్తేజాన్నిస్తాయి. ఆకాశం నుండి భూమిని చేరే ప్రతి చినుకు వెనుక ఒక అద్భుతమైన ప్రకృతి చక్రం దాగి ఉంది. ఒక చిన్న నీటి బిందువు ఆకాశంలో మేఘాలుగా రూపాంతరం చెంది చినుకు రూపంలో భూమిని చేరే ప్రయాణం చాలా అద్భుతమైంది. సముద్రపు నీరు సూర్యకాంతి వేడికి ఆవిరిగా మారి ఆకాశంలోకి చేరి మేఘాలుగా ఏర్పడతాయి. ఆ మేఘాలు చల్లటి గాలుల తాకిడికి వర్షంగా కురుస్తాయి. ఈ ప్రక్రియలో ఆకాశం నుండి జాలువారే ప్రతి వాన చినుకు ఒక ముత్యంలా కనపడుతుంది. స్వాతి నక్షత్రం అధినేతగా ఉన్న సమయంలో కురిసిన వర్షపు చినుకు ముత్యం అవుతుంది అని మన సాంప్రదాయంలో ఒక నమ్మకం ఉంది. ప్రేమ, విరహం, ఆనందాన్ని వ్యక్తపరచడానికి చినుకులను ఒక ప్రతీకగా వాడుకుంటారు మన చలనచిత్ర రంగంలో ఎంతోమంది కవులు. ఈ రైతులకు దైవ సమానమైన వర్షపు చినుకులు పంటలకు అవసరమైన తేమను అందించి వ్యవసాయ దేశమైన భారతదేశంలో రైతులకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

భారతీయ కాలమాన ప్రకారం శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువులుగా పరిగణింపబడుతున్నాయి. ఈ సమయంలో వాతావరణమంతా చల్లగా ఆహ్లాదంగా మారుతుంది. ఆకాశం నల్లని మేఘాలతో కప్పబడి ఉంటుంది. వానచినుకులు పడగానే చెట్ల ఆకులు, గడ్డిపూలు కొత్తగా స్నానం చేసినట్లు మెరుస్తాయి. పచ్చటి ప్రకృతి అందాలు మనకు కనువిందు చేస్తాయి. వర్షపు చినుకులు పడగానే చెట్లు చేమలు చిగురించి కొత్త అందాలను సంతరించుకుంటాయి. కాలిబాటల వెంట, పొలాల వెంట, గడ్లపై పచ్చటి గడ్డి మొలుస్తుంది. పక్షులు ఆనందంతో కిలకిలా రావాలు చేస్తూ ఆకాశంలో ఎగురుతాయి. నెమళ్ళు ఆనందంతో పురివిప్పి

నాట్యం చేస్తాయి. వానచినుకుల తాకిడికి భూమిలో నిద్రపోతున్న విత్తనాలు సైతం మొలకెత్తుతాయి. ఇది ప్రకృతి యొక్క అద్భుతమైన పునర్జన్మ.

0: డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు మరి.
1: బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా?
2: సో గర్ల్స్ ఏంటట సంగతి?
3: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
4: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
4: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: ఇక రైతుకు వానచెనుకు దైవంతో సమానమని చెప్పుకున్నా కదా. ఎన్నో ఆశలతో విత్తనాలు చల్లిన రైతు

ఆకాశం వైపు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటాడు. మొదటి వానచినుకు భూమిని తాకగానే భూమి నుండి వచ్చే ఆ మట్టి వాసన రైతు ముఖంలో చిరునవ్వులు చిలికిస్తుంది. ఆ చినుకులు భూమిని తడపటం వల్లే పంటలు పండి దేశ ప్రజలందరికీ ఆహారం లభిస్తుంది. పల్లెటూరి వాతావరణంలో వానచినుకుల అందాలు మరింత అద్భుతంగా ఉంటాయి. వానపడుతుంటే ఇళ్లల్లోని వాకిళ్లలో నీరు ప్రవహించటం, పిల్లలు ఆ వాననీటిలో కాగితపు పడవలు చేసి వదలటం ఒక మధురమైన జ్ఞాపకం. మనందరం చిన్నప్పుడు అలాంటి గాలి పడవలు వదిలినవాళ్లమే. గుడిసెలపైన పడే వాన చినుకుల శబ్దం ఒక సంగీతాన్ని వినిపిస్తుంది.

తెలుగు సాహిత్యంలో ఎంతోమంది కవులు వానచినుకులను వర్ణించారు. ప్రాచీన కాలంలో శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్త మాల్యద గ్రంథంలో వర్షాకాల సౌందర్యాన్ని, కర్షక జీవితాన్ని అద్భుతంగా వర్ణించారు. ఆధునిక కవులు సైతం వానచినుకుల అందాలను, వాటి వల్ల కలిగే అనుభూతులను తమ కవితల్లో, పాటల్లో పొందుపరిచారు. మనం రోజూ చూసే వానచినుకుల్లో ఎంతో ఆధ్యాత్మికత కూడా ఉంది. వర్షం లేకపోతే జీవకోటి మనుగడ సాధ్యం కాదు. సృష్టిలోని ప్రతి జీవికి ప్రాణం పోసేది ఈ నీటి బిందువే. వర్షం కురిసేటప్పుడు వచ్చే చిరుగాలి, వానచినుకుల స్పర్శ మనసుకు ఎంతో ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుంది.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఇక వాన చినుకులు ఎక్కువగా కురిసినా నిరంతరాయంగా కురిసినా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వరదలు రావడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం జరుగుతుంది. అయినప్పటికీ ఆ చినుకులు భూగర్భ జలాలను పెంచటంలో కీలక పాత్ర పోషిస్తాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ ఉంటే వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం ద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడి లేకుండా నివారించుకోవచ్చు. సృష్టిలోని ప్రతి వాన చినుకు మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. ఆకాశం నుండి పడే చిన్న చినుకులు ఏకమై నదులుగా మారి సముద్రంలో కలుస్తాయి. అలాగే మనిషి తన జీవితంలో చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగితే ఏదో ఒకరోజు తప్పకుండా విజయం సాధిస్తాడు. వాన చినుకుకు తన జీవితాన్ని త్యాగం చేసి భూమిని సస్యశ్యామలం చేయటమే విధి. అలాగే మనిషి కూడా ఇతరులకు సహాయపడే గుణాన్ని అలవర్చుకోవాలని ఈ వాన చినుకు మనకు ఒక సందేశాన్ని నేర్పుతోంది.

0: మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి చిత్రాంజలి కార్యక్రమం ముగిస్తున్నాం. మరోసారి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. ఇక వినండి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.
1: నివారణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. పశ్చిమాసియా ప్రాంతంలో రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. ముఖ్యంగా ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితులు అంతర్జాతీయ చమురు మార్కెట్ను కుదిపేస్తుండగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచానికి అవసరమైన ముడి చమురులో అధిక భాగం పశ్చిమాసియా దేశాల నుంచే సరఫరా అవుతుండటం, అలాగే ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% హర్ముజ్ జలసంధి ద్వారానే జరగడం వల్ల అక్కడి యుద్ద పరిస్థితులు ప్రపంచ దేశాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. యుద్దం మరింత విస్తరించే పరిస్థితులు కనిపిస్తుండటంతో చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, సముద్ర రవాణా మార్గాలపై దాడులు జరిగే ప్రమాదం పెరిగింది. దీంతో ముడి చమురు సరఫరా ఒక్కసారిగా తగ్గిపోతుందనే భయంతో అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే బ్యారెల్ చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రతరమవుతోంది. ఈ ప్రభావం భారతదేశంపై మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే భారత్ తన ఇంధన అవసరాల్లో దాదాపు 85% పైగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరగడం సహజం. దాంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్య ప్రజలకు అందని స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది. కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు, వ్యవసాయ ఉత్పత్తుల నుంచి పరిశ్రమల ముడిసరుకు వరకు ప్రతిదానిపై ఈ ప్రభావం పడుతుంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల తయారీ రంగం, సేవారంగం, రవాణా రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. దేశ జీడీపీ వృద్ధి రేటుపైన ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ఇదే సమయంలో చమురు దిగుమతుల కోసం భారత్ మరింత ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి రావడంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతే దిగుమతుల ఖర్చు మరింత అధికమవుతుంది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు 10 ముఖ్యమైన సూచనలు చేశారు. ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాలుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు ఇంధనాన్ని అత్యంత బాధ్యతతో వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వ్యక్తిగత వాహనాలను ఉపయోగించాలని, చిన్న చిన్న అవసరాల కోసం కూడా కార్లు, బైకులు వినియోగించే అలవాటును తగ్గించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహానగరాలు, పెద్ద పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యతో పాటు ఇంధన వృధా కూడా అధికంగా జరుగుతోందని, దీనికి పరిష్కారంగా ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థలను ఎక్కువగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు, లోకల్ ట్రైన్లు వంటి రవాణా వ్యవస్థలు తక్కువ ఇంధనంతో ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగలవని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని అన్నారు. ఒకే కార్యాలయం, ఒకే విద్యాసంస్థ, ఒకే ప్రాంతానికి వెళ్లేవారు కారు పూలింగ్ విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. 4 వ్యక్తులు 4 వాహనాల్లో వెళ్లడం కంటే ఒకే వాహనంలో ప్రయాణించడం ద్వారా భారీగా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని తెలిపారు. ఇది కేవలం ఇంధన పొదుపుకే కాకుండా ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
2: సర్కార్ భీ లగాతార్ యే ప్రయాస్ కర్ రహీ హై కి దేశ్ కే సామాన్య నాగరిక్ పర్ ఇన్ సారీ విపరీత పరిస్థితియో కా కమ్ సే కమ్ అసర్ హో. లేకిన్ ఏసే సమయ మే దేశ్ కో జన్ భాగీదారీ కీ శక్తి కీ బహుత్ బడీ ఆవశ్యకతా. మేరీ దేశ్ కే హర్ నాగరిక్ సే అపీల్ హై జహాన్ సంభవ హో పెట్రోల్ డీజల్ కా ఉపయోగ కమ్ కరే, మెట్రో కా ఉపయోగ కరే, ఎలక్ట్రిక్ బస్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కా అధిక ఇస్తమాల్ కరే, కార్ పులింగ్ కో బఢావా దే.
1: కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా అమలు చేసిన వర్క్ ఫ్రం హోం విధానం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంతగానో సానుకూల ప్రభావం చూపిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఆ కాలంలో కార్యాలయాలకు రోజువారీగా జరిగే ప్రయాణాలు తగ్గడంతో లక్షల లీటర్ల ఇంధనం ఆదా అయిందని అన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన చోట

0: మళ్లీ వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రైవేట్ కంపెనీలు, ఐటీ సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాలు కల్పిస్తే నగరాల్లో వాహనాల రద్దీ తగ్గుతుందని, ఇంధన వినియోగం కూడా గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా అవసరం లేని అధికారిక సమావేశాలు, వ్యాపార సమావేశాల కోసం దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయకుండా ఆన్లైన్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్స్లను ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో ప్రతి చిన్న సమావేశం కోసం విమానాలు, కార్లు, రైళ్ల ద్వారా ప్రయాణించడం అవసరం లేదని, డిజిటల్ వేదికల ద్వారా కూడా సమర్థవంతంగా పనులు నిర్వహించవచ్చని అన్నారు. ఇలా చేయడం వల్ల సమయం, డబ్బు, ఇంధనం మూడు కూడా ఆదా అవుతాయని స్పష్టం చేశారు.
1: పెట్రోల్ డీజల్ కా ఉపయోగ కమ్ కరే, మెట్రో కా ఉపయోగ కరే, ఎలక్ట్రిక్ బస్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కా అధిక ఇస్తమాల్ కరే, కార్ పులింగ్ కో బఢావా దే. యే జరూరీ హై కి సర్కారీ ఆర్ ప్రైవేట్ దోనో హీ దఫ్తరో మే వర్చువల్ మీటింగ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కో ప్రాథమికతా ది జాయే. మే కుచ్ స్కూలో సే భీ ఆగ్రహ కరుంగా కి కుచ్ సమయ కే లియే ఆన్లైన్ క్లాసెస్ కి వ్యవస్థా పర్ కామ్ కరే. మే ఆప్ సబ్ సే ఆగ్రహ కరుంగా కి జబ్ తక్ హాలాత్ సామాన్య నా హో హమ్ సోనే కీ ఖరీద్ కో టాలే.
0: భారత్ భవిష్యత్తు సాంప్రదాయ ఇంధనాలపై కాకుండా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని దేశవ్యాప్తంగా వేగంగా పెంచాల్సిన అవసరముందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్పై ఆధారపడుతుండగా ఎలక్ట్రిక్ వాహనాలు దేశీయ విద్యుత్ వనరులతో నడుస్తాయని, దీనివల్ల విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి సబ్సిడీలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతోందని, ప్రజలు కూడా ఈ మార్పుకు సహకరించాలని పిలుపునిచ్చారు. మరోవైపు సరుకుల రవాణాలో కూడా పెద్ద మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో అధిక భాగం సరుకులు రోడ్డు మార్గం ద్వారా తరలించబడుతున్నాయని, దీనివల్ల భారీగా డీజిల్ వినియోగం జరుగుతోందని పేర్కొన్నారు. అదే సరుకులను రైల్వేల ద్వారా రవాణా చేస్తే తక్కువ ఇంధనంతో ఎక్కువ సరుకును తరలించవచ్చని తెలిపారు. రైల్వే రవాణా వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. భవిష్యత్తులో భారత రవాణా వ్యవస్థ మరింత ఇంధన సమర్థవంతంగా మారాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత్కు ఇంధన దిగుమతుల మాదిరిగానే వంట నూనెల దిగుమతులు కూడా భారమవుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల విలువైన వంట నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీనివల్ల దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రతి కుటుంబం తమ వంటల్లో కనీసం 10% నూనె వినియోగాన్ని తగ్గించినా దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని అన్నారు. అధిక నూనె వినియోగం గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తోందని, నూనె వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా కూడా ఉండగలరని పేర్కొన్నారు. దేశ ఆర్థిక ప్రయోజనం మరియు కుటుంబ ఆరోగ్యం రెండింటికీ ఈ చర్య ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. విదేశీ ప్రయాణాలు, ముఖ్యంగా విలాసవంతమైన విదేశీ టూర్లు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి ఖర్చులను కనీసం ఒక సంవత్సరం పాటు తగ్గించాలని ప్రధానమంత్రి ప్రజలను కోరారు. ప్రస్తుతం దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం అత్యంత అవసరమని, అనవసర విదేశీ ఖర్చులు దేశ ఆర్థిక పరిస్థితిపై అదనపు భారం మోపుతున్నాయని అన్నారు. విదేశాలకు వెళ్లే ప్రతి వ్యక్తి డాలర్ల రూపంలో భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారని, దేశం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి ఖర్చులను నియంత్రించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. అదేవిధంగా బంగారం కొనుగోళ్లను కూడా తగ్గించాలని పిలుపునిచ్చారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక బంగారం దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటని, బంగారం దిగుమతుల వల్ల విదేశీ మారక ద్రవ్యంపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతోందని తెలిపారు. కేవలం ఆడంబరాల కోసం బంగారం కొనుగోలు చేయడం కంటే దేశ ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యమివ్వాలని ప్రజలను కోరారు.
1: సోనా దాన్ దే దేతే థే, ఆజ్ దాన్ కీ జరూరత్ నహీ హై, లేకిన్ దేశ హిత్ మే హమ్కో యే తయ్ కర్నా పడేగా కి సాల్ భర్ తక్ ఘర్ మే కోయ్ భీ ఫంక్షన్ హో, కోయ్ భీ కార్యక్రమ హో, హమ్ సోనే కే గహనే నహీ ఖరీదేంగే.
0: వోకల్ ఫర్ లోకల్ భావనను మరోసారి గుర్తు చేస్తూ విదేశీ వస్తువుల కంటే స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. భారతీయ పరిశ్రమలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తే దిగుమతుల భారం తగ్గడమే కాకుండా దేశీయ పరిశ్రమలు బలపడతాయని అన్నారు. స్థానిక పరిశ్రమలు అభివృద్ది చెందితే

0: ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. విదేశీ పర్యటనలకు బదులుగా భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని కూడా సూచించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థానిక వ్యాపారులు, హోటళ్లు, చిన్న వ్యాపారాలు లాభపడతాయని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతో మేలు చేస్తుందని వివరించారు.
1: आज समय की मांग है कि हम वोकल फॉर लोकल को एक जन आंदोलन बनाएं, विदेशी सामान की जगह लोकल उत्पादों को अपनाएं, अपने गांव, अपने शहर, अपने देश के उद्यमियों को हम ताकत दें. विदेश में वेडिंग इनका फैशन खूब बढ़ रहा है और लेकिन इस पर भी बहुत विदेशी मुद्रा खर्च होती है. जरूरी है कि भारत में ही अपनी वैकेशन मनाएं और वेडिंग के लिए भी मैं मानता हूं कि भारत से अधिक कोई अच्छी पवित्र जगह हो सकती है.
0: వ్యవసాయ రంగంలో కూడా సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రసాయన ఎరువుల తయారీలో మరియు దిగుమతుల్లో భారీగా ఇంధనం వినియోగించబడుతోందని అన్నారు. రసాయన ఎరువుల దిగుమతుల కోసం దేశం పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. అందుకే రైతులు సహజ సిద్దమైన వ్యవసాయం వైపు మళ్లాలని, సేంద్రీయ పద్దతులను ప్రోత్సహించాలని కోరారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గితే భూమి సారవంతత పెరగడమే కాకుండా రైతుల ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయంలో ఉపయోగించే డీజిల్ పంపుల స్థానంలో సౌరశక్తి ఆధారిత పంపులను ఉపయోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. సౌరశక్తి వినియోగం వల్ల రైతులు డీజిల్ ఖర్చుల నుంచి విముక్తి పొందడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడతారని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత వ్యవసాయం సంపూర్ణంగా స్వచ్ఛ ఇంధన వనరుల వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
1: సోలార్ పవర్ భారత దునియా కే టాప్ దేశో మే పహుంచ్ చుకా హై. పెట్రోల్ మే ఇథనాల్ బ్లెండింగ్ కో లేకర్ అభూతపూర్వ కామ్ హువా హై. పహలే హమ్నే శత ప్రతిశత్ ఎల్పీజీ కవరేజ్ పర్ ఫోకస్ కియా, అబ్ హమ్ పైప్ సే సస్తీ గ్యాస్ పర్ ఫోకస్ కర్ రహే హై, సీఎన్జీ ఆధారిత వ్యవస్థా కో ప్రమోట్ కర్ రహే హై. ఐసే తమామ్ ప్రయాసో కే కారణ్ భారత్ ఇస్ బహుత్ బడే వైశ్విక్ ఊర్జా సంకట్ కా సామ్నా కర్ రహా హై.
0: యుద్ద పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపుగా వాడటం అంటే దేశాన్ని రక్షించుకోవడమేనని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో పోరాడటమే కాదని, సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన జీవన శైలిని అవలంబించడం కూడా నిజమైన దేశభక్తేనని ఆయన పేర్కొన్నారు. ఈ సూచనలు కేవలం ప్రభుత్వ ఆదేశాలు కావని, దేశ ఆర్థిక భద్రత కోసం ప్రతి పౌరుడు పాటించాల్సిన బాధ్యతలని స్పష్టం చేశారు. ప్రజలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, పరిశ్రమలు, రైతులు అందరూ సమన్వయంతో ముందుకు వస్తేనే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలమని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రజలకు పొదుపు సూచనలు చేయడమే కాకుండా ప్రధానమంత్రి స్వయంగా కూడా ఇంధన పొదుపు చర్యలు ప్రారంభించడం విశేషంగా మారింది. తన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు చెప్పిన విషయాలను తానే ముందుగా ఆచరించి చూపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తంగా చూస్తే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద పరిస్థితులు కేవలం భౌగోళిక రాజకీయ సమస్య మాత్రమే కాదు, భారతదేశం వంటి అభివృద్ది చెందుతున్న దేశాల ఆర్థిక స్థిరత్వానికి పెద్ద సవాలుగా మారాయి. ఇంధన దిగుమతులపై అధికంగా ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ సంక్షోభం మరోసారి ప్రపంచానికి గుర్తు చేస్తోంది. అందుకే ప్రధానమంత్రి సూచించినట్లుగా ఇంధన పొదుపు, ప్రజా రవాణా వినియోగం, స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, సహజ వనరుల వినియోగం వంటి మార్గాల ద్వారానే భారత్ ఈ అంతర్జాతీయ ఇంధన సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచనలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు ఇప్పుడు వింటారు.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా వస్తున్నా అమ్మా.

0: అబ్బా అవును నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగల్, ద వాయిస్ which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
4: రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఎద్దుమైలారం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరు కోరిన పాట పులి బైబుల్లి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

చక్రం చిత్రానికి చక్రి కౌసల్య పాడిన పాట వినబోతున్నారు. కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఏ జంక్షన్ నుండి ఎం ప్రతాప్.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి
1: కార్యక్రమంలో ఇప్పుడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో

0: సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మ్యూజియంస్ పరిస్థితి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ వస్తువులు ఆ ప్రదర్శనకు ఉంచుతారు, అంటే ఆర్కియాలజీ విభాగంలో మనకి ఎన్ని మ్యూజియంస్ ఉన్నాయి, వాటి స్థితిగతుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీ కే కొల్లాబత్తుల తిమ్మరాజు గారు మన ముందున్నారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్లో ఆర్కియాలజీ విభాగంలో ఏమేమి ఉంటాయి, అవి ఏమేం పనులు చేస్తాయి ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం తిమ్మరాజు గారు.
1: నమస్కారం సార్.
0: ముందుగా మీకు ప్రపంచ మ్యూజియం డే సందర్భంగా శుభాకాంక్షలు.
1: మీకు మరియు ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ప్రపంచ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.
0: సార్, ఆంధ్రప్రదేశ్లో మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటి పనితీరు ఏమిటి, ఎలా వెళ్ళి ప్రజలు వాటిని సందర్శించాలి, ఈ విషయాలు చెప్పే కంటే ముందు అసలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే ఏమిటి, దాని పనితీరు ఏమిటి సార్?
1: పురావస్తు శాఖ అంటే పాతకాలం నాటి మన యొక్క చరిత్రను తెలుసుకుంటాం మరియు తెలుసుకున్న చరిత్రను డిస్ప్లే రూపంలో మరియు శాసనాల రూపంలో బయటకు తీసుకొచ్చి పాత రోజుల్లో ఏమేమి చరిత్ర మనం ఉన్నామో అన్నది ప్రజలకు చేరువ చేసేదాన్ని పురావస్తు శాఖ అంటారు. అంటే మనం తెలుసుకున్న మన హిస్టరీని దృశ్య రూపంలో మ్యూజియంస్లో పొందుపరిచి తద్వారా ప్రజలందరూ వాళ్ళ యొక్క చరిత్రను తెలుసుకుంటమే మ్యూజియంస్ విభాగం చేస్తున్న పని.
0: ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ మ్యూజియంలు ఉన్నాయండి?
1: మన ఆంధ్రప్రదేశ్ మాట విషయానికి వస్తే ముందుగా మన విజయవాడలో మన ఈ ఆకాశవాణి రేడియో ప్రసార కేంద్రానికి కోతవేటు దూరంలో బాపు మ్యూజియం అనే ఒక మ్యూజియాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మన పురావస్తు ప్రదర్శనశాల శాఖ ఆంధ్రప్రదేశ్ వారు నిర్మించడం జరిగింది. అదే మన ఆంధ్రప్రదేశ్కి తలమానికమైన ప్రదర్శనశాల. అయితే అంతకుముందు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో మనకి సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్తో పాటు స్టేట్ మ్యూజియం అనేది కూడా ఉండేది. సో అదే స్థాయిలో మనకి ఇక్కడ మ్యూజియం పెట్టాం, పురావస్తు శాఖ బాపు మ్యూజియం పెట్టడం జరిగింది. అది కాకుండా స్టేట్లో చాలా ప్రతి జిల్లాకి ఒక మ్యూజియం ఉండాలన్న ఒక పాలసీతో భాగంగా ప్రతి జిల్లాకి ఒక మ్యూజియం ఉంది. అయితే కొన్ని జిల్లాల్లో లేనప్పటికీ ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ మ్యూజియంస్ ఉన్నాయి. ముఖ్యంగా వైజాగ్లో, కాకినాడలో, రాజమండ్రిలో, ఏలూరులో, గుంటూరులో, కర్నూలులో, అనంతపూర్లో, మైలవరంలో, కడపలో మనకి మ్యూజియంస్ ఉన్నాయి. ఇంకా కొన్ని లేని జిల్లాల్లో రానున్న రోజుల్లో నిర్మించబోతున్నాం.
0: సార్, ఇప్పుడు మ్యూజియం అనగానే ఇప్పుడు ఉదాహరణ మీరు ఇందాక చెప్పినట్టు సాలార్జంగ్ మ్యూజియం అనగానే మనకి సుల్తాన్లు పరిపాలించిన ఘట్టాలన్నీ అక్కడ కనపడతాయి. ఇప్పుడు మనకి బాబు మ్యూజియంలో కానీ మీరు చెప్పిన విశాఖపట్నం మ్యూజియంలో కానీ మనకి ముఖ్యమైన ఘట్టాలు లేదా వస్తువులు, రాజుల పరిపాలన వస్తువులు కానీ లేదా బౌద్ధ ఆరామాలకు సంబంధించిన వస్తువులు కానీ ఏమేమి ఉన్నాయి సార్?
1: కరెక్ట్గా ప్రశ్న అడిగారు. నిజాంస్ వాడిన వస్తువులు, నిజాం ప్రభులు సేకరించిన వస్తువులన్నింటినీ ఒక చోటగా కేంద్రీకరించి దాన్ని సాలార్జంగ్ మ్యూజియంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో దొరికినవే కాకుండా మనకి అరబ్ దేశాల నుంచి కూడా కొన్ని వస్తువులను సేకరించి వాటిని సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టడం జరిగింది. సాలార్జంగ్ మ్యూజియం అనేది చాలా శోభాయమానమైన మ్యూజియం. చెప్పాలంటే ఇండియాలోనే 4-5 స్థానాల్లో ఇండియన్ మ్యూజియం, తర్వాత కలకత్తా నేషనల్ మ్యూజియం, ఇవన్నిటితో పాటుగా తనకు స్థానం ఉంది. అయితే ఇక్కడ మీరు అడిగిన అంశం ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి ఏ రాజులు పరిపాలించారు, వాళ్ళు వాడిన వస్తువులు, వారు ముద్రించిన శాసనాలు, తర్వాత వారు వాడిన పరికరాలు, వారు నిర్మించిన దేవాలయాలు, ఆ దేవాలయాల్లో వాడిన విగ్రహాలు, ఇవి అన్నింటినీ ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క రకమైన కళారీతి ఉంటుంది అన్నమాట. ఆ కళారీతిని బట్టి వాళ్ళు ఏ రాజులకు సంబంధించినవి అని చెప్తూ ఆ రాజులు నిర్మించిన దేవాలయంలో వాడిన విగ్రహాలనే గాని, వాళ్ళు వేయించిన రాత్రి శాసనాలే గాని, ఆ రాజు ఉపయోగించిన వస్తువులనే గాని, తర్వాత రైట్ ఫ్రమ్ క్రీస్తు పూర్వం నుంచి సుమారుగా మంది మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిని రాజధానిగా శాతవాహనులు పరిపాలన చేశారు. ఆ రోజుల్లో ఆ బౌద్ధం పరిడు వెళ్ళింది. బౌద్ధంలో వారు వాడిన వస్తువులు, వారు వాడిన కళాఖండాలు అన్నింటిని కూడా మనకున్న బాపు మ్యూజియంలోనే కానీ, అంతేకాకుండా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన యొక్క యాంటిక్స్ అన్ని లండన్ మ్యూజియంలో, అలా కాకుండా చెన్నై ఎగ్మోర్ మ్యూజియంలో కూడా పెట్టడం జరిగింది. మన యొక్క అపురూప కళాఖండాలన్నీ అక్కడ పెట్టాం. ఎందుకంటే ఆ రోజుల్లో మనకి ఇక్కడ మ్యూజియంస్ లేవు కాబట్టి మన కళాఖండాలని అక్కడ ప్రదర్శించడం జరిగింది.
0: మరి తిమ్మరాజు గారు, ఇప్పుడు మన యాంటిక్స్ కొన్ని అక్కడ ఉన్నాయి అంటున్నారు కదా, లండన్లో కానీ ఇప్పుడు చెన్నై ఎగ్మోర్ మ్యూజియంలో, అవి ఏమన్నా ఇక్కడికి తెచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా?
1: మా యొక్క శాఖ పరంగా అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, దానికి పొలిటికల్

0: టాక్స్ ద్వారా రానున్న రోజుల్లో తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే భాగంగా మన నరేంద్ర మోడీ గారు కూడా ఇంతకుముందు కొన్ని ఆబ్జెక్షన్స్ మనం తేవడం జరిగింది. మనకి కూడా రానున్న రోజుల్లో తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి.
1: సార్, మరి ఇప్పుడు వేసవి సెలవులు కాబట్టి మ్యూజియంస్కు వెళ్ళాలి అనుకునే పిల్లలకి సమయ వేళలు అంటే మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మ్యూజియంకి సెలవు కూడా ఉంటుంది కదా, మీకు మెయింటెనెన్స్ లో భాగంగా మనకి ఈ వేళలో ఒకసారి మా శ్రోతలకు ఒకసారి చెప్తారా?
0: పట్టణంలో ఉన్న శ్రోతలకే గాని గ్రామీణ ప్రాంత ప్రజలకే గాని ప్రతి యొక్క జిల్లా హెడ్ క్వార్టర్లోనూ మ్యూజియంస్ ఉంది కాబట్టి ఈ సెలవులను మీరు వినియోగించుకుని మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యూజియంస్లో ఉన్న కళాఖండాలను వీక్షించవచ్చు. అంతేకాకుండా ఒక శుక్రవారం మినహా, పబ్లిక్ హాలిడేస్ మినహా ప్రతిరోజు మ్యూజియంస్ పనిచేస్తాయి. మ్యూజియంస్లో ఉన్న స్టాఫ్ వాటిని వివరిస్తూ ఉంటారండి. అయితే ఈ సందర్భంగా పిల్లలకే గాని పిల్లల యొక్క తల్లిదండ్రులకి విద్యార్థులందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే సెలవుల్లో మ్యూజియంస్ని వినియోగించుకుంటున్న ద్వారా మనకి ఒక ఇంట్రెస్ట్ అనేది మన చరిత్ర మీద మన సంస్కృతి మీద ఒక ఇంట్రెస్ట్ అనేది ఏర్పడుతుంది. సో దట్ మన యొక్క లెర్నింగ్ స్కిల్స్ని మన ఎడ్యుకేషన్ కూడా డెవలప్ చేసుకుంటా ఒక అవకాశంగా భావించాలి. అంతేకాకుండా దృశ్య మాలిక్యంగా చూసినప్పుడు అవి ఫర్ ఎవర్ ఇప్పుడు మనకి గుర్తుండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజియంలో శాతవాహనుల యొక్క నాణ్యం చూస్తే పలానా నాణ్యం శాతవాహనుల కాలంది అనేది ఆ టైం పీరియడ్తో సంబంధించిన అంశం మన యొక్క బ్రెయిన్లో నాటుకుపోతుంది. సో దట్ ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మనకు గుర్తుంటే ఆస్కారం ఉంటుంది.
1: సార్, ఇప్పుడు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఇప్పుడు మీరు చెప్పిన శుక్రవారం మినహాయించి పబ్లిక్ హాలిడేస్ మినహాయించి మీరు చెప్పిన 10 నుంచి 5 గంటల మధ్యలో వస్తే టికెట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఎంట్రన్స్ టికెట్స్ రేట్స్ ఏమైనా ఉన్నాయా?
0: టికెట్స్ చాలా నామినల్గా ఉన్నాయండి. చెప్పాలంటే ఇప్పుడున్న ధరలతో పోలిస్తే చాలా తక్కువ టికెట్లే ఉన్నాయి. టికెట్లు ఖరీదని కాదు, అందరూ ఎఫర్ట్ చేయగలిగిన స్థాయిలోనే టికెట్లను ప్రభుత్వం నిర్ధారించారు.
1: ఓకే, మన మ్యూజియంకి వెళితే మనం విజ్ఞానంతో పాటు ఆహ్లాదాన్ని కూడా పొందుతాం. అయితే మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి మీ పరిధిలోకి ఇప్పుడు ఈ బౌద్ధారామాలు తర్వాత ఈ డిగ్గింగ్ అంటే తవ్వకాల్లో వచ్చే యాంటిక్స్ ఇవి కూడా మీ పరిధిలోకి వస్తాయి కదా?
0: అవునండి, పురావస్తు శాఖ అంటే మ్యూజియంసే కాదు, మొట్టమొదటిగా ఎక్స్ప్లోరేషన్ చేస్తాం అంటే ఫస్ట్ ఒక ప్రదేశాన్ని ఒక చారిత్రక ప్రదేశంగా గుర్తించి చారిత్రక గుర్తించిన ప్రదేశాన్ని తవ్వకాల ద్వారా తవ్వి తవ్వకాలు జరిపి త్రవ్వకాల్లో బయటపడిన యాంటిక్స్ ని మ్యూజియంస్ లో డిస్ప్లే చేస్తామంట. అంటే పురావస్తు శాఖలో భాగం ఏంటంటే ఎక్స్ప్లోరేషన్, ఎక్స్కవేషన్స్ అండ్ మ్యూజియం డిస్ప్లే. నా పరిధిలో 2018-17 ప్రాంతంలో, 2014-17 ప్రాంతంలో, ఏకొత్తపల్లి అనే ప్రాంతంలో,
1: ఏ జిల్లా అండి అది?
0: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దగ్గర ఉన్న కొత్తపల్లి అనే ప్రాంతంలో ఒక బౌద్ధ మహాస్తూపాన్ని తవ్వి అందులో ఉన్న అనేక శాసనాలను బయటకు తీసుకుని తర్వాత అనేక రిలిక్స్ ని బయట పెట్టి కాకినాడ మ్యూజియంలో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా పోలవరం ముంపు గ్రామాలైన రుద్రంకోట మరియు రాయనపేట అనే 2 జిల్లాల్లో 2 ప్రాంతాల్లో ఆది మానవులు నివసించిన సమాధుల్ని తవ్వి ఆది మానవులు వాడిన సుమారుగా 3000 సంవత్సరాల క్రితం నాడు ఆది మానవులు వాడిన రాతి పూసలే గాని, వాళ్ళ పనిముట్లే గాని, రాతి కుండలే గాని రకరకాలన్ని త్రవ్వకాలు చేసి ప్రజెంట్ ఏలూరు మ్యూజియంలో చాలా శోభాయమానంగా వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. ఏలూరు, పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న శ్రోతలందరూ దాన్ని చూసి మీరు వీక్షించవచ్చు. ఆనాటి ప్రజలు వాడిన వస్తువులను చూసినప్పుడు ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీ ఇంత డెవలప్ అయిందా, ఆ రోజు నుంచి కూడా మానవుడు ఇంత జ్ఞానంతో ఉన్నాడా అని ఒక ఆశ్చర్యం కూడా మనం లోనవుతాం. మనకి ఈ మ్యూజియంస్ వల్ల ఒక ఇన్నోవేషన్, ఒక క్రియేటివిటీ, ఒక ఇన్స్పిరేషన్ కూడా దొరుకుతుంది యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సిస్టంలో.
1: ఓకే, తిమ్మరాజు గారు, ఇప్పుడు మనకి బౌద్ధ ఆరామాలు అన్నారు కదా, అందులో భాగంగా ఇప్పుడు ఘంటసాల, అమరావతి ఇవేమిటి సార్? మరి
0: అవునండి, మన ఆంధ్రప్రదేశ్లో రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి కడప జిల్లా వరకు బౌద్ధ మతానికి పెట్టింది పేరు మన ఆంధ్రప్రదేశ్. ఆనాటి శాతవాహన ప్రభువులు ఈ యొక్క బౌద్ధ మతాన్ని విరివిగా వ్యాప్తి చేశారండి. ఆ కోవలోకి చెందిందే ఈ ఘంటసాలే గాని, అమరావతి గాని, ఖమ్మం జిల్లాలో ఉన్న నేలకొండపల్లి గాని, అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదుర్రు, గుంటుపల్లి, పావురాలకొండ, బుద్ధనకొండ, బొజ్జనకొండ, శంఖారాము అనేక బౌద్ధారామాలు ఉన్నాయి. ఆ బౌద్ధారామాలే ఒక మ్యూజియంస్ గా కూడా మేము తీర్చిదిద్దడం జరిగింది. మీరు ఆ బౌద్ధ స్తూపం దగ్గరికి వెళ్తే అక్కడ తవ్వినట్టుని అక్కడే ఒక మ్యూజియంస్ లాగా పొందుపరచడం జరిగింది. సో ఎక్స్క్యూటెడ్ సైట్సే

0: మాకు అక్కడ మ్యూజియంస్ కింద ఉన్నాయి, వాటిని సైట్ మ్యూజియంస్ అని కూడా అంటారు.
1: ఇప్పుడు మ్యూజియం అంటే ఊరికే కేవలంగా వెళ్లి ప్రదర్శన చూసేసి మనం ఆహ్లాదాన్ని పొందడమే కాదు, అది విజ్ఞానంతో పాటు మన చరిత్ర మన నాగరికతకి ప్రతీకలుగా నిలుస్తాయి అంటున్నారు తిమ్మరాజు గారు. అయితే ఇప్పుడున్న మ్యూజియంల పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లాంటి సాలార్జంగ్ మ్యూజియం లాంటి మ్యూజియం డెవలప్ కావాలంటే ప్రభుత్వం నుంచి కానీ లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా భవిష్యత్తులో ఏర్పాటు చేయడానికి?
0: మన ఆంధ్రప్రదేశ్లో బాపు మ్యూజియంని ఇంచుమించు రామారామి అదే స్థాయికి చెందిన మ్యూజియంగా మనకున్న వనరుల దృష్ట్యా తీర్చిదిద్దడం జరిగింది. అయితే మన అమరావతి నూతన రాజధాని ఏర్పడిన పిదప మనకి పురావస్తు ప్రదర్శనశాల శాఖ వారికి అక్కడ ఒక స్టేట్ మ్యూజియం డెవలప్ చేసుకుంటానికి కూడా స్థలం అడగడం జరిగింది. సిడిఆర్ఏలో కేటాయింపులు కూడా చేశారు. రానున్న రోజుల్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన అనేక కళాఖండాలు హైదరాబాద్లో ఉన్నాయండి, అవన్నీ తీసుకొచ్చి సాలార్జంగ్ మ్యూజియంకి స్టేట్ మ్యూజియంకి ధీటుగా మన అమరావతిలో మన ఆంధ్రప్రదేశ్లో మ్యూజియం నెలకొల్పడానికి మా శాఖ ప్రయత్నం చేస్తుందండి. మ్యూజియంస్ అంటే వినోదం మాత్రమే కాకుండా విజ్ఞానం పెంచాలన్న ఉద్దేశంతో చాలా చోట్ల మ్యూజియంస్ టికెట్లు కూడా లేవు, కాబట్టి ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మ్యూజియంస్కి ఎందుకు వెళ్ళాలంటే ఎవరైనా కానీ మనమే కానీ మన పూర్వీకుల గురించి తెలుసుకోవాలి, మన వంశం ఏంటి, మన తాతలు ఎవరు, మన ముత్తాతలు ఎవరు అని ప్రతి ఒక్క జీవికి వాళ్ళ యొక్క పూర్వీకుల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉంటుంది. అలాగే మన సమాజంలో యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ సొసైటీ మనం మన యొక్క సొసైటీ మన పూర్వీకులు మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన యొక్క పూర్వీకులు ఎలా నివసించారు, మనం ఎలా ఉంటున్నాము, మనం నెక్స్ట్ తరానికి ఏమిస్తాం అనేది హెరిటేజ్. అంటే మన పూర్వీకులు మనకిచ్చిన దాన్ని మన నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేసేదాన్ని హెరిటేజ్ అంటారు. ఆ హెరిటేజ్ని మ్యూజియంస్లో నిక్షిప్తం చేసి ప్రజలందరికీ చూపించడమే పురావస్తు శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ మ్యూజియంస్ని తప్పనిసరిగా వీక్షించి దర్శించి తద్వారా విజ్ఞానాన్ని పొందుతారని ఆశిస్తున్నాం.
1: తిమ్మరాజు గారు, ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ మ్యూజియం సందర్శిస్తే మంచి విజ్ఞానం వస్తుంది అంటున్నారు, దీనికి అనుబంధంగా ఇప్పుడు ఏపీ టూరిజం వాళ్ళు ప్యాకేజీలు పెడతారు కదా, ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నం వన్ డే టూరు లేదా విజయవాడ వన్ డే టూరు ఇలా అలా పెట్టినప్పుడు మీరేమన్నా ఏపీ టూరిజం వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి ఏమన్నా స్కీమ్లు ఏమైనా పెట్టారా?
0: వాళ్ళ యొక్క షెడ్యూల్ లో భాగంగా మా యొక్క బాపు మ్యూజియమే కానీ మా యొక్క ఆర్కియాలజికల్ సైట్స్ మా యొక్క మ్యూజియంస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మా యొక్క సందర్శన శాలలన్నింటినీ వాళ్ళు టూరిస్టులకి చేరవేస్తారు, చాలా టూరిస్టులు కూడా వీక్షించడం జరుగుతుంది.
1: చాలా సంతోషం సార్. ప్రపంచ మ్యూజియం డే సందర్భంగా మ్యూజియంల సందర్శన ఓన్లీ వినోదం విజ్ఞానమే కాదు, మన చారిత్రక ఆధారాలని అక్కడ నిగూఢపరిచాము, మనం వెళితే మన నాగరికత ఎప్పటి నుంచో అక్కడ డెవలప్ అయి ఉన్నామో ఇత్యాది విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఒక శుక్రవారం మినహాయించి మిగతా అన్ని రోజుల్లో 10 నుంచి 5 గంటల లోపు వెళ్లి సందర్శన కేవలం తక్కువ ధరతోనే ప్రవేశ రుసుము టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయని తిమ్మరాజు గారు తెలియజేస్తున్నారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు మీరు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పురావస్తు శాఖ చేస్తున్న కృషిని గురించి శ్రీ కె తిమ్మరాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
3: ఇప్పుడు ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం సందర్భంగా ఏపీ శాక్స్ డైరెక్టర్ డాక్టర్ కె నీలకాంతరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధికారక హెచ్ఐవికి వ్యతిరేకంగా పోరాడడం లాంటి వివరాలు అందించడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కె నీలకంఠారెడ్డి గారు. ఏపీ శాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ కె నీలకంఠారెడ్డి గారు, వీరు ఐఏఎస్. వారిని అడిగి వారి సొసైటీ నుంచి ఆంధ్రప్రదేశ్కు చేస్తున్న సేవలు ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ నీలకంఠారెడ్డి గారు.
4: నమస్కారం అండి.
1: మీరు ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న పనుల గురించి తెలుసుకునే ముందు అసలు ఎయిడ్స్ అంటే ఏమిటి, ప్రజలు ఎందుకు అవగాహన పెంచుకోవాలి, ఇది అంత ప్రమాదకరమైన వ్యాధి?
4: ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ కూడా నమస్కారం అండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ 20 సంవత్సరాల పైబడి మన రాష్ట్రంలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ కొరకు పనిచేస్తోంది. ఆ ఎయిడ్స్ గురించి గత 20-30 సంవత్సరాల నుంచి కూడా వింటున్నాము.

0: హెచ్ఐవిని కానీ ఎయిడ్స్ కానీ నియంత్రించలేము అనేది మనకు అందరికి తెలిసిన విషయం. అంటే పూర్తిగా మందు లేదు అనేది. అంటే చాలా జబ్బులకు మనకి ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది టీకా అనేది కూడా కనుగొనడం జరిగింది, కానీ ఒక హెచ్ఐవికి మాత్రము అటు టీకా లేదు, ఇటు పూర్తిగా నయం చేయడానికి మందు కూడా లేదు. ఒక వ్యక్తికి హెచ్ఐవి కానీ ఎయిడ్స్ కానీ సోకినప్పుడు కేవలం నియంత్రించడం ద్వారానే అతని లైఫ్ స్పాన్ కానీ అతని హెల్త్ కానీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి ఒక వ్యక్తికి హెచ్ఐవి సోకిన తర్వాత ఇంకా దాని నుంచి విముక్తి అనేది పూర్తిగా ఉండదు. శరీరంలో ఉన్న వైరస్ ని నియంత్రించుకోగలిగితే ఖచ్చితంగా అతను మామూలు మనిషిలాగానే జీవించడానికి అవకాశం ఉంటుంది. ఏపీ శాక్స్ తరపు నుంచి అయితే మేము గత 20 సంవత్సరాల పైబడి వీటి మీద ప్రజలకు అవగాహన కల్పించడము, అంటే దీనికి మందు లేదు కాబట్టి పూర్తిగా నయం అవడానికి నివారణ ఎలాగ చేయాలి, ఒకవేళ ఈ జబ్బు సోకినట్టయితే ఎలాగ నియంత్రించుకోవాలనేది మేము అందరికి కూడా తెలియజేస్తున్నాము. సో నివారణ ఏంటంటే ముఖ్యంగా మేము చేపడతా ఉండేది ప్రజలకు దీని గురించి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయడం, వాళ్ళని అప్రమత్తం చేయడము, ఇది ఈ హెచ్ఐవి అనేది ఏ రకంగా సోకుతుంది, సో దీని నుంచి మీరు ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నిరంతరము ప్రజలకు ఎడ్యుకేటివ్ క్యాంపెయిన్ అనేది చేయడం జరుగుతోంది. అట్లాగే సమాజంలో ఏవైతే కొన్ని వర్గాలు ఉన్నాయో ఈ హెచ్ఐవి కానీ ఎయిడ్స్ కానీ అంటే వల్నరబుల్ గ్రూప్స్ అంటాం, అంటే వాళ్ళ వ్యవహార శైలి వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ జీవన శైలి వల్ల కావచ్చు, వాళ్ళ జీవనోపాధుల కొరకు వాళ్ళు చేపడుతున్నటువంటి వృత్తులు కావచ్చు, వీటి వల్ల ఏంటంటే వాళ్ళని హై రిస్క్ గ్రూప్స్ గా మేము కొంతమందిని కేటగరైజ్ చేశాం. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఫీమేల్ సెక్స్ వర్కర్స్ వస్తారు, అంటే కమర్షియల్ సెక్స్ చేసేవాళ్ళు, అట్లాగే మేల్ టు మేల్ సెక్స్ వర్కర్స్ అని చెప్పేసి వాళ్ళొక కేటగిరీ ఉన్నారు, అట్లాగే ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి మనం చూస్తుంటాం, సో వాళ్ళొక వర్గంగా ఉన్నారు. అట్లాగే ఈ మధ్య మనకు ఈ ఇంజెక్టబుల్ డ్రగ్ యూజర్స్ అంటాం, అంటే ఈ సూదులు సిరంజిల ద్వారా ఏదైతే మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు, అట్లాగే మైగ్రెంట్స్ అనేసి అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పనుల నిమిత్తం వెళ్లే వాళ్ళు, ఈ ట్రక్కర్స్ అంటాం అంటే లాంగ్ డిస్టెన్స్ 500-1000 కిలోమీటర్ల దూర ప్రయాణాలు చేసే డ్రైవర్లు కావచ్చు, ఆ వెహికల్స్ లో పనిచేసే క్లీనర్లు కావచ్చు, అంటే వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఒక 5-6 కేటగిరీలు మేము వీటిని గుర్తించి ఇవి హై రిస్క్ గ్రూప్స్ కాబట్టి వీళ్ళ ద్వారా హెచ్ఐవి స్ప్రెడ్ కాకుండా ఉండాలని చెప్పేసి వీళ్ళ మీద ప్రత్యేకంగా పనిచేయడానికి ఎన్జిఓస్ ని గుర్తించడం జరిగింది.
1: సార్, రకరకాల గ్రూపులుగా వీళ్ళని ఐడెంటిఫై చేశారు, ఓకే. అసలు ఇప్పుడు హెచ్ఐవి లేదా ఎయిడ్స్ ప్రస్తుతం మన దేశంలో ఏ స్థాయిలో ఉంది, అలాగే మన రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది?
0: మనకు రీసెంట్ గా వచ్చినటువంటి అంచనాల ప్రకారం అయితే భారతదేశంలో ఇంచుమించు 25 లక్షల వరకు హెచ్ఐవి బారిన పడినటువంటి ప్రజలున్నారు. సో 25 లక్షల్లో ఆంధ్రప్రదేశ్ సంఖ్యకు వచ్చినప్పటికి 3 లక్షల దాకా ఉన్నారు. అంటే మొత్తం 25 లక్షల భారతదేశంలో ఉన్నటువంటి హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ లో ఆంధ్రప్రదేశ్ యొక్క పర్సంటేజ్ 12.1% అని చెప్పొచ్చు. అంటే భారతదేశంలో మనం 2వ స్థానంలో ఉన్నాం మహారాష్ట్ర తర్వాత. కాబట్టి ఇక్కడ మనకు ప్రాబ్లం ఎక్కువ ఉంది. బట్ ఏంటంటే గత 10-15 సంవత్సరాలు తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు తగ్గుతూ వచ్చినప్పటికీ ఇంకా మనకు ఒక 3 లక్షల వరకు ఉన్నారు. దీంట్లో ఏంటంటే ప్రెవలెన్స్ అంటాం, అంటే మనకు ఈ అడల్ట్ ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి జనాభాలో ఎంత శాతం జనాభాకి ఎంతమంది ఉన్నారన్నప్పుడు మనం భారతదేశంలోనే 2వ ఉన్నాం ప్రెవలెన్స్ లో కూడా. కాబట్టి ఇంకా కొంత ఉధృతంగా ఇప్పుడు మేమైతే ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నామో సో అవి ఇంకా ముందు కొనసాగించడానికి అన్ని ప్రణాళికలు తయారు చేసుకున్నాము. వచ్చే రోజుల్లో ఇంకా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాం.
1: డైరెక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం 2వ స్థానంలో ఉన్నాను, మరి హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన వారికి ప్రభుత్వం అందించే సహాయ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, అంటే ఏపీ శాక్స్ ద్వారా?
0: అంటే దీంట్లో ఏమవుతుందంటే ఎవరికన్నా ఇప్పుడు హెచ్ఐవి సోకింది అని అనుమానం ఉన్నా లేదు, ఇప్పుడు రిస్కీ బిహేవియర్ అంటాం, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కానీ తర్వాత కొద్దిగా అసురక్షితమైన లైంగిక సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా అనుమానం ఉన్నప్పుడు ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్టు ICTC కేంద్రాలంటాం. ఇంచుమించు అంటే ప్రతి PSCలో కూడా ఈ ICTC కేంద్రంగా దాన్ని పరిగణించబడి ఈ హెచ్ఐవి సంబంధించిన టెస్టులు చేస్తున్నాము. అట్లాగే చాండలను ICTCs అంటాం, అది పూర్తిగా ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. సో అట్లాంటి చోటుకి వెళ్లి ఎవరైనా సరే వ్యక్తి అతనికి అనుమానం ఉన్నప్పుడు హెచ్ఐవి సోకిందేమో అక్కడికి వెళ్లి టెస్టింగ్ వెళ్లడము, అక్కడ ఫ్రీగా కౌన్సిలింగ్ తర్వాత టెస్టింగ్ రెండు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సో ICTCలో వాళ్ళు టెస్టింగ్ అయిన తర్వాత హెచ్ఐవి ఆ వైరస్ సోకింది అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత ERT సెంటర్స్ అని చెప్పేసి అవి కూడా ఏపీ శాక్స్ పరిధిలోనే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ERT సెంటర్స్ లో వాళ్ళకి ప్రతి నెల కూడా ఆ ERT మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది ప్రతిరోజు ఒక పిల్ వేసుకోవాల్సి ఉంటుంది, నెలవగానే మళ్ళీ ERT సెంటర్ రావడము, అక్కడ మళ్ళీ కొన్ని టెస్టులు చేయడం వాళ్లకు. సో వాళ్ళ వైరల్ లోడ్ తగ్గిందా, ఎట్లాగుంది, మిగతా సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మళ్లీ వాళ్లకు నెలకు సరిపడా డ్రగ్స్ అనేది మందులు అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.
1: సార్, మీరు ఎలాగో PSCల గురించి ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ హెచ్ఐవి సోకిన వ్యక్తి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ బిడ్డను కనేటప్పుడు తల్లి నుంచి బిడ్డకి హెచ్ఐవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు?
0: రాష్ట్రంలో ఇంచుమించు

0: ఒక 2.5 లక్షల వరకు మన దగ్గర ఏఆర్టి మందులు తీసుకుంటున్నారు. సో ఈ ఏఆర్టి మందులు తీసుకుంటున్న వాళ్ళలో కొంతమంది అంటే తర్వాత కన్సీవ్ అవుతారు, అంటే గర్భిణీ స్త్రీలు కూడా ఉంటారు. సో వాళ్లకు మనం తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు కన్సీవ్ అవుతారు అక్కడి నుంచి కూడా వాళ్ళు ఖచ్చితంగా తూచా తప్పకుండా ఏఆర్టి డ్రగ్లు వాడాలి. అది ఏ ఒక్క నెల మిస్ అయినా కూడా మళ్ళీ బిడ్డకు సోకే ప్రమాదం ఉంది కాబట్టి గర్భిణీ స్త్రీ ఒకవేళ హెచ్ఐవి సోకి ఉంటే మాత్రం ఖచ్చితంగా మందులు వాడాలనేది ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే 32 నుంచి 36 వారాలు అంటే థర్డ్ ట్రైమిస్టర్ అంటాం, ఆవిడకి ఏంటంటే 8th 9th మంత్ మధ్యలో ఈ వైరల్ లోడ్ టెస్ట్ అనేది చేస్తాం. సో ఆ వైరల్ లోడ్ టెస్ట్ ని బట్టి తనకి ఇంకా మందులు ఎక్కువ ఇవ్వడమా లేకపోతే అంటే వైరస్ అనేది కంట్రోల్లో ఉండాలి, ఆ స్కోర్ కౌంట్ ఉంటుంది అనమాట. ఆ శరీరంలో ఆ కౌంట్ కన్నా తక్కువ ఉన్నట్టయితే బిడ్డకు సోకే ప్రమాదం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు హెచ్ఐవి సోకినటువంటి వారున్నారో వాళ్ళని నిరంతరం వాళ్ళ మీద దృష్టి పెడుతూ ఖచ్చితంగా టెస్టులు చేయించడం ఒకటి, ఈ 32 to 30 సెకండ్ అంటే 32 నుంచి 36 వారాల మధ్యలో టెస్ట్ చేయడం ఒకటి, తూచా తప్పకుండా చేసినట్టయితే ఖచ్చితంగా తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా మనం ఏర్పాటు చేయొచ్చు.
1: ఇప్పుడు ఎయిడ్స్ సోకిన వారు అనగానే ఇప్పుడు వాళ్ళని సమాజం నుంచి వెలివేసిన వాళ్ళలాగా లేకపోతే వాళ్లే ఆత్మన్యూనత భావానికి లోనైపోయి ఇప్పుడు సమాజం నుంచి కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోతారు, అలా సోకిన వారి పట్ల సమాజం ఏ విధంగా
0: అంటే ఈ హెచ్ఐవికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రజలు బాధపడ్డారో సో వాళ్ళని అంటే వాళ్ళ హక్కులు చాలా సందర్భాల్లో మనం చూసాం. వాళ్ళకి ఏంటంటే పనిచేసే చోట నుంచి పంపించేయడము, చాలా చోట్ల ఏంటంటే ఈవెన్ స్కూల్స్ కాలేజెస్ లో కూడా ఒకవేళ తల్లిదండ్రులు హెచ్ఐవి సోకినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు కూడా వచ్చినట్టయితే అక్కడ స్కూళ్లలో కూడా పిల్లల్ని చేర్చుకోకపోవడము. అంటే మరీ ముఖ్యంగా ఏంటంటే హెచ్ఐవి బారిన పడినటువంటి వాళ్ళకి హాస్పిటల్స్ లో వాళ్ళకి సర్జరీస్ చేయకపోవడం కావచ్చు, ట్రీట్మెంట్ చేయకపోవడం కావచ్చు, లేదు ఒక చోటుకి వస్తే ఇంకొక చోటుకి రెఫర్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ గత కొంతకాలంలో గమనిస్తూ వచ్చాం. దీనికి ఏం చేసినట్టు కేంద్ర ప్రభుత్వము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక చట్టం అమల్లోకి తీసుకొచ్చాయి, హెచ్ఐవి నియంత్రణ మరియు అంటే ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ అని చెప్పి 2017 యాక్ట్ ఇది. సో దీంట్లో ఏంటంటే ఎవరికైతే స్కూల్స్ లో కావచ్చు అట్లాగే పనిచేసే ప్రదేశాల్లో కావచ్చు వాళ్ళని అంటే వెలివేయడం గానీ వాళ్ళని స్టిగ్మా అంటాం మామూలుగా వాళ్ళని వివక్షకు గురి చేసినప్పుడు ఖచ్చితంగా ఈ చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. ఈ చట్టము తూచా తప్పకుండా అమలు అవ్వడానికి ప్రతి జిల్లాలో కూడా అంబడ్స్మెన్ అనేది అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా డిఎం అండ్ హెచ్ఓ ఉంటారు. సో ఏదన్నా వాళ్ళకు లోకల్ గా గ్రీవెన్సెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డిఎం అండ్ హెచ్ఓ నోటీస్ తీసుకెళ్లొచ్చు. డిఎం అండ్ హెచ్ఓ గారు అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ఈ వివక్షకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని వాళ్ళ కార్యాలయం ద్వారా సంప్రదించి సందర్శించి కూడా ఇవి వీళ్లకు న్యాయం జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.
1: సార్, అదే సందర్భంలో ఇప్పుడు హెచ్ఐవి సోకిన వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అతను తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆహార నియమాలు గానీ మరే ఇతర వివరాలు గానీ?
0: అంటే మనకు ఈ ఏఆర్టీ డ్రగ్స్ అనేది ఇంతకు ముందు కనిపెట్టుకున్నప్పుడు ఒక వ్యక్తికి హెచ్ఐవి సోకినప్పుడు అంటే వాళ్ళు కొద్దిగా న్యూట్రిషియస్ ఫుడ్ అంటే తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలనేది ఉంది. ఇప్పుడు కూడా అది ఉంది, బట్ ఏఆర్టీ డ్రగ్స్ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతిరోజు అంటే వాళ్ళు ఇంకా ఒకసారి హెచ్ఐవి వైరస్ సోకిన తర్వాత వాళ్ళ జీవితకాలం కూడా హెచ్ఐవి ఏఆర్టీ డ్రగ్స్ వాడాల్సిందే. అంటే ఆ ఏఆర్టీ డ్రగ్స్ వాడకుండా మానివేస్తే మాత్రం మళ్ళీ వైరస్ శరీరంలో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.
1: ఏఆర్టీసీ డ్రగ్స్ అంటే ఏమిటి మీరు మొదటి నుంచి?
0: యాంట్రీ రిట్రోవైరల్ డ్రగ్ అని చెప్పేసి మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సప్లై చేయబడుతున్నాయి, ఇది ఉచితంగా సప్లై చేస్తున్నారు. ఇటు మార్కెట్ లో దీని ధర ఏంటంటే 2500 నుంచి 3300 వరకు ఉంటుంది. కానీ ప్రతి హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తికి కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది ఈ ఏఆర్టీ మందులు కూడా ఒక ఒక పిల్లు వేసుకున్నట్టయితే. సో హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి కూడా నార్మల్ లైఫ్ స్పాన్ గా లీడ్ చేయొచ్చు, దీన్ని ఎక్కడ కూడా మానివేయకుండా ఖచ్చితంగా వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది.
1: సార్, ఇప్పుడు చాలా మంది హెచ్ఐవి సోకిన ఎక్కువగా యువతలో అతను తెలుసో తెలియకో వివాహానికి సిద్ధపడ్డాడు అనుకోండి, ఇప్పుడు ఈ వ్యక్తి వివాహం చేసుకోవచ్చునా?
0: అంటే ఇప్పుడు మనం ఇంకా కొన్ని సందర్భాలు చూస్తున్నాము, అంటే తల్లి తండ్రి ఇద్దరూ హెచ్ఐవి పాజిటివ్ అయ్యి ఉండి కూడా సో వాళ్ళు ఈ ఏఆర్టీ డ్రగ్స్ క్రమం తప్పకుండా వాడుతున్నట్లయితే వాళ్ళకి పుట్టబోయే బిడ్డకు హెచ్ఐవి సోకదు. అంటే ఏఆర్టీ డ్రగ్ అంత అడ్వాన్స్డ్ డ్రగ్ అనమాట. కాబట్టి ఒక హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తిని హెల్తీ వాళ్ళని చేసుకున్నప్పటికీ పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యకరంగానే పుట్టడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ డ్రగ్స్ వాడడం వల్ల దాన్ని కంట్రోల్ చేయొచ్చు,
0: సోకకుండా కూడా చూడొచ్చు. అవునండి,
1: కేవలం డ్రగ్స్ తీసుకుంటే మాత్రం?
0: తీసుకుంటే కంటే ఖచ్చితంగా ప్రతిరోజు తీసుకోవాలి.
1: హెచ్ఐవి సోకిన వారికి సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే మళ్ళీ రికవర్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ అది పెరిగే అవకాశం ఉందా?
0: అంటే పెరిగేవనుకుంటే ఇప్పుడు ఈ ఏఆర్టీ డ్రగ్స్ వాళ్ళు వాడిన తర్వాత కొంతకాలం మానేసి మళ్ళీ అంటే ఈ ఇర్రెగ్యులర్ గా వాడినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వైరస్ కూడా ఇమ్యూనిటీ వచ్చేస్తుంది ఆ డ్రగ్ వల్ల. అప్పుడు ఏం చేస్తుంటే సెకండ్ లైన్ ఆఫ్ ఏఆర్టీ డ్రగ్స్ అని చెప్పి ఇంకా కొంత డోసేజ్ పెంచి పవర్ పెంచి పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
1: నిర్లక్ష్యంగా ఉంటే అది పెరిగిపోతుంది.
0: నిర్లక్ష్యంగా ఉంటే అంటే ప్రతిరోజు వాడకుండా ఉంటే మాత్రము ఆ వైరస్ అనేది పెరుగుతూ వస్తుంది. సో వైరస్ పెరుగుతూ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు శారీరకంగా వేరే వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళకు కూడా

0: పెట్టే అవకాశం ఉంటుంది.
1: సార్, ఇప్పుడు మీరు ఏపీ శాక్స్ తరఫున ఇప్పుడు స్కూల్స్ లో గానీ కాలేజీల్లో గానీ లేకపోతే సమాజంలో గానీ మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు?
0: ఇప్పుడు ఈ మధ్య మనం గమనిస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి డెవలప్మెంట్ ఏంటంటే, ఎక్కువగా స్కూల్స్ లో, తర్వాత హై స్కూల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజెస్ లో కూడా ఎక్కువ కొద్దిగా స్ప్రెడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఈ మధ్య పాజిటివ్ వచ్చినటువంటి కేసెస్ చూసినప్పుడు, ఆ ఏజ్ గ్రూప్ చూసినప్పుడు యంగ్స్టర్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో అందుకని ఏం చేస్తున్నామంటే, జూనియర్ కాలేజ్ లో రెడ్ రిబ్బన్ క్లబ్స్ అనే ఏర్పాటు చేశాం. దానికి ఏపీ శాక్స్ నుంచి మేము ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేస్తున్నాం. అక్కడ వాళ్ళు ఆ రెడ్ రిబ్బన్ క్లబ్స్ ద్వారా ఏం చేస్తారంటే, ఈ హెచ్ఐవి తర్వాత ఎయిడ్స్ సంబంధించినటువంటి కార్యక్రమాల మీద అవగాహన కల్పించడము, పిల్లలకు ఎలక్యూషన్ కాంపిటీషన్స్ పెట్టడము, ఎస్ఏ రైటింగ్స్ పెట్టడము, క్విజ్ కాంపిటీషన్స్ పెట్టడము, వాళ్ళలో వాళ్ళు చర్చించుకోవడము, అట్లాగే ఇవి ప్రభుత్వ కళాశాలలో కూడా ప్రైవేట్ కళాశాలలో కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పాం. అంటే దీంట్లో ఏంటంటే, టీనేజ్ గ్రూప్ లో ఉన్నటువంటి పిల్లలు బిహేవియర్ ప్యాటర్న్స్ ప్రాపర్ గా ఉండవు, తర్వాత ఈ మధ్య కొద్దిగా డ్రగ్స్ కి ఎక్కువగా చూస్తున్నాం, సోషల్ మీడియా ఎఫెక్ట్ అవ్వచ్చు, తర్వాత వీటి వల్ల ఏమవుతుందంటే, సో వాళ్ళని అప్రమత్తం చేసే అవసరం ఉంది కాబట్టి, తర్వాత వాళ్ళకి ఎడ్యుకేటివ్ పర్పస్ కూడా ఏం చేశామంటే, ఈ మాడ్యూల్స్ అని తయారు చేసేసి పంపించాం. సో ప్రతి కాలేజ్ లో కూడా వాళ్ళు జస్ట్ ఒక బార్ కోడ్ వాళ్ళు స్కాన్ చేసుకుంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ఆ మాడ్యూల్స్ ఒక 3-4 మాడ్యూల్స్ ఉన్నాయి. సో వాటిని ఒక్కొక్క మాడ్యూల్ 15-20 మినిట్స్ ఉంటుంది అంతే. సో ఆ మాడ్యూల్ వాళ్ళు చూడగలిగితే ఖచ్చితంగా హెచ్ఐవి సంబంధించిన పూర్తి అవగాహన వాళ్ళకి వస్తుంది. అట్లాగే రిస్క్ అసెస్మెంట్ టూల్ అని చెప్పేసి కూడా, అది కూడా ఆన్లైన్ లోనే, ఆ రిస్క్ అసెస్మెంట్ టూల్ ఓపెన్ చేసుకుని దాంట్లో ఒక 5-6 ప్రశ్నలు ఉంటాయి. సో ఆ ప్రశ్నలు వీళ్ళు సమాధానం వాళ్ళు తెలియజేసినప్పుడు వాళ్ళు అంటే రిస్క్ లో ఉన్నారా, వాళ్ళు హెచ్ఐవి టెస్టింగ్ కి వెళ్లాలా లేదా అని కూడా తెలిసిపోతుంది. అంటే ఇట్స్ సెల్ఫ్ అసెస్మెంట్ టూల్. నార్మల్ ఏంటంటే హెచ్ఐవితో మెయిన్ స్టిగ్మా అంటే దీనివల్ల ఏంటంటే, బయటకు తెలిస్తే ప్రాబ్లం ఏమో, వివక్షకు గురి చేస్తారేమో అని చెప్పేసి భయం ఉంటుంది కాబట్టి ఎవరితో చర్చించడానికి ఇష్టపడరు. కాబట్టి వీళ్ళంతకు వీళ్ళు స్వయంగానే సొంతంగానే ఈ మాడ్యూల్స్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు, ఈ రిస్క్ అసెస్మెంట్ టూల్ ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్ కూడా చేసుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు చెప్పడానికి ఇబ్బంది కానీ అయినప్పటికీ, ఇప్పుడు కౌమార దశలో ఉన్న వాళ్ళంటే తెలిసి తెలియక ఏదో శారీరక సంబంధం దగ్గర, కాలేజీ స్థాయిలో యూనివర్సిటీ స్థాయిలో కూడా ఇలాంటి కేసులు ఎదురవుతూ ఉంటాయి. మరి వాళ్ళకి మీరు యూనివర్సిటీ స్థాయిలో వాళ్ళకి ఏ విధంగా
0: ఇప్పుడు ఇంతకుముందు తెలియజేసినట్టు ఏంటంటే, ఈ రెడ్ రిబన్ క్లబ్స్ ద్వారా అవగాహన కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నాం. అట్లా ఈ మాడ్యూల్స్ ఒకటి పంపించడం జరిగింది. ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ అని చెప్పేసి ఒక 2-3 నెలల క్రితం చేశాం. ఇంటర్నేషనల్ యూత్ డే నాడు మొదలు పెట్టేసి ఒక 90 రోజుల పాటు చేశాము. సో దాని ద్వారా ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి హై స్కూల్స్ అట్లాగే కళాశాలలు, జూనియర్ కాలేజ్ అన్ని కూడా కవర్ చేసి అక్కడ ఉన్నటువంటి ఈ ఏజ్ గ్రూప్ పిల్లలందరినీ కూడా వీటి మీద అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేశాం.
1: ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో సార్,
0: ఈ హై స్కూల్స్ కానీ కళాశాలలు కానీ గ్రామీణ ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి పెట్టాం. ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ లో మేము చేసినటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటంటే, 5,000 గ్రామాలు ఎంపిక చేసుకుని ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉందని చెప్పేసి మా రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తోంది. ఈ 5,000 గ్రామాలని ఏపీ శాఖ సిబ్బంది అట్లాగే ఎన్జిఓ సిబ్బంది, సో వీళ్ళందరూ కూడా సందర్శించి అక్కడ అవగాహన కల్పించడము, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కళాశాలలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, సో వాటి వరకు కూడా వెళ్ళి అక్కడ కూడా పిల్లలకు అవగాహన కల్పించడం అనేది ఏర్పాటు చేశాం.
1: ఇప్పుడు మీరు ప్రారంభంలో ఎయిడ్స్ సోకిన వ్యక్తికి అతనికి కూడా కొన్ని రైట్స్ ఉంటాయంటున్నారు సమాజంలో, ఎలాంటి రైట్స్ సార్?
0: అతను పనిచేసే ప్రదేశంలో అతన్ని ఒక వివక్షకు గురి చేసిన, లేదు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అతనికి హెచ్ఐవి పాజిటివ్ డాక్టర్ తెలిసినప్పుడు ట్రీట్మెంట్ చేయకుండా వెనక్కి పంపించేసిన, లేదు ఇంకో హాస్పిటల్ రెఫర్ చేసినా కూడా ఖచ్చితంగా దాన్ని అతను ప్రొటెస్ట్ చేయొచ్చు. అట్లాగే డిఎంఎండ్ఎస్ ఓంబడ్స్మన్ ఉంటాడు కాబట్టి అతను కంప్లైంట్ చేసి మళ్ళీ అతనికి ఏవైతే అతనికి హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందో అవన్నీ కూడా ఏర్పాటు చేసే విధానము అమల్లో ఉందండి.
1: సార్, మరి ఇంతకుముందు మనం ప్రారంభంలో మీరు చెప్పారు లారీ డ్రైవర్లు, లేకపోతే ట్రాన్స్జెండర్స్, లేకపోతే ఇంకా ఎవరైతే ఈ వ్యాధిని ఎక్కువగా
0: అంటే వల్నరబుల్ గ్రూప్స్, హై రిస్క్ గ్రూప్స్,
1: వాళ్ళని కంట్రోల్ చేయడానికి పర్టికులర్గా ఈ సంవత్సరం మీరు చేపట్టిన ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?
0: అంటే మనకి ఇంతకుముందు ఎన్జిఓస్ అని మీకు తెలియజేశాను. అంటే మనకు రాష్ట్రంలో ఒక 109 ఎన్జిఓస్ ఉన్నాయి. ఈ 109 ఎన్జిఓస్ కూడా ఏంటంటే, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఈ హై రిస్క్ గ్రూప్స్, ఫీమేల్ సెక్స్ వర్కర్స్, ఎంఎస్ఎం, ట్రాన్స్జెండర్, ట్రక్ డ్రైవర్స్, వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు, రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి నిరంతరం ఏంటంటే.
2: మీరింతవరకు ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ కె నీలకంఠరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ధ్యేయంగా పోలీసు శాఖ చర్యలు చేపడుతోందని హోంమంత్రి వంగనపూడి అనిత అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మాట్లాడుతూ అభివృద్ది పదంలో ముందుకు దూసుకెళ్తున్న రాష్ట్రానికి శక్తినివ్వాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పునరుత్పాదక విద్యుత్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రానికి 20 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు వచ్చాయని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా చేసే పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను కమిషనర్ చల్లా ఓబులేసు పట్టణ ప్రణాళిక అధికారులు ఈరోజు ప్రచురించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 24న జారీ చేసిన జీవో నెంబర్ 65 ప్రకారం వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్టు వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం శతకం పట్టు ప్రాంతాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానంలో లోపాలేమీ లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ఇప్పుడే అమల్లోకి తెచ్చిన కొత్త విధానం కాదని, 2014లోనే ఈ విధానాన్ని తెచ్చామని, అయితే ఆ సమయంలో మన సాంకేతిక వ్యవస్థ అంత బలంగా లేనందున వెంటనే దాన్ని అమల్లోకి తేవడం సాధ్యం కాదన్నప్పట్లో భావించినట్టు పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలు ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 825 పాయింట్లు, నిఫ్టీ 265 పాయింట్లు నష్టపోయి అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 96 రూపాయల 20 పైసల వద్ద కొనసాగుతోంది. క్రికెట్. ఐపీఎల్ 2026లో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. మరొక మ్యాచ్ మిగిలిండగానే ఆ జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, కడప, తిరుపతి జిల్లాలో 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును,

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. సో సినిమా కబుర్లు చెప్పడానికైతే నేను రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీ అందరూ కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఆ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఏమ్మా చేసావే మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మరి ఇంతకీ అసలు అప్డేట్ ఏంటి అంటే ఆల్రెడీ మీరు నాగ చైతన్య సాంగ్ అయితే వినేశారు. మరి ఎవరి గురించి చెప్పబోతున్నాను అనేది ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉండాలన్నమాట. అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య అనమాట. దర్శకుడు కార్తీక్ వీళ్ళిద్దరూ అంటే కార్తీక్ వర్మ దండు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఏంటి అంటే కనుక వృషకర్మ అనమాట. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే కొన్నాళ్ల క్రితం రాజస్థాన్ లో అయితే ఒక పార్ట్ అనమాట ఈ స్టోరీకి సంబంధించిన కీలక షెడ్యూల్ అయితే ఈ మేకర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసేసుకున్నారు అనమాట. అలాగే షూటింగ్ కూడా అనుకున్న టైంకి కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి అప్డేట్ అయితే వచ్చేసింది. మరి దాంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయన్నమాట. మీనాక్షి చౌదరి అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. మరి ఈసారి కార్తీక్ మనందరికీ ఎలాంటి ట్రీట్ ఇస్తాడో తెలియాలి అంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు మనందరం కూడా వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి చూద్దాం దర్శకుడు కార్తీక్ వర్మ దండు అలాగే నాగ చైతన్య అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ ఎలా ఉండబోతోంది, టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి అసలు స్టోరీ అంతా దేని చుట్టూ తిరుగుతుంది ఇవన్నీ తెలియాలి అంటే రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ లోపల గ్లిమ్స్ వస్తాయి, ఇంకా చాలా ఉంటాయి కాబట్టి అప్డేట్స్ నాకు తెలియగానే మీ అందరితో షేర్ చేసేస్తాను. మరి ఇప్పుడైతే నాగ చైతన్య యాక్ట్ చేసిన వండర్ఫుల్ మూవీ అనమాట ఈ సాంగ్ నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది. ప్రేమ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను, దాని తర్వాత మజిలీ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. సో ఈ టూ సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్రమ్.

మనము నామ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే 2024 లో అనమాట సంక్రాంతికి రిలీజ్ అయ్యి 350 కోట్లకి పైగా గ్రాస్ ని నమోదు చేయడమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కొత్త ట్రెండ్ ని సెట్ చేసి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన మూవీ ఏదైనా ఉందా? ఇంత ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత నాకు తెలుసు మీ అందరికీ ఈ పాటకే గుర్తొచ్చేసి ఉంటుంది. ట్రెండ్ ని సెట్ చేసింది అంటే ఖచ్చితంగా అది హనుమాన్ మూవీ అనమాట. మరి ఇప్పుడు ఏంటి ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ అంటే ఈ సినిమా మళ్లీ 3D వర్షన్ లో ఈ జూన్ 25 గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారనమాట. మరి 3D వర్షన్ లో హనుమాన్ మూవీ చూడటానికి నిజంగా మీ అందరూ ఇంట్రెస్ట్ గా ఉంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అనమాట, జూన్ 25 వరకు. సో 25 వరకు వెయిట్ చేస్తే 3D వర్షన్ లో హనుమాన్ మూవీని మనందరం చూసేయచ్చు అనమాట. సో అది మరి హనుమాన్ మూవీ రీరిలీజ్ కి సంబంధించిన అప్డేట్ అయితే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం తేజ సజ్జాక్ చేసిన హనుమాన్ మూవీ నుంచి, దాని తర్వాత మీరా ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ 201.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనము ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ కోసం మీ అందరూ ఎదురు చూస్తున్నారు కదా. ఖుషీ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఆల్రెడీ వినిపించేశాను. మరి ఎవరి గురించే కాదు చెప్పబోతోంది అయితే, మన సామ్ గురించి అనమాట. మరి ఆల్రెడీ మనం అంతకుముందు మాట్లాడుకున్నాం సమంత నటించిన మూవీ మా ఇంటి బంగారం అయితే రాబోతోంది అని. బట్ కొన్ని రీజన్స్ వల్ల అనుకున్న టైంకి రిలీజ్ అయితే ఈ మూవీ అవ్వట్లేదు అనమాట. రిలీజ్ డేట్ అయితే వాయిదా పడింది. మరి ఎప్పుడు రాబోతోంది అంటే, అంతకుముందు అయితే శుభం మూవీలో అలా కనిపించారు తప్ప మెయిన్ క్యారెక్టర్ అంటే మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్లో అయితే నటించలేదు. అంటే ఆల్మోస్ట్ ఖుషి మూవీ తర్వాత మెయిన్ హీరోయిన్ లీడ్ రోల్లో, అంటే ఆ రోల్లో మనకి మళ్ళీ కనిపిస్తున్న మూవీ ఏదైనా ఉంది అంటే అది ఇదే అనమాట. మరి మనం ఎదురు చూస్తున్న కొద్దీ కొన్ని కారణాల వల్ల అలా వాయిదా అయితే పడుతుంది. సరే ఇవన్నీ కాదు, మరి ఫైనల్గా ఎప్పుడు రాబోతోంది మన ముందుకి అంటే కనుక, ఈ మూవీ అయితే జూన్ 16th గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్లు ఈ చిత్ర మేకర్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేశారనమాట. మరి మీ అందరికీ తెలిసిందే, నందిని రెడ్డి అయితే ఈ మూవీకి దర్శకత్వాన్ని వహించగా సంతోష్ నారాయణ అయితే సంగీతం అందించారనమాట. మరి నందిని రెడ్డి కాంబినేషన్లో, సమంత అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మా ఇంటి బంగారం, ఆ పిక్చర్లో కూడా పోస్టర్లో కూడా సమంత శారీ కట్టుకొని ఇలా ఒక తుపాకీ పట్టుకొని ఉంటుంది కదా. సో కథ ఏంటి ఇవన్నీ కూడా కొంచెం సస్పెన్స్గానే ఉన్నాయి. మరి తెలియాలి అంటే అసలు ఎలా ఉండబోతుంది ఇవన్నీ తెలియాలి అంటే జూన్ 16th వరకు మనం వెయిట్ చేయాల్సిందే అనమాట. అప్పుడు మా ఇంటి బంగారాన్ని మనందరం కలిసి చూడొచ్చు థియేటర్స్లో. సో అది సంగతి. మరి వాళ్ళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరి సమంత గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ రంగస్థలం అనమాట. దాని తర్వాత అత్తారింటికి దారేది. ఈ 2 మూవీస్ నుంచి ఈ 2 లవ్లీ సాంగ్తో ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ అప్ చెప్పేస్తున్నాను. అండ్ ఇవాళ మీకు తెలిసా ప్రోగ్రామ్ కూడా చాలా బాగుండిపోతుంది. సో ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చేసానమాట. అదేంటో తెలియాలి అంటే ఈ సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న.

జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: BFM 101.3.
1: ചൂടകാനെ ചിട്ടി കൊണ്ട് കെട്ടിക്കാനെ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి తీసుకువచ్చామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపద సృష్టి ద్వారా రాష్ట ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జూన్ 12వ తేదీ నుంచి వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రాష్టంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫలితాలను తొలిసారిగా విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు పంపిస్తున్నారు. రీవెరిఫికేషన్ జవాబుపత్రాలను సైతం వారి వాట్సాప్కు పంపిస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసరెడ్డి తెలిపారు.

విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థను ప్రైవేటీకరిస్తున్నారంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఆర్టీసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. విద్యుత్ బస్సుల వల్ల పర్యావరణ కాలుష్యం, ఇంధన వ్యయం, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని పేర్కొంది. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జున్నూరు, వేడంగి, మట్టపొరు గ్రామాల్లో 3,76,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎలక్ట్రిక్ బైక్పై పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని కోరారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట పూణేలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించారు. ఈ రోజు విద్యార్థులు రాష్ట రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పురావస్తు ప్రదర్శనశాలలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వాటిని మరింత ప్రోత్సహించే ఆవశ్యకతను తెలియజేసేందుకు 1977 నుంచి ప్రతి ఏటా మే 18వ తేదీన ప్రపంచ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

ఇద్దరు మిత్రులు మూవీ నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ మీకు తెలుసాలో ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనమాట. అంటే మీ అందరికీ తెలిసిందే, సో చాలా మందికి హిస్టరీ అంటే ఇష్టం ఉంటుంది. మరి అసలు అలాంటివన్నీ మనకి తెలియాలి అంటే ఖచ్చితంగా మ్యూజియంను అయితే విజిట్ చేయాల్సిందే కదా. అసలు ఇంతకీ దీని హిస్టరీ ఏంటి అంటే అంతర్జాతీయ మ్యూజియం మండలి ICOM అనమాట 1977లో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ఏర్పాటు చేసిందనమాట. మ్యూజియం కంటే ఎక్కువ విజ్ఞానాన్ని మనకి అందించే అందించే ప్రదేశాలు అసలు ప్రపంచంలోనే ఎక్కడా ఉండవేమోనని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన పూర్వీకుల గురించి ఎన్నో కథలు చెప్పే నిజమైన చరిత్రకు సంబంధించిన ఇన్ని వస్తువులని మన మ్యూజియంలో తప్ప మరెక్కడ చూడగలం అంతే కదా. నిజంగానే మ్యూజియంలో వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు కళ్ళకి కట్టినట్టుగా చూపించడం జరుగుతుందనమాట. అదే చరిత్ర అంటే కదా. మరి ఇప్పుడు మనం ఏంటి దేని గురించి మాట్లాడుకుందామంటే ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రేడియో మ్యూజియంల గురించి ఇవాళ మీకు తెలుసాలో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను. అసలు రేడియో మ్యూజియంలు ఎక్కడ ఉన్నాయి, ఎవరు స్థాపించారు, మనం ఎప్పుడైనా మనం చూడాలి అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, వీటిని చూడాలి అంటే ఇవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి అందుకే ఇందాక చెప్పా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: చుట్టూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వరుడు కావలను మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట. మరి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ మ్యూజియం డే. సో ఈ రోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే కాబట్టి మనం మాట్లాడుకుందాం. ఇందాకే చెప్తాను అని చెప్పాను అనమాట. రేడియో మ్యూజియంల గురించి మనం ఇవాళ మీకు తెలుసాలో మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. మరి ఏంటి అంటే అసలు చరిత్ర అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు అని చెప్పి అన్నాను. నిజంగా ఒకవేళ మీరు కూడా చరిత్ర ప్రియులైతే చాలా మందికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట తెలుసుకోవాలి అనే కాన్సెప్ట్. అది పురాణాల గురించి కానివ్వండి, ఇంకొకటి ఏదైనా సరే. సో వాళ్ళకి ఏంటి అంటే తెలుసుకోవాలి అని ఉంటుంది. మరి అలాగే మన రేడియోల గురించి కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టే కదా మరి వాళ్ళ మ్యూజియంలని ఏకంగా ఒక ట్రెండే సెట్ చేశారని చెప్పాలన్నమాట. సో మనందరికీ చూడటానికి అవకాశం కల్పించి ఇంతకీ అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే బసవేశ్వర్ నగర్లోని 6వ మెయిన్ KHB కాలనీ సందుల్లో

రెండో వీధి దగ్గరున్న రేడియో మ్యూజియం ని చూడాల్సిందే అనమాట. ఇంతకి ఎక్కడ అంటే కనుక బెంగళూరులో అనమాట. ఎందుకంటే ఇక్కడ బెంగళూరులోని మొట్టమొదటి ఏకైక రేడియో మ్యూజియం ఉందనమాట. ఎంత అభిమానం వాళ్ళకి, ఎంత ప్రేమ ఉంటే రేడియోలన్నీ కలెక్ట్ చేస్తారు కదా ఎప్పటి నుంచో. ఎలక్ట్రానిక్స్ ఇంకా టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్ అయిన ఉదయ్ కల్బుర్గి ఇతను. సో ఏం చేశారు అంటే కనుక షార్ట్ వేవ్ రేడియో మ్యూజియం ని స్థాపించారనమాట. ఇందాక నేను చెప్పాను కదా బెంగళూరులోనే ఏకైక మ్యూజియం అని చెప్పి. సో బెంగళూరు ఎప్పుడైనా వెళ్ళిపోతే కనుక మీరు ఖచ్చితంగా ఇక్కడ బసవేశ్వర నగర్ లో ఉన్న ఈ మ్యూజియం ని, షార్ట్ వేవ్ రేడియో మ్యూజియం ని ఖచ్చితంగా విజిట్ అయితే చేసేయండి. ఆయన ఏమంటున్నారు అంటే ఒక్కరోజుగా సాధించిన కళ కాదు, 1960 నుంచి అంటే ఆయన చిన్నతనం నుంచి కూడా ఈ రేడియో సేకరణ అనేది అలవాటుగా మారిపోయిందనమాట. 1980 మా నాన్నగారు నాకు జర్మనీలో తయారైన టెలిఫోన్ అనే పర్సనల్ రేడియో సెట్ని బహుమతిగా ఇచ్చినప్పటి నుంచి రేడియో సేకరణపై నాకు ఆసక్తి పెరిగింది అంటున్నారు ఉదయ్. అలా ఎన్నో అరుదైన రేడియో సెట్లని అంటే ఆల్మోస్ట్ 110 రేడియో సెట్లతో 900 చదరపు అడుగుల మ్యూజియం ని ఏర్పాటు చేసి రేడియో పట్ల తనకున్న ప్రేమని, రేడియోతో తనకున్న అనుబంధాన్ని మనందరికీ తెలియజేశారనమాట. ఎవరు? ఉదయ్ కల్బుర్గి అనమాట. 1914 వెస్టింగ్ హౌస్ రేడియోను కూడా మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు అనమాట. అంటే నిజంగా అప్పటి నుంచి అంటే ఎంత ఓల్డ్ కలెక్షనో కదా. 1914 అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోవాలి మనం. సో అప్పటి నుంచి కూడా డిఫరెంట్ వెరైటీ సెట్స్, అట్లా 110 రేడియో సెట్లతో బెంగళూరులో ఉన్న రేడియో మ్యూజియం అనమాట. సో ఖచ్చితంగా ఈ రోజు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే ఈ రోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే కాబట్టి మనం రేడియో మ్యూజియంల గురించి మాట్లాడుకుంటున్నాం. సో రేడియో సెట్స్ అన్ని మీకు చూడాలి. అప్పటివి అంటే అది ఎంత పాతదైపోయి ఉంటుందో కదా, అయినా కలెక్ట్ చేయడం అంటే అప్పటి వరకు అన్ని సంవత్సరాల క్రితం కలెక్ట్ చేశారు అంటేనే ఎంత ప్రేమ ఉంది అనేది తెలుస్తుంది. ఇదొక్కటే కాదు, ఇంకా ఉన్నాయి మనం చూడాల్సిన రేడియో మ్యూజియంలు అయితే, అవి కూడా ఇవాళ మీకు తెలుసా ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వినరో భాగ్యము విష్ణు కథ ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: ഭാരതി എഫ് എം 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: BFM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో,
2: మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి.

ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్ లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నార్వే చేరుకున్నారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈవేళ ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్ లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈవేళ జరగబోయే మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా భారతదేశం ప్రస్తుతం నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన రెండు రోజుల స్వీడన్

పర్యటనలో భాగంగా గోతన్బర్గ్ లో జరిగిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్టీస్ సమాపేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో అన్ని కంపెనీలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పిన ప్రధానమంత్రి, రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములు కావడానికి వీలుగా ఒక వ్యవస్థాగత యంత్రాంగంతో సహా వివిధ చర్యలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గత 12 ఏళ్లుగా సంస్కరణలు, పనితీరు, పరివర్తన, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాథమిక మంత్రంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భారత్ సంస్కరణల ఎక్స్ప్రెస్ పూర్తి వేగంతో దూసుకుపోతోందని స్పష్టం చేస్తూ, తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం, ఇతర రంగాల్లో తమ ఉనికిని పెంచుకోవాలని స్వీడన్ కంపెనీని కోరారు. టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాలతో కూడిన 5 ప్రధాన రంగాల్లో ఉన్న సామర్థ్యాలను ప్రస్తావిస్తూ, ఇవి భారతదేశాన్ని గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ గా మార్చడంలో సహాయపడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, డీప్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్టక్చర్, మొబిలిటీ, పట్టణ పరివర్తన, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ వంటి ఇతర రంగాల్లో కూడా పరస్పర సహకారం కావాలి.

0: సదుపాయాలతో కూడిన ఐదు ప్రధాన రంగాల్లో ఉన్న సామర్థ్యాలను ప్రస్తావిస్తూ ఇవి భారతదేశాన్ని గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ గా మార్చడంలో సహాయపడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, డీప్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్టక్చర్, మొబిలిటీ, పట్టణ పరివర్తన, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ వంటి ఇతర రంగాల్లో కూడా పరస్పర సహకారం కావాలని ప్రధానమంత్రి కోరారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకోసిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: సాంకేతిక ఆవిష్కరణలు తదుపరి తరంగాన్ని భారతదేశంలోనే ఉమ్మడిగా రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో పెరుగుతున్న వేగాన్ని, ముఖ్యంగా చారిత్రాత్మక భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడాన్ని మోదీ స్వాగతించారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులు భారత యూరప్ వ్యాపార భాగస్వామ్యానికి కొత్త విలువను చేకూరుస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డర్ లియన్, సీనియర్ యూరోపియన్ పారిశ్రామిక నాయకులు, ప్రముఖ యూరోపియన్ భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ యువరాణి విక్టోరియా, ప్రధానమంత్రి క్రిస్టర్సన్ తో కలిసి ఎంపిక చేసిన స్వీడన్ కంపెనీల సీఈఓలతో కూడా ముఖాముఖి చర్చలు జరిపారు. నిన్న రాత్రి ప్రధానమంత్రి మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో గోథెన్బర్గ్ లో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు ఇద్దరు అంగీకరించారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వీడన్ లో అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును అందజేశారు. ఒక ప్రభుత్వ అధీనతకి ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. కాగా ప్రధానమంత్రికి ఇది 31వ అంతర్జాతీయ గౌరవం. ఐదు దేశాల పర్యటన భాగంగా నెదర్లాండ్స్ అనంతరం నిన్న స్వీడన్లోని గోథెన్ చేరుకున్నారు. నాలుగో విడతలో ప్రధానమంత్రి ఈరోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. అలాగే ఒక భారతీయ ప్రధానమంత్రి నార్వే సందర్శించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. మోదీ అక్కడ రాజు హెరాల్డ్ V రాణి సోనియాలను మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. నార్వే ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం, సౌత్ కొరియా దేశాల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాల పరిధిని మరింత విస్తరించడం కోసం ఈ రెండు ఆసియా దేశాల్లో పర్యటించడానికి తాను ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్రాధారిత సహకారాన్ని పెంచడం, హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వాలను పెంపొందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం గ్లోబల్ హెల్త్ ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోందని జేపీ నడ్డా తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీడి సతీష్ నేతృత్వంలోని కొత్త UDF మంత్రివర్గం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
2: నియమం వలి స్థాపితమായ భారతത്തിന്റെ ഭരണഘടനയോട് నిర్వ్యాజమాయ విశ్వస్తయం.
0: మాజీ కేపీసీసీ అధ్యక్షుడు రమేష్ చెన్నితల, ప్రస్తుత కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్, మరొక మాజీ అధ్యక్షుడు కె మురళీధరన్, IUML నాయకుడు పీకే కోన్హాలి కుట్టి తదితరులు కొంత మంత్రివర్గంలో సీనియర్ నాయకుల్లో ఉన్నారు. తిరువనంతపురంలో 21 మంది సభ్యుల మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రస్తుతం కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాయ్పూర్లో 400 నెక్స్ట్ జనరేషన్ డయల్ 112 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి.

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కమన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ డయల్ 112 సేవలు ఛత్తీస్గఢ్లోని 16 జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవలను అన్ని 33 జిల్లాలకు విస్తరించింది. అనంతరం అమిత్ షా బస్తర్కు పయనమయ్యారు. అక్కడ నేతనార్ గ్రామంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ క్యాంప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాసేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రభుత్వ డిజిటల్ సేవను సులభంగా యాక్సెస్ చేసేందుకు ఈ కేంద్రం ఎందుకనో దోహదపడుతుంది. ఈ సాయంత్రం అమిత్ షా జగ్దల్పూర్ చేరుకుని అమర వాటికలు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన రేపు జగ్దల్పూర్లో 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమాపేశం జరుగుతుంది. మహారాష్ట శాసనమండలికి సంబంధించి 16 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం జూన్ 22వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు వస్తాయని, రాబోయే 2-3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం ఎల్టీటీఈతో శ్రీలంక సాగించిన పోరాటం ముగిసి 17 ఏళ్లు పూర్తయిన సందర్బంగా దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన ఈ అంతర్యుద్దం ముగింపును స్మరించుకుంటూ శ్రీలంక అంతటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర శ్రీలంకలోని నంది కాదాల్ కలపు ప్రాంతంలో ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించిన తర్వాత 2009 మే 18వ తేదీన ఎల్టీటీఈపై సైనిక చర్య ముగిసినట్లు శ్రీలంక అధికారులు ప్రకటించారు. కొలంబోలోని సెంట్రల్ బ్యాంక్, కట్టునాయకేలోని అంతర్జాతీయ విమానాశ్రయం వంటి పౌర, ఆర్థిక, మతపరమైన లక్ష్యాలపై జరిగిన వరుస దాడులకు ఎల్టీటీఈ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. శ్రీలంక అధ్యకుడు అనురకుమార దిస్సనాయక ఆధ్వర్యంలో రేపు బట్టారమూలలో జాతీయ విజయ దినోత్సవ సంస్మరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఓడించింది. ఈ రోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నార్వే చేరుకున్నారు. కేరళలో వీడీ సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ రోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 చెన్నైలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: BFM 101.3.
1: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: డాటూ
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నాను, చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: డికాయిట్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. ఈ రోజు స్పెషల్ డే, స్పెషల్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనమాట. మరి దానిలో భాగంగా రేడియో మ్యూజియంల గురించి మీ అందరితో తెలియజేస్తాను అని చెప్పాను, ఇందాకే చెప్పాను. సో బెంగళూరు మ్యూజియం, రేడియో మ్యూజియం గురించి మాట్లాడుకున్న తర్వాత నాకు తెలిసి దీని గురించి మీరు వినే ఉంటారు, చదివే ఉంటారు, నాకు తెలిసి తెలుసుకునే ఉంటారు కూడా. భారతదేశపు రేడియో మనిషిగా పేరుగాంచిన ఉత్తరప్రదేశ్లోని అమ్రిహా జిల్లా గడ్రోల నివాసి రామ్ సింగ్ బౌద్ధ్ అనమాట. ఆల్మోస్ట్ 1257 రేడియోల సేకరణతో గిన్నీస్ ప్రపంచ రికార్డు సృష్టించారనమాట. శ్రీ బౌద్ధ్ వద్ద 1920 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు మధ్యకాలానికి చెందిన అనేక రేడియోలు అయితే ఉన్నాయన్నమాట. సమాజంపై రేడియో ప్రభావాన్ని భవిష్యత్ తరాలకి తెలియచేయడమే నా ముఖ్య ఉద్దేశం అంటూ రేడియోతో తనకున్న సంబంధాన్ని పంచుకుంటూ ఎన్నో విషయాలు శ్రీ బౌద్ధ్ తెలియజేశారనమాట. మరి ఎప్పుడైనా మీరు ఉత్తరప్రదేశ్ వెళ్ళినప్పుడు తప్పకుండా రామ్ సింగ్ బౌద్ధ్ని కలవండి. సో అలాగే మన్ కీ బాత్తో తనకున్న సంబంధాన్ని, సో 2014 నుంచి అప్పటి వరకు అంటే మన్ కీ బాత్ లాంటి కార్యక్రమం కూడా రేడియోని మాధ్యమంగా చూస్ చేసుకొని ప్రజలందరితో మాట్లాడటానికి, అంటే వాళ్ళ మనసులో మాటల్ని తెలియజేయడానికి రేడియోనే మాధ్యమంగా చూస్ చేసుకున్నారు అని చెప్పి అవన్నీ అంటే తనతో రేడియోతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఇలాంటి సేకరణకి సంబంధించిన విషయం ఏంటి, సో ఎందుకు ఇలాంటి ఇంట్రెస్ట్ వచ్చింది, ఇవన్నీ పంచుకున్నారనమాట. కాబట్టి అసలు భారతదేశపు రేడియో మనిషి అంటేనే ఉత్తరప్రదేశ్లోని మనకి గుర్తు వచ్చేసేయాలి, ఇందాక చెప్పాను కదా, రామ్ సింగ్ బౌద్ధ్ అనమాట. సో ఆల్మోస్ట్ మీరు 1257 రేడియో సెట్లు చూడాలి అంటే అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. అండ్ అదే కాదు, అహ్మదాబాద్లో ఇంకొక రేడియో మ్యూజియం కూడా ఉంది, అది కూడా మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. మరి దీన్ని ఎవరు స్థాపించారు అనేది ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ అందగాడు అన్నమాట. వింటూ స్టేట్యూన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మనము మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రోజు డే స్పెషాలిటీ ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనమాట. మరి దీనిలో భాగంగా రేడియో మ్యూజియంల గురించి మీ అందరితో షేర్ చేస్తున్నాను. మరి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్న రేడియో మ్యూజియం ఎక్కడుంది అంటే అహ్మదాబాద్ లో అనమాట. స్మార్ట్ ఫోన్లు, ట్రాన్సిస్టర్ సెట్లు ప్రాచుర్యంలోకి రాకముందు వ్యాక్యూమ్ ట్యూబ్లతో పనిచేసే వాల్వ్ రేడియోలు ఒకప్పుడు తమ గొంతుని సంగీతాన్ని వినిపించేవన్నమాట. సిద్ధార్థ్ పటేల్ ఆల్మోస్ట్ 1940 సంవత్సరం నుంచి 1960 ఈ మధ్యకాలానికి చెందిన 120కి పైగా పాతకాలపు రేడియో రిసీవర్లను సేకరణని ఏర్పాటు చేశారన్నమాట. అహ్మదాబాద్కి చెందిన పటేల్ ఈ రేడియో సేకరణను ముంబై, జైపూర్, ఉదయపూర్ వంటి ఇతర నగరాల నుండి కూడా సేకరించారన్నమాట. పటేల్కు ఈ మ్యూజియం కేవలం గతాన్ని గుర్తు చేసుకునే విషయమే కాదు, రేడియో ఒక శక్తివంతమైన సామూహిక ప్రసార మాధ్యమమని, ఒక తరం యొక్క హృదయ స్పందన అని ఆయన అంటారన్నమాట. మరి ఇప్పుడే అర్థమవుతోంది ఇలాంటి మ్యూజియంలను ఏర్పాటు చేశారు అంటేనే వాళ్ళకి రేడియో మీద ఎంత ప్రేమ అభిమానం ఉంది అనేది కదా. మరి ఓటీటీ ప్లాట్ఫామ్లు, మొబైల్ స్క్రీన్ల ఆధిపత్యం ఉన్న ఈ కాలంలో ఇప్పటికీ మనందరినీ ఏకం చేసే శక్తి దేనికైనా ఉంది అంటే అది కేవలం రేడియోకి మాత్రమే అనమాట. రేడియో మ్యూజియంలని ఇంకా ఆకర్షణీయంగా తీర్చిదిద్దగలిగే శక్తి యువతకి మాత్రమే ఉంది. మరి ఇలాంటి వాళ్ళందరి కృషి వల్ల రేడియో వారసత్వాన్ని భవిష్యత్ తరాలకి కూడా మనందరం సజీవంగా తెలియజేయగలుగుతున్నాం అనమాట. మరి ఈరోజు మీరేం చేయాలి అంటే మీ దగ్గరలో ఉన్న మ్యూజియం ఏదైనా సరే రేడియో మ్యూజియం ఉంటే, లేదంటే అట్లీస్ట్ ట్రై చేయండి అసలు మీ అమ్మమ్మ వాళ్ళు అంటే మీ ముందు తరం వాళ్ళు రేడియో వినేవాళ్ళ, సో ఈరోజు అడగండి అనమాట. సో రేడియో మ్యూజియంని ఎప్పుడైనా విజిట్ చేశారా, లేదంటే వాళ్ళ దగ్గర ఎలాంటి రేడియోస్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోండి. సో అప్పుడు ఆటోమేటిక్గా హిస్టరీ మీరు కూడా తెలుసుకున్న వాళ్ళే అవుతారనమాట. అండ్ అదనమాట, అండ్ దగ్గరలో ఇంకేదైనా మ్యూజియంలు ఉంటే ఖచ్చితంగా పిల్లలకి కూడా చూపించండి. మరి అది ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మీకు తెలిసే ప్రోగ్రామ్కి ఒక వండర్ఫుల్ సాంగ్తో అనమాట, అల్లూరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మీకు తెలిసే ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్నా.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఈరోజు మధ్యాహ్నం జరగనున్న యుఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ డెలిగేషన్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇంధన రంగం, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల అవకాశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి అన్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. హీరాకుడ్ శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్ రావు కీలక పాత్ర పోషించారని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈరోజు అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా పర్యాటక పురావస్తు శాఖ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, విజయవాడ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ను జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా జెండా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్టంలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్

పర్యాటక అభివృద్ది సంస్థ ఏపీటీడీసీ చైర్మన్ ఎన్ బాలాజీ తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా విజయవాడ బాపు మ్యూజియంలో నిర్వహించిన మ్యూజియం డే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశతో కలిసి ఆయన ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెడన శాసనసభ్యులు కె కృష్ణప్రసాద్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గిస్తూ కృష్ణాజిల్లా బంటు మిల్లులో ఈరోజు సైకిల్ యాత్ర చేపట్టారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పనే లక్ష్యంగా జన్ భాగీదారీ జన్ జాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవా టికెట్లు ఆగస్టు నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఆన్లైన్లో విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోసం భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

అర్ధశతాబ్దం మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 8 నిమిషాల 31 సెకండ్లు అయితే అయిపోయిందన్నమాట. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి ధీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాంటి ధీరాలో ధీరలు సాధించిన విజయాలు ఏంటి అనేది మీ అందరితో షేర్ చేస్తాను. జాతీయ బీసీ కమిషన్ చైర్పర్సన్ గా కేంద్ర మాజీ మంత్రి సాత్వి నిరంజన్ జ్యోతి బాధ్యతలు అయితే స్వీకరించారనమాట. ఉత్తరప్రదేశ్ కి చెందిన జ్యోతి 2014 నుంచి 2024 వరకు కూడా ఫతేపూర్ పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారనమాట. ఇంకా ఎవరు ఏది సాధించారంటే ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల కమిటీకి భారత రాయబారి ప్రీతి శరణ్ తిరిగి ఎన్నికయ్యారనమాట. మానవ హక్కుల పరిపాలన పర్యవేక్షణలో ఈ కమిటీ అయితే పనిచేస్తోంది. మరి ఈ ఎన్నికతో ప్రీతి 2027 నుండి 3 ఏళ్ల పాటు ఈ కమిటీలో ఉంటారనమాట. మరి ఇంకా చెప్తాను ఎవరు ఏది సాధించారు అని చెప్పి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను గామీ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనము నోమ్ ధీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ధీరలు సాధించిన విజయాల గురించి. ఇంకా ఎవరు ఏది సాధించారు అంటే అమెరికా ఎన్నికల చరిత్రలో మరో భారతీయ మహిళ చరిత్ర అయితే సృష్టించేశారనమాట. ఎవరు అంటే కనుక వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల బరిలో నిలిచిన తొలి దక్షిణాసియా మహిళగా రిని సంపత్ అయితే చరిత్ర సృష్టించారనమాట. తేనీలో జన్మించిన రిని తన 7వ ఏట అమెరికా వెళ్లారనమాట. దశాబ్దానికి పైగా వాషింగ్టన్ డీసీలో నివసిస్తున్నారు. తమిళనాడులోని తేనీలో జన్మించిన రిని వృత్తిపరంగా ఓ ప్రభుత్వ కాంట్రాక్టర్, ఇంకా సైబర్ సెక్యూరిటీ నిపుణురాలన్నమాట. సో వీళ్ళందరూ సాధించిన విజయాలైతే మాట్లాడేసుకున్నాం. అలాగే ఇప్పుడైతే మీ అందరి కోసం మహర్షి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, అది వినేసండి. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో అనమాట. మరి అదేంటో తెలుసుకోవాలి అంటే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మరింతవరకు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి 1:30 వివిధ్ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2 గంటలకు జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. ఇక సాయంత్రం 5 గంటలకు నాటకంతో మళ్లీ కలుద్దాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. వార్తల వివరాలు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జలవనరుల క్యాలెండర్కు అనుగుణంగా అన్ని ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోపు పూర్తి కావాలని ఆదేశించారు. నీటి నిర్వహణలో సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని కూడా తీసుకురావాలని సూచించారు. రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

0: పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఈ మధ్యాహ్నం జరగనున్న యుఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ డెలిగేషన్ సమావేశంలో పాల్గొంటారు. ఇంధన రంగం, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల అవకాశాలపై ఈ సమావేశంలో మంత్రి చర్చిస్తారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, అంతర్జాతీయ ప్రతినిధులతో కూడా మంత్రి లోకేష్ సమావేశమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. రాష్టంలో ఐటీ రంగ అభివృద్ది, పెట్టుబడుల ఆకర్షణ, నూతన ప్రాజెక్టులపై చర్చల్లో పాల్గొంటారని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తుల సురక్షిత దర్శనం కోసం భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేస్తామని ఈ సందర్భంగా పేర్కొంటూ
1: కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరి మీద, తెలుగు ప్రజలందరి మీద అన్నాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజు మీ అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కూడా భద్రతా వ్యవహారాల్లోని కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతే మా ధ్యేయంగా కూడా మేము పనిచేయడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే అఫీషియల్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు తిరుమలలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి భద్రతాపరమైన చర్యల్లో కూడా ఎటువంటి రాజీ లేకుండా ఈ రోజు మేము అందరం చూసుకుంటాం.
0: ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. హీరాకుడ్, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటి బహుళార్థక ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించిన దార్శనికులు కేఎల్ రావు అని మంత్రి పేర్కొంటూ
2: కేఎల్ రావు గారి వర్ధంతిని ఈరోజు ఇరిగేషన్ శాఖ ద్వారా సెక్రటరేట్ లో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశ చరిత్రను మార్చేటువంటి ఒక హీరాహుడ్ గాని, ఒక నాగార్జున సాగర్ గాని, ఒక శ్రీశైలం గాని, ఇట్లా అత్యున్నతమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులు నిర్మాణంలో కేఎల్ రావు గారు ప్రతిపాదించారు అని అంటే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా కేఎల్ రావు ఆశించినటువంటి విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మనం ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
0: అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. దేశాల సాంస్కృతిక వారసత్వ సంపదలను కాపాడి భావితరాలకు అపురూపమైన విజ్ఞానాన్ని అందించడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించి వాటిని మరింత ప్రోత్సహించే ఆవశ్యకతను తెలియజేసేందుకు 1977 నుంచి ప్రతి ఏటా మే 18వ తేదీన ప్రపంచ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మ్యూజియాల్లో పలు ప్రత్యేక కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ది చేసేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ ఏపీటీడీసీ చైర్మన్ ఎన్ బాలాజీ తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా విజయవాడ బాపు మ్యూజియంలో నిర్వహించిన మ్యూజియం డే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ చరిత్రకు బాపు మ్యూజియం స్మారక చిహ్నమని అన్నారు. భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మహాత్మాగాంధీజీకి జాతీయ పతాకాన్ని అందించిన చారిత్రక ప్రదేశంగా ఈ మ్యూజియానికి ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా పర్యాటక పురావస్తు శాఖ ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం విజయవాడ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారసత్వ సంపదను సంరక్షిస్తూ సంస్కృతిని సజీవంగా నిలిపే నిలయాలు పురావస్తు ప్రదర్శనశాలని అన్నారు. మ్యూజియాల చారిత్రక ప్రాధాన్యతను భావితరాలకు తెలియజేసే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ
3: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాల భాగంగా ఈరోజు బాపు మ్యూజియం నుంచి మొగల్రాజపురం కేవ్ వరకు 5K వాక్ నిర్వహించడం జరుగుతోంది. ఇది ఫస్ట్ ఈవెంట్. పెయింట్స్ కాంపిటీషన్ ఉంటుంది, క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది, ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఉంటుంది, పురాతత్వ నుంచి వచ్చిన వస్తువులు

0: ఉంటే ఆర్టిఫాక్ట్స్, దాని డిస్ప్లే కూడా ఉంటుంది. అక్కడికి చాలా మంది ఇంటలెక్చువల్స్ వస్తున్నారు. ఇది ఈవినింగ్ ఇక్కడ ఉంటుంది. ఇది అయిన తర్వాత విజయవాడ మున్సిపాలిటీ స్టేడియం లో ఈవినింగ్ మ్యూజిక్ లైవ్ కన్సర్ట్, డప్పు కళాకారుల ప్రదర్శన, అలాగే బ్యాండ్ ఇవన్నీ ఉంటాయి. వరల్డ్ మ్యూజియం డే సెలబ్రేషన్ లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కార్యక్రమం చేయడం జరుగుతుంది.
1: కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతమున్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా పునర్విభజించేందుకు సంబంధించిన ప్రతిపాదిత ముసాయిదాను నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ ఓబులేసు ఈరోజు విడుదల చేశారు. కర్నూలులోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ముసాయిదా ప్రతులను ప్రదర్శించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కలు, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యం, స్థానిక అవసరాలను పరిగణలోకి తీసుకుని ముసాయిదా రూపొందించినట్లు వివరించారు. ముసాయిదా ప్రతులపై ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను ఈ నెల 24వ తేదీ సాయంత్రంలోపు వ్రాతపూర్వకంగా సమర్పించాలని కమిషనర్ కోరారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే లక్ష్యంగా జన్ భాగీదారీ జనజాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25వ తేదీ వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 14 మండలాల పరిధిలో ఉన్న 333 గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఆన్లైన్లో విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోసం భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ నెల 21వ తేదీన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల టికెట్లు విడుదల చేయనుండగా అదే రోజు మధ్యాహ్నం వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? బీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 2:31:31 అయితే అయిపోయింది అనమాట. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి మీతో పాటు కలిసి సందడి చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను, నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి అంటే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు ప్రోగ్రామ్

వెల్కమ్ చెప్తూ హాయ్ అంటూ మెసేజ్ చేశారనమాట. అలాగే కామర్తి శంకర్ రాజోలి నుంచి హాయ్ అంటున్నారు. అలాగే విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. అలాగే ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు. ఎవరు అంకయ్య అనమాట, బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి హాయ్ అంటున్నారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారనమాట. సరే, మీ అందరూ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే గనక, ఆదిలో ఉంటాను, పదిలో ఉండను, పాలులో ఉంటాను,

సార్ తెలియస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. తర్వాత ఎలాగో మీ అందరి కోసం ఇంకొకసారి అడిగేస్తాను, బట్ అడగకుండానే మీరు పంపించేస్తారని నాకు గట్టి నమ్మకం అనమాట. ఎనీవే ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఆవకాయ బిర్యానీ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి క్వశ్చన్ అయితే ఒకసారి అడిగా ఆన్సర్ కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ తెలియాలి అంటే ముందు మెసేజ్లు అయితే చూడాలి. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎక్కడి నుంచి పేరు ఊరు అదేం అర్థం కాలేదు, కొంచెం ప్లీజ్ ఖాళీలు స్పేస్లు అవన్నీ పదాలు అక్షరాలు కొంచెం అన్ని క్లియర్ గా పంపిస్తే చదవడానికి కూడా బాగుంటుందన్నమాట. కమ్మసం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీములపాడు నుంచి హాయ్ అంటున్నారు. మరి క్వశ్చన్ అయితే విన్నారో లేదో అయితే తెలీదు. అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేస్తున్నారు వీరు అనమాట, మాచర్ల గద్వాల డిస్టిక్ నుంచి. అలాగే రాజోల్ నుంచి జయన్న రాంగ్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగానందరావు కాలి నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారనమాట. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వంశీరాజు అనమాట గుంటూరు నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ప్రోగ్రామ్ కు వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు జి పూర్ణచంద్రరావు ఇంకా శైలజ వీళ్ళందరూ అనమాట, హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి. అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు సుందరి ఫ్రమ్ పెనమలూరు. ఒకే ఒక్క రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి షార్ప్ గా ఉన్నారు అప్పల్ రాజ్ గారు అయితే. సరే మీ అందరి కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడుగుతున్నాను. నాకు తెలిసి ఈసారి అందరూ పంపించేస్తారని అనుకుంటున్న ఆన్సర్ అయితే కరెక్ట్ గా. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే ఆదిలో ఉంటాను పదిలో ఉండను, పాలులో ఉంటాను పాదులో ఉండను, మనంలో ఉంటాను వనంలో ఉండను, గదిలో ఉంటాను మదిలో ఉండను, పగలిలో ఉంటాను పగడంలో ఉండను, నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇట్స్ మై లవ్ స్టోరీ మూవీ నుంచి ఇంకొక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉన్నారనమాట. మరి చూద్దాం ఈసారి కరెక్ట్ పంపించారా లేదా, అసలు ఎవరు పంపించారు అనేది. హాయ్ అంటున్నారు ఎవరు అంటే కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఇంతకీ అసలు ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ అయితే పంపించలేదనమాట. ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు. మరి యాక్చువల్గా మీరు ఇచ్చిన కాంప్లిమెంట్కి నేను కూడా క్వశ్చన్ అడగకుండా ఇంకా గొంతు గురించి మాట్లాడుతున్నాను. ఎనీవే థ్యాంక్ యూ. మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు కరెక్ట్గా పంపించారు అంటే ఈసారి భాస్కర్ గారు పెడన్ నుంచి పంపించేశారనమాట కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి అనమాట. ఓకే, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అండ్ మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చదవలేదని మాత్రం అనుకోకండి. యాక్చువల్గా ప్రోగ్రామ్కి ఇంకా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఇంకా ఇంకా హ్యాపీ అనమాట. సో మీరందరూ వింటూ ఉండండి, ఇంకా వివిధ భారతిని వినిపిస్తూ కూడా ఉండండి, అప్పుడు ఇంకా డబుల్ హ్యాపీ, ఒక కాంప్లిమెంట్ ఇచ్చినట్టే అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి అనమాట. మీరు కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఈ మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, ప్రశ్న వినలేదు అంటున్నారు, ఇప్పుడే చూన్ చేశా అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి. ఓకే, క్వశ్చన్ ఇంకా ఆన్సర్ చాలా ఉన్నాయి కాబట్టి చదవాల్సినవి. క్వశ్చన్ అయితే ఇంకొకసారి మీకు అందరి కోసం అడిగేస్తున్నాను అండ్ ఇది ఫైనల్ అనమాట, ఎందుకంటే ఇప్పటికీ చాలాసార్లు అయితే క్వశ్చన్ అయితే అడిగేస్తాను. సో ఆన్సర్ చెప్పడానికి ఆన్సర్ ఒకసారి ఆలోచించండి, తెలియకపోతే ఇంకో వదిలేసండి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. సరే, ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఇప్పుడే జూన్ చేశానని అన్నారు కాబట్టి మీకోసం ఇంకొకసారి అడుగుతున్నాను. ఆదిలో ఉంటాను, పదిలో ఉండను, పాలిలో ఉంటాను, పాదిలో ఉండను, మనంలో ఉంటాను, వనంలో ఉండను, గదిలో ఉంటాను, మదిలో ఉండను, పగడిలో ఉంటాను, పగడంలో ఉండను, మరి నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే తెలిసిందే కదా మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీములపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నమస్కారాలు అంటూ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అని చెప్పి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పాలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే శ్రీరామారావు ఇంకా అపరాజిత పెనుమలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు ఇంకా దామర్ల పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఆర్జీ ప్రసన్న గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్తూ ఇంతకీ మీరు అసలు కరెక్ట్ పంపించారా లేదా అంటే కనుక లేదు, రాంగ్ ఆన్సరే అనమాట. సో ఆల్రెడీ చదివేశాను, ఆన్సర్ చెప్పుంటే బాగుండేది. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే జి పూర్ణచంద్రరావు గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే చక్రధర్ మహిదేవర్ వీళ్ళందరూ పెనుమలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఒకసారి ఆలోచించాల్సింది. తర్వాత బాబోయ్ దేవుడా.

ఏకంగా ఆదిమానవుడు అని పంపించారు. ఇంతకీ ఆదిమానవుడిని గుర్తు చేసిన ఆ లిజనర్ ఎవరు అంటే కనుక ఆ లిజనర్ రాజోలి నుంచి జయన్న అనమాట. కాదండి, అక్కడి దాకా వెళ్ళొద్దు. ఆల్రెడీ మనం 2026లో ఉన్నాం, ఇంకా ముందుకెళ్ళిపోతాం, కానీ వెనక్కి మాత్రం వెళ్ళము. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి అనుకుంటా, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ గా గెస్ చేసి పంపించిన ఆన్సర్ ఏంటి అంటే ఆలు మగలు అనమాట. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతో పాటు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ జర్నీ అనమాట. విన్ టు స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఫ్రమ్.

మరే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. ఇప్పుడైతే మీరు ఒక సాంగ్ విన్నారు కదా, మూవీ ఏంటి అంటే నేనే చెప్పేస్తున్నా, కుదిరితే కప్పు కాఫీ అనమాట. మరి ఈ మూవీలో ఇప్పుడు మీరు విన్న సాంగ్ కి మ్యూజిక్ అందించింది ఎవరు, ఇదే అనమాట క్వశ్చన్. అయితే ఇప్పుడు మీరు విన్న సాంగ్ కి మ్యూజిక్ అందించింది ఎవరు, మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243114 ఈ నెంబర్ కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే కొన్ని క్షణాల్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి, దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం సండే సండే ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

0: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
0: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: विविध भारती FM न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్టంలో 14,000 కోట్ల రూపాయలతో అమృత్ పథకం కింద పనులు జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని 54వ డివిజన్లో 350 కిలోలీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న మంచినీటి ట్యాంకు పనులకు ఆయన ఈరోజు భూమి పూజ చేశారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెడన శాసనసభ్యులు కె కృష్ణప్రసాద్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గిస్తూ కృష్ణా జిల్లా బంటుమిల్లిలో ఈరోజు సైకిల్ యాత్ర చేపట్టారు. సైకిల్పై ప్రయాణిస్తూ పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కెఎల్ రావు వర్ధంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పన లక్ష్యంగా జన్ భాగీదారీ జన జాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను స్వర సందేశాల రూపంలో 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు గాని MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గాని లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింకు ద్వారా గాని ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ UDF ఆధ్వర్యంలో కేరళ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 20 మంది మంత్రులు ప్రమాణం చేశారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటల వింటారు.

0: మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

గుడుంబా శంకర్ మోహిని నుంచి ఒక సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతీయ సమ్. నేను మీ ఆర్జే ప్రసన్న. ఇందాక న్యూస్ హెడ్లైన్స్ కంటే ముందు కుదిరితే కప్పు కాఫీ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినిపించడం జరిగింది. మరి ఆ సాంగ్ కి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు అని చెప్పి అడగడం కూడా జరిగింది. మరి ఆన్సర్ ఎవరు చేశారు, అసలు కరెక్ట్ చేశారా లేదా అవన్నీ తెలియాలి అంటే మీరు పంపించిన మెసేజ్లు అయితే చదివేసే టైం కూడా వచ్చేసిందనమాట. మరి ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చాలా మంది మెసేజ్లు అయితే పంపించారు. ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహేశ్వరి, విజయవాడ వన్ టౌన్ నుంచి అనమాట. అలాగే ఈ ఫనీ సత్యశ్రీ తెనాల నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి దాని తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను కదా, అనంతపురం నుంచి అనురాధ గారు ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా లక్ష్మీకాంత్ రవళి వీళ్ళందరూ అనమాట మహబూబ్ నగర్ నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాను, రాంగ్ ఆన్సర్ పంపించేశారు కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. అలాగే రాజోల్ నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ పంపించేశారు అని చెప్పి, అలాగే ఎవరు అనేది కూడా చెప్పేశారనమాట. రాజు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాలెం పోలయ్య అలగడ నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అలాగే మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హెల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. జి పూర్ణచంద్రరావు గారు ఇంకా శైలజ అనమాట ఎక్కడి నుంచి, హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి. అలాగే మీ ప్రశ్నకి జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక ఓకే అందరూ ఎవరు ఏంటి అవన్నీ పంపించేశారు, కానీ నేను పాడింది అడగలేదు మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు అని అడిగానమాట. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక రాజేష్, అంబిక వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, సోలాపూర్ మహారాష్ట్ర నుంచి అని మెసేజ్ చేశారు. అలాగే ఎంఎస్ దుర్గారావు గారు అనమాట. అండ్ ఇంకా ఆన్సర్ అయితే పంపించలేదు, చాలా ఈజీది అడిగారే అంటున్నారు. నేను అంతే అలా ఈజీ క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటాను, మరి మీరు ఆలోచిస్తే ఆన్సర్ కూడా తెలిసిపోతుందనమాట. అలాగే భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా శబాన పెద్దగూడెం విలేజ్ నుంచి వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే నున్న నుండి శోభారాణి గారు అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక చిలుక నారాయణ, అనసూయ వీళ్ళందరూ జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్, దాని తర్వాత అడిగిన క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి.

మెసేజ్ చేశారనమాట. ఇంకా రాజోలి నుంచి బోరెల్లి సంజ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ మీరందరూ పంపించిన పేరేంటి, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే మీరందరూ పంపించింది ఇంతకీ ఏంటి అదే కదా చెప్పాలి, యోగేశ్వర శర్మ అనమాట. ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. సో మీ అందరి కోసం డెడికేట్ చేస్తున్నా ఫ్రమ్ ద మూవీ ఏక్ నిరంజన్ అనమాట. నిజంగా ఈ సాంగ్ అయితే చాలా బాగుంటుంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. నాకు తెలుసు మీ అందరూ క్వశ్చన్ కోసం, అంటే నేను అడగబోయే క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన చట్టాన్ని మార్చి 25 అమల్లోకి తెచ్చిన తొలి ఆగ్నేసియా దేశం ఏది? క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉంది కదా, సో మీ అందరి కోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన చట్టాన్ని మార్చి 25 అమల్లోకి తెచ్చిన తొలి ఆగ్నేసియా దేశం ఏది? ఇది అనమాట క్వశ్చన్. అయితే మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించేస్తూ ఉండండి. ఇప్పుడు కూడా మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ కళ్యాణ రాముడు అనమాట. వింటూ స్టేట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్లు పంపించారనమాట. మరి వాళ్ళందరూ కరెక్ట్ పంపించారా పంపించలేదా అవన్నీ చూసేద్దాం. అసలు ఇంతకీ క్వశ్చన్ అర్థమైందా కాలేదా తెలీదు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే నున్న నుండి శోభారాణి గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఒక్కటైతే ఇంకా క్లూ ఇచ్చేద్దాం అనుకుంటున్నా, ఆస్ట్రేలియా అయితే కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి మెసేజ్లో ఏవి చూసినా కూడా నాకు ఆస్ట్రేలియా అనే కనిపిస్తుంది. సో ఆస్ట్రేలియా వెళ్ళకండి, ఆస్ట్రేలియా అయితే కాదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వంశీ రాజ్ అనమాట గుంటూరు నుంచి, మీరు కూడా ఆస్ట్రేలియానే పంపించారు కాదు. అండ్ అలాగే గుడ్ ఈవినింగ్ అంటూ మీకు ప్రియ శ్రోతలందరికీ అంటూ, ఓకే బెనర్జీ అనమాట ఎక్కడి నుంచి, గుడ్లవల్లేరు నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రాంగ్ ఆన్సర్. సరే క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడుగుదాం అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఏంటో అందరూ ఇంకా ఇవాళ ఆస్ట్రేలియా అని పట్టించేశారు. సరే క్వశ్చన్ ఒకసారి అడుగుతున్నాను. ఓకే 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన చట్టాన్ని రీసెంట్గా అంటే మార్చి 25న అమల్లోకి తెచ్చిన తొలి ఆగ్నేసియా దేశం ఏది అని చెప్పి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి అయితే మెసేజ్లు పంపిస్తూ ఉండండి. అండ్ నాకు తెలిసి చాలా క్లియర్గా అడిగానని అనుకుంటున్నా క్వశ్చన్, మీరు కూడా విన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అతడు మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేడ్ యూన్ 101.3 విత్ భారతీయ సాంగ్.

చెబితే చాలా. మనమైతే ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి క్యూ కూడా ఇచ్చాను, క్వశ్చన్ లోనే ఉంది, తొలి ఆగ్నేసియా దేశం ఏది అని చెప్పి అడిగాను అనమాట. మరి దానిలోనే క్లూ ఉన్నట్టు కదా, మరి చూద్దాం ఈసారి అసలు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు పంపించలేదు అవన్నీ చూసేద్దాం. ఎవరు ఎక్కడి నుంచి అంటే మెసేజ్లు మాత్రం చాలా వచ్చినాయి. ఓకే, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మై నేమ్ ఈజ్ తేజోమై సర్కార్ అంటున్నారు, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా ఎవరు అంటే నమస్తే అంటూ ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హాయ్ ప్రసన్న గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే ఆన్సర్ కూడా రాంగ్ పంపించేశారు ఎవరు అంటే కనుక ఎంఎస్ దుర్గారావు గారు అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఓకే చిరంజీవి గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు, కానీ ఆన్సర్ అయితే మీరు పంపించింది రాంగ్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ముద్దునూరు కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నమస్తే మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీను అనమాట ఎక్కడి నుంచి కుంచనపల్లి నుంచి మెసేజ్ చేశారు. ఆన్సర్ అయితే ఏది పంపించలేదు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారంతే. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నాను.

ఆన్సర్ కూడా ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేసి పంపించేసేయండి. అండ్ ఇంకా ఎవరు అంటే, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక జి పూర్ణచంద్రరావు గారు, శైలజ వీళ్ళందరూ అనమాట, ఆదిలాబాద్ నుండి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు స్మార్ట్ గా ఫ్రాన్స్ నుంచి మళ్ళీ కరెక్ట్ ఆన్సర్కి వచ్చేసారనమాట. ఎనీవే మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజు ఏలూరు నుంచి క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఆల్మోస్ట్ చాలాసార్లు అడిగేసా ఇంత పెద్ద క్వశ్చన్.

ఎనీవే మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజు ఏలూరు నుంచి క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఆల్మోస్ట్ చాలా సార్లు అడిగేశాం ఇంత పెద్ద క్వశ్చన్, మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి అండ్ ఇప్పుడే వింటున్న వాళ్ళ కోసం ఇంకొకసారి క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన చట్టాన్ని మార్చి 25న అమల్లోకి తెచ్చిన తొలి ఆగ్నేసియా దేశమేది అని చెప్పి అడగడం జరిగిందనమాట. ఇందాక క్లూ కూడా మెన్షన్ చేసేసాను, మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662488114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి ఇంకా యశోద వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎవరు రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, రాంగ్ ఆన్సర్. మీరు కూడా ఫ్రాన్స్ అంటున్నారు, ఆస్ట్రేలియా అంటున్నారు, కాదు. అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అట్లాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే రాజోలి నుంచి జయన్నా రాంగ్ ఆన్సర్. ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు వీసీ మోహన్, బొడ్డుచెర్ల విలేజ్ మార్కాపూర్ జిల్లా నుంచి అనమాట. అండ్ పార్థశారథి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భరత్ నగర్ సిద్దిపేట నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే వస్తూనే ఉన్నాయి. అలాగే సాయి గుడివాడ నుంచి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అని చెప్పి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగిందనమాట. అలాగే సిహెచ్ వేణు, జయంపు వీళ్ళందరూ అనమాట ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చిలక నారాయణ, అనసూయ వీళ్ళందరూ అనమాట జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే కుసుబ అమ్మటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎంఎంఎస్ నివాస్ అనమాట నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శశికళ, సంజ వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక అంకయ్య గడ్డం నుంచి అనమాట బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రష్యా అంటున్నారు. కాదండి, రష్యా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా అసలు మామూలుగా గుర్తు రావట్లేదు కదా, మన చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలాగా చెప్పేస్తున్నారు మీరైతే. అండ్ అలాగే శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి అంటున్నారు అనమాట హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి వీళ్ళందరూ. అలాగే ఆన్సర్ రాంగ్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక హరి నంజాల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే కనకరావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాలు వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. రేడియో మిత్రులందరికీ శుభదినం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కోటా శ్రీమన్నారాయణమూర్తి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భవానీపురం విజయవాడ నుంచి అనమాట. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి, యశోద, జానకి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది శబానా గారు పంపించేశారు పెద్దగూడెం నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ. అండ్ అలాగే గనగలూరు నుంచి గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. రాజోలి నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి క్వశ్చన్లోనే క్లూ ఉంది అని చెప్పిన తర్వాత మొత్తానికి వాళ్ళు పంపించిన ఆన్సర్ని సరి చేసుకొని కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. మరి ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే కనుక ఇండోనేషియా అనమాట. క్వశ్చన్ అయితే ఆల్మోస్ట్ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 4 సార్లు అయితే అడిగేశాను కాబట్టి మీ అందరికీ ఎలాగో తెలుసు కాబట్టి సో ఆ క్వశ్చన్కి మీరందరూ పంపించింది అనమాట. తర్వాత ఇండోనేషియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ దీని తర్వాత ఇప్పుడే మనకు ఒక కొన్ని మెసేజ్లు అయితే అలా టకటక వస్తున్నాయి. ఎవరు కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, మరి క్వశ్చన్ అయితే అయిపోయింది. ఇంకా మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంజయ్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సరే ఈ క్వశ్చన్ అయితే మరి అడిగేశాను కాబట్టి ఇంకా దీనికి బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. మరి దానికంటే ముందు క్వశ్చన్ అడగాలి అని కదా మీ ఇంటెన్షన్, నాకు చెప్పాను కదా గాలి తరంగాల్లో అప్పుడప్పుడు అలా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. సరే క్వశ్చన్ అయితే

అడిగేస్తున్నాను. దాని తర్వాత ఇందాక అడిగిన క్వశ్చన్ అయిపోయింది, దాన్ని మీరు మర్చిపోండి, నేను కూడా మర్చిపోతా. అండ్ ఇప్పుడు క్వశ్చన్ అయితే నేను అడుగుతున్నా, దాని తర్వాతే సాంగ్ ప్లే చేస్తాను. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే కనుక, భారతదేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఇప్పటికీ 8 సార్లు నిలిచిన నగరం ఏది? మళ్ళీ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నా. క్వశ్చన్లోనే భారతదేశం అని ఉంది కాబట్టి మీరు హాయిగా ప్రశాంతంగా భారతదేశం దగ్గరే ఆగిపోవచ్చు, ఇంకా చుట్టుపక్కల దేశాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు కాబట్టి. సో క్వశ్చన్ ఇంకొకసారి, భారతదేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఇప్పటికీ 8 సార్లు నిలిచిన నగరం ఏది? ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 8 సార్లు నిలిచిందట. అంటే అక్కడ వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్గా, ఎంత డెడికేషన్గా ఉండి ఉంటారో కదా. మరి ఇంతకీ అసలు ఆ నగరం ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఆది అనమాట. వింటూ స్టేజ్ ఉండు 101.3 విద్ భారతి ఎఫ్ఎం.

ఓ బేబీ మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ సమ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి యాక్చువల్ గా ఇందాక ఒక క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. మొత్తానికి చాలా మంది ఆన్సర్లు అయితే మెసేజ్లు అయితే పంపించేశారు. సో అవన్నీ చదివేద్దాం. ఎవరు పంపించారు, కరెక్ట్ పంపించారా లేదా తెలియాలి అంటే నేను చదవాలి. సో ఎవరు పంపించారు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అనమాట.

అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట భవానీపురం విజయవాడ నుంచి. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు గారి నుంచి అప్పల్ రాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాజోల నుంచి జయన అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక ఓకే సిరి గిరి హరి, సిరి గిరి హరి చాలా బాగుంది రిథమిక్ గా. అండ్ ఎక్కడి నుంచి అంటే కృష్ణా నంజల్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. సాయి గుడివాడ నుంచి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ పెడల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి అనమాట కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక నల్లపాడు గుంటూరు నుంచి అనమాట. ఓకే మీరైతే ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించేశారండి. అలాగే జయం భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి అనమాట సాయి శిరీష కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ప్రతీక్ అండ్ వరలక్ష్మి కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే రఘు అనమాట, వంగూర్ రఘు వంగూర్ బెంటోన్విల్ యుఎస్ఏ నుంచి మెసేజ్ చేశారనమాట. ఓకే ఆన్సర్ అయితే కరెక్టే మెసేజ్ చేశారు మీరు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి వీళ్ళందరూ అనమాట. ఇప్పుడు ఇంకా లాస్ట్ క్వశ్చన్కి అందరూ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు కదా, ఎందుకంటే ఆల్మోస్ట్ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ అనే ప్రతి ఒక్కళ్ళు పంపించినది కరెక్ట్ ఆన్సర్ అవుతోంది కాబట్టి. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. జి పూర్ణచంద్రరావు గారు శైలజ వీళ్ళందరూ కూడా అనమాట కరెక్ట్ ఆన్సర్, ఆదిలాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే మహేశ్వరి విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి నెల్లూరు జిల్లా నుంచి సర్వేపల్లి నుంచి అనమాట వెంకటరాజ వీళ్ళందరూ మెసేజ్ చేశారు కానీ ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అనంతనాగ్ త్రివేణి నిఖిల వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. మధ్యప్రదేశ్ అని నా చేత అట్లా అట్లా నగరం పేరు కూడా చెప్పించబోయారు బట్ చెప్పలేదన్నమాట ఎవరు అంటే చిలకా నారాయణ అనుసరా వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి అనమాట. సో ఆ నగరంతో పాటు మీ ప్రత్యేకత ఏంటి అంటే ఆ నగరం ఏ రాష్ట్రంలో ఉందో కూడా పంపిస్తారు నిజంగా. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమన్పాడు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా 8 సార్లు అంటే నిజంగా సామాన్య విషయం కాదు అంటున్నారు, నిజమే కదా. ఎవరు అంటే వేటపాలెం రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మలాన్ బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే పార్థశారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ అంబిక వీళ్ళందరూ అనమాట సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఈ మధ్య వాళ్ళు వెళ్ళొచ్చారట నిజంగా, సో నైస్. అలాగే శబానా పెద్దగూడెం విలేజ్ నుంచి వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అంకయ్య గడ్డం బందర్పల్లివి నుంచి అనమాట. ఓకే మీరు హాయ్ అంటున్నారు, ఆన్సర్ అయితే ఇంకా కరెక్ట్గా అయితే మెసేజ్ చేయలేదు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పి జానకి రామ్ అనమాట ఆన్సర్ కూడా కరెక్టే, నందిగామ నుంచి మెసేజ్ చేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక రాజోలి నుంచి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దామల్ల చినమస్తన్ రావు గారు, దామల్ల పెద్దమస్తన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. రాజోలి నుంచి బోరెళ్ళ సంజ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దుబాయ్ భాష అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఎక్కడి నుంచి అంటే ఓకే మీరు కూడా ఆన్సర్ అయితే కరెక్ట్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎవరు ఎక్కడి నుంచి అంటే మన విజయవాడ పరిస్థితి ఏంటి అంటున్నారు. మన విజయవాడ కూడా అది ఒక్కళ్ళ చేతిలో ఉండదు, మన అందరి చేతిలో ఉంటుంది. ఎప్పుడైతే మనం బస్ స్టాండ్స్ దగ్గర చెత్త వేయకుండా అక్కడ పెట్టిన డస్ట్బిన్లో వేయడం నుంచి ఒక అడుగు మొదలు పెడతామో, అసలు మన ఇల్లు ముందు తీసిన రిమోట్లు ఎక్కడైతే తీస్తామో అక్కడే పెడతామో, అక్కడి

0: నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత మన వీధిని. అలా ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఊరు కూడా ఆ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంది. అది మనందరి చేతిలోనే ఉంది. అది ఒక్క రోజులో జరగకపోయినా కంటిన్యూగా మనకి మనమే మనల్ని మార్చుకుంటూ ఆ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని మనం వాడకుండా సంచిలోనే, బ్యాగ్లోనే, అంటే మనకి ఆల్రెడీ మనకి పేపర్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి అవి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్కూటీలో పెట్టేసుకొని మర్చిపోకుండా మళ్ళీ వాళ్ళని మనం ప్లాస్టిక్ కవర్ అడుగుతున్నాం. సో మనమే ఎంకరేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అలాగే ఇస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మార్పు అనేది ముందు మన నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక అడుగు మనం వేద్దాం, మనతో పాటు నలుగురు కలిసి నడుస్తారనమాట. అది చిన్నమ్మాయి గారికి నేను ఇచ్చిన ఆన్సర్, చిన్నమ్మాయి గారికి కాదు వింటున్న లిజనర్స్ అందరికీ అనమాట. అండ్ ఇవి ఇంకా ఎవరు అంటే కనుక ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు సంజ అనమాట, అలాగే పేటేరు నుంచి మెసేజ్ చేశారు, ఇంకా సాత్విక్ నాగేంద్ర ముదునూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కొత్తూరు రమణారెడ్డి, ఎంసీ వెంకటస్వామి వీళ్ళందరూ కలిసి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే థ్యాంక్ యూ సో మచ్ ఓకే. ఎనీవే మరి ఇంతకీ అసలు ఇంతకీ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక భారతదేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఇప్పటికీ 8 సార్లు నిలిచిన నగరం మధ్యప్రదేశ్లోని ఇండోర్ అనమాట. ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు, మరి మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే ఇప్పుడు మనకి ఇండోర్ గురించి ఇంకొకటి ఏంటి అంటే అప్డేట్, ఇక్కడ మొట్టమొదటి హరిత వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా తయారు చేయబడింది అనమాట రీసెంట్గా. కాబట్టి సో డెవలప్డ్ కంట్రీగా, డెవలప్డ్ అంటే అసలు ముందు డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఇందాక చెప్పినట్టు మన ఇల్లు, తర్వాత మన వీధులు, తర్వాత మన ఊరు. సో ఇలా కంటిన్యూగా అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇంతకీ ఆన్సర్ అయితే కరెక్టే అనమాట. అండ్ ఇవాళ సన్నడే సన్నడి కూడా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరొక బ్యూటిఫుల్ సూపర్ హిట్ సాంగ్తో, సీతారామ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో సన్నడే సన్నడి ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.
1: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జలవనరుల క్యాలెండర్కు అనుగుణంగా అన్ని ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోపు పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. హీరాకోడ్ శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటి బహుళార్థక ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే లక్ష్యంగా జన్ భాగీదారీ జనజాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ఈరోజు ప్రారంభిస్తూ ఈ నెల 25వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. దేశాల సాంస్కృతిక వారసత్వ సంపదలను కాపాడి భావితరాలకు అపురూపమైన విజ్ఞానాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వీటిని ఆవశ్యకతను తెలియజేసేందుకు 1977 నుంచి ప్రతి ఏటా మే 18వ తేదీన ప్రపంచ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా పర్యాటక పురావస్తు శాఖ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, విజయవాడ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్టంలో ఎండల తీవ్రత పెరుగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీ

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్తే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మవడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: विविध भारती एफएम 101.3
1: వీవీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:05 దాటి 23 సెకండ్లు అయితే అయిపోయిందన్నమాట. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే గనక ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను అనమాట ఇవాళ వివిధాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం వన్ నేనొక్కడిని, దాని తర్వాత ఆర్య, ఈ టూ మూవీస్ నుంచి బ్యాక్ టు లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేడియం టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఆట మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే, ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి ఎవరి సాంగ్స్ వినిపిస్తున్నాను అంటే, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మీ అందరి కోసం అదూర్స్, దాని తర్వాత బొమ్మరిల్లు, దాని తర్వాత కరెంట్, ఈ త్రీ మూవీస్ నుంచి త్రీ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మన మైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కరెంట్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. దాని తర్వాత ఇద్దరు అమ్మాయిలతో ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఈ సాంగ్తో అయితే వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నాను. యాజ్ యూజువల్ ఆర్జే ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్లీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి వింటూనే ఉండండి. సో అదనమాట సంగతి, ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై, సీ యూ.

0: విజయవాడ.
1: కృష్ణమ్మ సాక్షిగా.
0: స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

Hi dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. చిన్న చిన్న నీటి బిందువులు కలిసి ఒక పెద్ద సముద్రాన్ని తయారు చేస్తాయి అనే ప్రసిద్ధి నానుడింది. అంటే అర్థం, మీరు కొద్ది సమయంలో చిన్న మొత్తంలో మొదలుపెట్టి దీర్ఘకాలం ఒక పెద్ద మొత్తాన్ని ఆదా చేయొచ్చు. ఆదాయాన్ని ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించేవారు బాగా పొదుపు చేయగలరు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది విషయం కాదు, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎంత ఆదా చేస్తున్నారనేదే లెక్క. ఏదైనా సరే, ముందు ఒక బడ్జెట్ తయారు చేసుకొని ఖర్చుల ప్రణాళిక వేసుకొని ఒక డైరీని ఏర్పాటు చేసుకోవాలి. మీరు దీనికి సంబంధించి సాంకేతిక పరమైన ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అది మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మనం సాధారణంగా చిన్న చిన్న ఖర్చులను లెక్క చేయము, కానీ చివరకు అవి కొంతకాలానికి పెద్ద మొత్తమయ్యి ఇబ్బంది పెడతాయి. ఇక్కడ మీరు పట్టించుకోకుండా ఉండకూడని కొన్ని డబ్బు ఆదా చేసే సలహాలు మీకోసమే చేతంతో వెన్నెల ప్రోగ్రాంలో. ఫస్ట్, కిరాణా బడ్జెట్ వేసుకుందామండి మనము. మీకు కావాల్సిన సరుకుల జాబితాను తయారు చేసుకొని బడ్జెట్ వేసుకోండి. లేదా మీరు చివరకు అవసరం లేని వస్తువులు కూడా కొంటారు. ఒక జాబితా తయారు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల అవసరం లేని వస్తువులను కొనకుండా ఉండొచ్చు. పండుగ సీజన్లో లేదా అతిథులను ఆహ్వానించినప్పుడు ఒక జాబితాను పరిగణనలోకి తీసుకోవాలి. దాని ప్రకారమే కొనుగోళ్లు చేయడం మంచిది. ఆన్లైన్ విడిగా కొనేవాటితో కంపేర్ చేసుకోండి. మీరు ఆన్లైన్ లేదా విడిగా కొనేవాటికి కొంత తేడా ఉంటుంది. మీరు కొనాలి అనుకునే వస్తువులను ఏవైనా ఎక్కువ తగ్గింపు ధరలున్నాయేమో పోల్చుకొని చూసుకోండి. అంతేకాకుండా, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటే ఒక ధర మాత్రమే కాకుండా ఆన్లైన్లో రివ్యూ కూడా చూడండి. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆన్లైన్లో అప్పుడప్పుడు ఆఫర్లు వస్తూ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోండి. మీరు మెడిసిన్స్ కొనేటప్పుడు మీ బిల్పై డిస్కౌంట్ వచ్చే ఫార్మసీ దుకాణాలలో కొనుగోలు చేయండి. ఈ ఫార్మసీలలో కొనుగోలు చేయడం వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే మీ మందులను ట్రాక్ చేసుకోవచ్చు, మీకు అవసరమైన జాబితాని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వారు మీకు ఒక లాగిన్ ఐడి ఇస్తారు. అంతేకాకుండా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఇది కొంతమంది కార్పొరేట్ ఉద్యోగులకు అవసరమవుతుంది. ఇకపోతే ఎంటర్టైన్మెంట్కి వచ్చేదానికి ఇంకొక షెడ్యూల్ వేసుకోవాలి. నిజంగా విశ్రాంతి కావాలంటే డిన్నర్ లేదా మూవీకి వెళ్ళాలి అనుకుంటే గాబరా పడి వెళ్ళవద్దు. ఏ రెస్టారెంట్లో తగ్గింపు ఆఫర్లు ఉన్నాయో ఈ ఆఫర్స్ని ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఆ వెబ్సైట్స్ పరిశీలించండి. మీరు సినిమా టికెట్స్ బుక్ చేసే ముందు ఆపరేటర్ ఏవైనా కార్డ్స్పై ఆఫర్స్ పెడతాడేమో తెలుసుకోండి. కొన్ని బ్యాంకులకు వీటితో టైఅప్ ఉంటుంది, మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సేవింగ్కి సేవింగ్ కూడా ఉంటుంది. మీరేదైనా పెద్ద వస్తువు మంచిది కొనుగోలు చేయాలంటే ఆఫర్ల కోసం ఎదురు చూడండి. పండుగ సీజన్స్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పండుగ సమయాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై చాలా పెద్ద ఆఫర్లు ఉంటాయి. కొన్ని ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. పెద్ద వస్తువులు కొనేటప్పుడు క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తక్కువ ఉంటుంది కదా అని ఏదో అన్బ్రాండెడ్ తీసుకుంటే మళ్ళీ వాటి రిపేర్ ఖర్చు, అవి ఎంతకాలం సాగుతాయో మీకు తెలియదు.

సేవింగ్ లో ఇంకొక టిప్ ఏంటంటే అవసరం లేని వస్తువులను అమ్మడం. డబ్బు సంపాదించడానికి ఇదో మంచి పద్ధతి. కొంతమంది అనవసరపు వస్తువులను అమ్మి డబ్బు సంపాదిస్తారు. అయితే వస్తువులను అమ్మేటప్పుడు తెలివి అవసరం. ఇటీవల కొన్ని వెబ్సైట్స్ పాత వస్తువులను అమ్మడానికి యూజర్ ఫ్రెండ్లీ సైట్స్ చేసింది.

మా ఈ ప్రోగ్రాం పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. క్రెడిట్ కార్డ్ ఎమర్జెన్సీలోనే వాడండి. ఎస్, ఇది ప్రతి ఒక్కరికి చెప్పే అత్యంత సాధారణ చిట్కా. తక్కువ పరిమితి గల క్రెడిట్ కార్డులను ఉపయోగించడానికి ప్రయత్నించండి. చాలా కష్టం అని మీరు గమనించే ఉంటారు. క్రెడిట్ కార్డులను వాడకపోవడానికి ప్రధాన ఉద్దేశం, క్రెడిట్ కార్డ్ నుండి ఎక్కువ ఆదా చేయాలంటే మీ క్రెడిట్ పాయింట్లను ట్రాక్లో ఉంచితే అవసరమైనప్పుడు వాటిని వాడుకోవచ్చు. పెట్రోల్ బంక్స్లో, ఫ్యూయల్ స్టేషన్స్లో సర్చార్జ్ అప్లై కాని వాటికి కార్డ్ ఉపయోగించడం మంచిది. యూజ్ యువర్ కార్ అండ్ అదర్ లగ్జరీ ఐటమ్స్ జుడిషియస్లీ. సాధ్యమైనంత వరకు కార్కి బదులు బైక్ని వాడండి, లేదా దగ్గరలో అయితే నడిచి వెళ్ళడం ఇంకా మంచిది. నడవడం అనేది అన్నిటికంటే ఇంకా మంచిది. తక్కువ దూరాలకు నడక మార్గాన్ని ఎంచుకోండి. ఇందుకు మీరు సమయపాలన పాటించడం అవసరం. మనం ఈ చిన్న చిన్నవి అనుకుంటాం కానీ ఇవి ఫ్యూయల్ని చాలా సేవ్ చేస్తాయి. అంతేకాకుండా మీ హెల్త్కి కూడా చాలా మంచిది. మీ డబ్బును ఒక పని కోసం, మీ ఆదా కోసం పెట్టుబడి పెట్టండి. దేర్ ఆర్ మెనీ బ్యాంక్స్ విచ్ ప్రొవైడ్ ఆటో స్వీప్ ఫెసిలిటీ. అంటే మీ అకౌంట్ కొంత మొత్తాన్ని నిర్దేశిస్తే దానంతట అదే ఆ మొత్తం డబ్బు ఫిక్సడ్ డిపాజిట్ ఖాతాలోకి మళ్లింపబడుతుంది. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఎఫ్డీలపై వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని మనం పొందొచ్చు. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఆర్థిక పరమైన సమాచారం తెలుసుకుంటే మీరు బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా, లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అనే అనేక మార్గాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఏదైనా ఆర్థిక వస్తువు కొనుగోలు చేసే ముందు ఆ డాక్యుమెంట్ జాగ్రత్తగా చదివి సరైన రీతిలో పెట్టుబడి పెట్టండి. ఆల్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ హెల్త్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంక్రీజింగ్ యువర్ ఫైనాన్సెస్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద మూమెంట్. Only with a promise that I'll get back to you with more such interesting and useful information in our next segment. Till then, bye. My program pai mee amoolyamaina salahalu soochanala koraku meeru maaku call leda message cheyagalaru. Maa phone number 9515227039. Phone number marosari 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటర్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే విన్నారు. సమయం 5 గంటలు. ఇప్పుడు వినండి కర్నూలు కళా సంగీత ఆర్ట్స్ సాంస్కృతిక సేవా సంస్థ సభ్యుల సమర్పణలో అన్నమయ్య సంగీత రూపకం.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. కర్నూలు కళా సంగీత్ ఆర్ట్స్ సాంస్కృతిక సేవా సంస్థ సభ్యుల సమర్పణలో అన్నమయ్య సంగీత రూపకం.

సంగీతం శ్రీ ఎస్ జాఫర్ బాషా. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.

త్వమేవ శరణం మమ అంటూ పదకవిత పితామహుడు అన్నమాచార్యులు శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించాడు. తన సర్వస్వాన్ని వదిలి ఆయన్నే శరణు వేడాడు. ఆ దివ్యమంగళ మూర్తిని దర్శించాలని తహతహలాడాడు. అందుకోసం పడిగాపులు కాచాడు, ఎన్నో బాధలు భరించాడు. ఎట్టకేలకు కోరిన స్వామి దర్శనం లభించింది. ఆనందాతిరేకంతో ఆయన్ను పొడగన్న సంతోషంతో

సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం. పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఆ పరబ్రహ్మ ఉండని చోటు లేదు. అందుకేనేమో ఆ పరమాత్మ కొండల మధ్యలో నిలిచిపోయాడు. ఆయన ఎక్కడుంటేనే ఈ నేలపై నుంచి ఆయన్ను స్మరిస్తే చాలు, ఆ కొండలపై నుంచి ఆయన ప్రేమతో బదులు పలుకుతాడు, వరాలిస్తాడు, కరుణ చూపుతాడు, అవసరమైతే తానే దిగి వస్తాడు.

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని ఉద్బోధిస్తాడు భగవానుడు గీతలో. దాసోహం అని శ్రీపతి చరణాలనాశ్రయించిన వారెవ్వరూ నిరాశ చెందలేదు. మన పురాణేతిహాసాలే అందుకు నిదర్శనం. ఆ పరమాత్మను తెలియజేయలేని రవములైనా చదువులైనా సమారాధనలైనా పదములైనా అన్నీ నిరుపయోగాలే. పావన జీవన నిధానం పరమేష్ఠి దాససేవనమే.

మధుకైట భారి శ్రీహరి ప్రక్కన ఉండి ఎల్ల లోకములగన్న మా తల్లి, ఆశ్రిత మానవుల సదా ఆదరించే మాతృమూర్తి అలమేలు మంగ అని సుప్రభాతకారుడు దర్శించిన ఆ విశ్వజనని అయ్యగారి అర్ధాంగి. ఆయన కొండమీద అమ్మవారు క్రింద అయినప్పటికీ ఆ దాంపత్యానికేం లోటులేదు. ఆ తేజోమూర్తుల ప్రభలొండొరులకు ఆహ్లాదాలు. ఆ ఇరువురి దయార్ద్ర దృక్కులే ఈ భువన కళ్యాణ హేతువులు.

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గీతాకారుడు ప్రవచించాడు. విశ్వ తేజోమయుడైన ఆ శ్రీమన్నారాయణుడే భూభారం తగ్గించటానికి అనేక అవతారాలెత్తాడు. శ్రీకృష్ణావతారంలో శ్రీవారు గావించిన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్నమయ్య పదాల్లో ముద్దు ముద్దుగా ఒదిగిపోయాయి. ఆ శ్రీమన్నారాయణుడు స్వయంగా భూమిపై వెలసి శ్రీ వెంకటేశ్వరుడైనాడు. ఆ పరమాత్మతో తన మనోసంధానాన్ని ఇలా ఆలపించాడు అన్నమయ్య.

నన్ను నమ్మి నన్ను సేవించేవారికెప్పుడూ నేను తోడుగా ఉంటానని పలుమార్లు రుజువు చేసినవాడా వెంకటేశ్వరుడు. సర్వసంగ పరిత్యాగులైన మౌనులైన, అమాయకులైన, గొల్లెతలైన, అడవుల్లో అలమటించే జంతువులైన, దేవతలైన, సాక్షాత్తు త్రిమూర్తులైన అన్నీ ఆయనే. అందరి కష్టాలు తీర్చేటి ఆదిదేవుడాయన. ఆయన్ను స్మరించి సేవించి ఆయన కృపకు పాత్రులమవుతాం.

మీరింతవరకు కర్నూలు కళా సంగీత్ ఆర్ట్స్ సాంస్కృతిక సేవా సంస్థ సభ్యుల సమర్పణలో అన్నమయ్య సంగీత రూపకం విన్నారు. గానం శ్రీ ఎస్ జాఫర్ బాషా. వాద్య సహకారం శ్రీయుతులు ఏ ఫ్రాన్సిస్ కీబోర్డ్, కెఏ ఫయూమ్ రిథమ్ ప్యాడ్, వి రమేష్ కుమార్ గిటార్, ఎస్ గోవర్ధన్ తబలా. సంగీతం శ్రీ ఎస్ జాఫర్ బాషా. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.

మీరింతవరకు కర్నూలు కళా సంగీత ఆర్ట్స్ సాంస్కృతిక సేవా సంస్థ సభ్యుల సమర్పణలో అన్నమయ్య సంగీత రూపకం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం రఘు కుజ్జే సంగీత నిర్వహణలో చిత్రపాడిన పాట. చిత్రం పేరు అహనా పెళ్లంటా.

0: అలలు చిత్రం నుండి మాళవిక దివిజ కార్తీక్ పాడిన పాట విన్నారు. సాహిత్యం టి రాజా, సంగీతం సాయి కార్తీక్.
1: శ్రోతలకు ఒక గమనిక, ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
0: సంధ్యారాగంలో తర్వాత విందాం మా బాపు బొమ్మకు పెళ్ళంట. ఈ చిత్రం నుండి సందీప్ ఉషా అలపించిన సాహితీ గీతం, సంగీతం కోటీ.

మీరు విన్న పాట బాబు బంగారం చిత్రంలోని గానం రంజిత్. తర్వాత విందాం మనసారా ఈ చిత్రం నుండి గీతమాదిరి ఆలపించిన గీతం. సంగీత నిర్వహణ ప్రకాష్ బాబు.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం అగ్ని సంస్కారం. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం.

0: విన్నపాట రుక్మిణి చిత్రమృంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గీత రచన సీతారామశాస్త్రి సంగీత నిర్వహణ విద్యాసాగర్ ఇంతటితో సంధ్యారాగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ప్రసార వివరాలు వినే ముందు ప్రకటనలు.
1: తెలుగు రాష్ట్రాల నుండి
2: 300కి 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థి.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బల
6: సై బాల్,
5: నడుగులో తామర
6: సై బాల్,
5: బుర్రద పుల్ల
6: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
0: ఈ ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 రేపటి ప్రసార వివరాలు తెలుసుకోవచ్చు. 6:25 అభిరుచి, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలుంటాయి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అలాగే 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం కూడా విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. సమర్పణ ఆకాశవాణి కడప కేంద్రం. 8:00 మహిళా ప్రభలో తెలుగు రచనల్లో స్త్రీల వ్యక్తిత్వ విశ్లేషణ శ్రీమతి పూలాశ్రీ వెంకటేశ్వరి గారి ప్రసంగం వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం టెలిఫోన్ ద్వారా మీరు కోరే తెలుగు సినీ గీతాలుంటాయి, 10:00 ఏకచిత్రగానంలో మిర్చి చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి, 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఇప్పుడు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు విందాం ప్రకటనలు.

0: हमेशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:05 వస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలుంటాయి. విజయవాడ కేంద్రం నుండి

0: నాన్న కాలేజ్ ఫీజు ఎక్కువ.
1: అమలు
0: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయిండొచ్చు.
2: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా
0: ఎక్కడికి?
2: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
0: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: చెప్పి చెప్పి విసిగిపోయా.
3: ఏమైంది?
4: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
3: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
4: కరెక్ట్.
3: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటుంది,
0: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ ఓంబుడ్స్మన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వచ్చే జూన్ 1 నుండి కాలువలకు సాగునీటి విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. యూరియా ముందస్తు నిల్వలు చేయవద్దని, అవసరం మేరకు మాత్రమే వాడాలని మంత్రి కె అచ్చెన్నాయుడు రైతులకు స్పష్టం చేశారు. విశాఖపట్నం కేజీహెచ్లో హిమోగ్లోబినోపతి కేంద్రాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ రోజు ప్రారంభించారు. జలవనరుల శాఖ వార్షిక క్యాలెండర్ ప్రకారం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో 25 ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్ను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ క్రమంలో పోలవరం సహా రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులు కాకుండా ప్రాధాన్యత కలిగిన మరో 11 ప్రాజెక్టుల పనులు కూడా చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, సివిల్ వర్క్స్ వంటి వాటికి ఎలాంటి నిధుల కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా వివరించారు. పోలవరం ప్రాజెక్టులో సివిల్ వర్క్స్ 88% పూర్తి అయ్యాయని వెల్లడించారు. భూసేకరణ 93% పూర్తయిందని, నిర్వాసితుల తరలింపు 45% పూర్తయిందని చెప్పారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1-2 పనులు 2027 మార్చి 31 నాటికి పూర్తవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్న సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా వంటి జన్యుపరమైన రక్తహీనత వ్యాధుల నిర్మూలనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్లో 3,77 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన హిమోగ్లోబినోపతి కాంప్రహెన్సివ్ కేర్ సెంటర్ సీఓసీను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, రక్తహీనతతో బాధపడే నవజాత శిశువులను ముందే గుర్తించేందుకు పుట్టిన 24 గంటలలోపే వారికి బ్లడ్ టెస్ట్ చేసే సరికొత్త విధానాన్ని దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కేజీహెచ్లోనే ప్రారంభించడం జరిగిందని చెప్పారు. దీనివల్ల చిన్న వయసులోనే రక్తహీనత వ్యాధులను గుర్తించి ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలోని పాలకొండ నుండి రంపచోడవరం, పోలవరం వరకు ఉన్న గిరిజనులందరూ ఈ కేంద్రాన్ని సందర్శించి ఉచితంగా రక్త పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచిస్తూ,
1: దాదాపు మన ఆంధ్రప్రదేశ్ లో 40 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఈ 40 లక్షల మంది గిరిజనులకు కూడా అందరికీ ఈ టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే కేజీహెచ్కి వస్తే ఈ టెస్ట్ చేస్తే వాళ్ళకి వస్తే ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు పట్టుకొని వాళ్ళు వస్తే వాళ్ళకి మందులు ఇవ్వటం గానీ, లేదా రేపు పెళ్లిళ్ళ సమయంలో కూడా ఈ వ్యాధి ఉంది అని అవతల వాళ్ళకి చెప్పడానికి, జస్ట్ న్యూ బోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో 24 గంటల తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయటం అనేది

0: అనేది మన సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ మనమే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్ 2026 సీజన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో సిద్దంగా ఉందని ఆ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి ఈరోజు వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువులు, పంటల వ్యూహంపై కీలక సూచనలు చేశారు. రాష్ట వ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. యూరియా సరఫరా విషయంలో జిల్లాల వారీగా నిల్వలపై పకడ్బందీగా పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ఎరువుల దుర్వినియోగం, అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు యూరియా సరఫరాను మరింత పారదర్శకంగా చేసేందుకు ప్రత్యేక కార్డుల విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్డు ద్వారా అవసరానికి అనుగుణంగా యూరియా పొందే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ముందస్తుగా యూరియా నిల్వలు చేయరాదని రైతులకు విజ్ఞప్తి చేశారు. యూరియా వినియోగంలో సమతుల్యత అవసరమని, మొదటి దశలో యూరియా వినియోగించి తరువాతి దశల్లో నానో యూరియా ఉపయోగించాలని రైతులకు సూచించాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలోని 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. మూలపేట పోర్టుకు సంబంధించి ప్రధానంగా ఉప్పు భూముల సమస్య, రోడ్డు, రైల్వే, పునరావాసం వంటి మౌలిక సదుపాయాల కల్పన సమస్యలు పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టుకు సంబంధించి బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు మరింత వేగవంతం చేయాలని, రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టులో డ్రెడ్జింగ్, పునరావాసం వంటి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ 3 పోర్టులతో పాటు ఫేజ్ 1 ఫిషింగ్ హార్బర్ల పనులు కూడా సకాలంలో పూర్తి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు నగరంలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఈ రోజు పాల్గొన్నారు. నెల్లూరు 48వ డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. 54వ డివిజన్లో మంచినీటి ట్యాంకు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ రాష్టంలో 14,000 కోట్ల రూపాయలతో అమృత్ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నదీ జలాలను అందిస్తామని నారాయణ తెలియజేస్తూ,
2: ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ లో 14,000 కోట్ల రూపాయలతో వసతి టేకప్ చేశాం. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్న 54 డివిజన్ లో 761 కోట్లతో ఒక సాధ్యమే. ఒకటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి ఒక్కరికి రాబోయే 2 సంవత్సరాల్లో స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలి, అది కూడా నదుల నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకుని ఇవ్వాలి, బోర్లేస్ కాదు, పేదరికాన్ని పూర్తిగా పారదారాల P4 ప్రోగ్రామ్ తీసుకోవాలని ఉద్దేశిస్తూ యాక్చువల్ గా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.
1: ఖరీఫ్ సీజన్ సంసిద్దతలో భాగంగా కాలువల్లో పూడిక తొలగింపు పనులు ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రులు నిమ్మల రామానాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ 2026 సీజన్ దృష్ట్యా అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ, నీటిపారుదల శాఖల సమావేశం ఈ రోజు జరిగింది. ఇరువురు మంత్రులు సాగునీటి విడుదలపై ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. వచ్చే జూన్1వ తేదీ నుండి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తామని మంత్రి రామానాయుడు వెల్లడించారు. 2025-26 ఖరీఫ్లో 99.35 లక్షల ఎకరాలకు గాను 888 టీఎంసీల నీటి సరఫరా చేశామని స్పష్టం చేశారు. రబీ సీజన్లో 23.67 లక్షల ఎకరాలకు 153 టీఎంసీల నీరు అందించామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వచ్చే జూన్1 నుండి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. యూరియా ముందస్తు నిల్వలు చేయవద్దని, అవసరం మేరకు మాత్రమే వాడాలని మంత్రి కె అచ్చెన్నాయుడు రైతులకు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం కేజీహెచ్లో హిమోగ్లోబినోపతి కేంద్రాన్ని మంత్రి గుమ్మిడి సంజారాణి ఈ రోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఓ ప్రకటన.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలుంటాయి. ఎప్పట్లాగే ఢిల్లీ కేంద్రం నుండి భక్తిరంజని కార్యక్రమంలో 6:10 ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఉషారాజ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన హనుమాన్ సుప్రభాతం, చాలీసా స్తోత్రాలుంటాయి. సూక్తి సుధ కార్యక్రమంలో 6:30 నవ్వు గురించి శ్రీమతి రాచమడుగు మణిగారి సూక్తులుంటాయి. పొలం పనుల కార్యక్రమం ఉంటుంది 6:35. విజయవాడ కేంద్రం నుండి 6:45 ప్రాంతీయ వార్తల్లో రిలే వింటారు. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలుంటాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అలాగే సురక్షిత మాతృత్వం గురించి డాక్టర్ ఏ శ్రీలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి రేపటి కాంతిరేఖలు కార్యక్రమంలో. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలుంటాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 మీరు కోరిన తెలుగు సినీ గీతాలుంటాయి అభిరుచి కార్యక్రమంలో. 9:30 చిత్రాంజలి. 9:30 చిన్నారి లోకం కార్యక్రమం ఉంటుంది. ఇందులో శ్రీ ఆదిత్య విద్యా నిలయం కల్లూరు విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలుంటాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలుంటాయి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 తిరిగి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. రేపు సాయంత్రం 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం ఉంటుంది. అనంతరం సంధ్యారాగం కార్యక్రమం ఉంటుంది. 6:00 ప్రసార వివరాలు. 6:05 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు రిలే అవుతాయి. 6:25 అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన తెలుగు సినీ గీతాలుంటాయి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పశువుల్లో గర్భసంచి మెలిక మరియు మేయి తీగుట చికిత్స, ఈ అంశ గురించి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ సి పావనిరెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. అలాగే మార్కెట్ ధరలు, ప్రకటనలు, జానపద గీతాలుంటాయి రేపటి కిసాన్ వాణి కార్యక్రమంలో. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఉంటుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. సమర్పణ ఆకాశవాణి కర్నూలు కేంద్రం. 8:00 తుంగభద్ర కథలు. ఇందులో మా అమ్మే నా హీరో కథానిక ప్రసారమవుతుంది. రచన శ్రీయే నాగాంజనేయులు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి. అలాగే 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. లలిత గీతం రేపు రాత్రి 8:40 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు రాత్రి 9:30 తెలుగు సినీ గీతాల ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది హలో కర్నూలు ఎఫ్ఎం. 10:00 ఏకచిత్రగానంలో సుందరకాండ చిత్రం నుండి పాటలు. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి గుండమ్మ కథ. ఈ చిత్రం నుండి ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో పి లీలతో కలిసి పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా కర్నూలు బి క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, చంద్రశేఖర్, లక్ష్మి, దివ్య, మోక్షిత, రవిచంద్ర, బి మద్దయ్య, సాలమ్మ, గురునందన్ వారి కుటుంబ సభ్యులు, అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపూరి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసి, శ్యామ్, వెంకటేష్, బాబు అకేల, వర్ణాపురం, దశరథ్, వనజ, బాలనరసింహం, ఇంకా మహమ్మద్ సనతుల్లా, మహమ్మద్ సుభాన్, మహమ్మద్ రజాక్. వేరెంత కోరుతున్న పాట గుండమ్మ కథ చిత్రంలోనిది.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: తర్వాత శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దొగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, ఇంకా భువన్, పవి,

మిత్ర కార్తికేయ, బుజ్జి సాత్విక్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా శాంతినగర్ నుండి షేక్ అస్లం షరీఫ్, అస్లం గోరి, సమ్రీన్, ఉమే సల్మా, అహీల్, షహీల్, ముజామిల్, గోరా వారి మిత్రబృందం వీరంతా కోరుతున్న పాట అల్లూరి సీతారామరాజు చిత్రంలోనిది. గానం బి సుశీల, గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, స్వరకల్పన పి ఆదినారాయణరావు.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు.

మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారం అవుతుంది. అభిరుచిలో తర్వాత శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి యాదయ్య, చందకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ వారి కుటుంబ సభ్యులు, అలాగే తెలంగాణ జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాబా భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగా అద్వైత, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చందకళ, సహస్ర, జోగా నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, గుచ్చేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ, వేదశ్రీ, నవీన్ గౌడ్, వర్షిణి, అశ్విత వారి మిత్రులు. వీరంత కోరుతున్న పాట మాయాబజార్ చిత్రంలోనిది. ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో పి లీలతో కలిసి పాడిన పాట

అలాగే తెలంగాణ జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపా భూమేశ్వర్, భూలక్ష్మి పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత దాసరి రాజేశ్వర్, లలిత అక్షర బండి శివాజీ, చింతకళ సహస్ర, జోగ నర్సయ్య, పద్మ శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల భారతి, గుచ్చేటి ఆనంద్, సరోజిని శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ, వేదశ్రీ, నవీన్ గౌడ్, వర్షిణి, అశ్విత వారి మిత్రులు. వీరంత కోరుతున్న పాట మాయాబజార్ చిత్రంలోనిది. ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో పి లీలతో కలిసి పాడిన పాట

తర్వాత కర్నూలు శ్రీరామ్నగర్ నుండి శ్రోతలు షేక్ మొహిద్దీన్ సాహెబ్, షేక్ ఫాతిమా బి, షేక్ షావలి అబ్దుల్ రెహమాన్, బాబా ఫక్రుద్దీన్, మెహబూబ్ పాషా. ఇంకా కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ, విజయకృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ. వీరంత కోరుతున్న పాట పాండవ వనవాసం చిత్రంలోంది. గానం ఘంటసాల పీసుశిలా.

అభిరుచిలో తర్వాత బంగారు కానుక ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి ఆలపించిన వేటూరు గీతం వినండి. సంగీత నిర్వహణ సత్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, ఇంకా కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, పెరుక కుమ్రయ్య, గంగాధర్, శ్రీనివాస్ వారి మిత్రులు.

అభిరుచులు. తర్వాత శ్రోతలు, నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుండి కె లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, విక్రమ్ సింహ, చేతన్ సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెనలతేజ, అతీర, త్రివర్ణ, గౌతమ్ కుమార్. ఇంకా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్వీత్. వీరంతా కోరుతున్న పాట జీవితం చిత్రంలోంది. గానం వి. రామకృష్ణ, పి. సుశీల. సంగీతం సమకూర్చిన వారు రమేష్ నాయుడు.

తర్వాత వీపనగండ్ల మండలం కల్వరాల నుండి విష్ణువర్ధన్, చంచల, కార్తీక్, శాంతి, సంతోష్, ఈశ్వరయ్య, గోపమ్మ, వెంకటేష్, సునీత, కార్తీక్, నిఖిల్, రమణమ్మ, పావని, అలివేలు, శ్రీదేవి, జానీ, ఖలీల్, ఇంకా ఉష, రేష్మ, గోపి, సర్దార్, జావీద్, కరుణాకర్ రెడ్డి, వెంకట నారాయణ రెడ్డి, నారాయణ, తిరుపతయ్య, అలాగే రవికుమార్, సీను, గోపాల్, నరసింహులు, ఎల్లయ్య, మహేష్, రాముడు, అంజి, వెంకటయ్య, తిరుపతయ్య, లావణ్య, సరస్వతి, సువర్ణ, రాధ, అనుపమ్మ, బాలకృష్ణ, ఇంకా వెంకటయ్య, పెబ్బేటి, యాదయ్య, ప్రవీణ్. వీరంతా కోరుతున్న పాట రామ్ రహీం చిత్రంలోనిది.

అభిరుచిలో చివరిగా వినండి దొంగరాముడు చిత్రం నుండి ఘంటసాల జిక్కిపాడిన పాట. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, వారి కుటుంబ సభ్యులు.

అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం కుటుంబ సంక్షేమ గీతం వింటారు. వినే ముందు ప్రకటన.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల, అలాగే 7:45 వికసిత్ భారత్ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్ నార్వే సంబంధాలను గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, గ్రీన్ ట్రాన్సిషన్ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, కృత్రిమ మేధ, అంతరిక్షం, ఆర్కిటిక్ ప్రాంతాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. గత ఏడాది అమల్లోకి వచ్చిన భారత్ ఈఎఫ్టీఏ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సాంకేతిక సహకారం, ఉపాధి కల్పనకు అపారమైన అవకాశాలు అందిస్తుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా వాయిదా పడిన తన నార్వే పర్యటనను గుర్తు చేసుకుంటూ, ఆ కష్టకాలంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అండగా నిలిచిన నార్వేకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు ప్రధాన సముద్ర తీర దేశాలుగా నౌకాదళ భద్రత, సామర్థ్య పెంపులో కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతర్జాతీయ నియమాలను తాము విశ్వసిస్తామని, ఏ సమస్యను కూడా కేవలం సైనిక ఘర్షణ ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల సంస్కరణలతో పాటు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని నేతలు పునరుద్ఘాటించారు. ఐదు దేశాల పర్యటనలో చివరి భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకుంటారు. ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఆహ్వానం మేరకు ఆయన అక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాను కూడా కలుసుకుంటారు. రెండు దేశాల మధ్య వర్తక పెట్టుబడులను మరింత పెంపొందించడానికి మోదీ అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. ఇటలీ ప్రధానితో జరిగే ప్రతినిధుల స్థాయి చర్చల్లో సముద్ర తీర భద్రత, పటిష్ట సంబంధాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదట వియత్నాం రాజధాని హనోయ్కి చేరుకుంటారు. రాజ్నాథ్ సింగ్ ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్ర తీర ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా పర్యటనకు వెళ్తారు. అక్కడ దక్షిణ కొరియా రక్షణ మంత్రి అన్గ్యూ బ్యాక్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని సమీక్షించడంతో పాటుగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలు పంచుకుంటారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తును వేగం చేస్తూ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ ప్రాంతాల నుంచి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని 5 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పరీక్షకు ముందే

కైన కెమిస్టీ బయాలజీ పేపర్ల లీకేజీకి ఉన్న అసలు మూలాలను ఇప్పటివరకు జరిగిన విచారణలో అధికారులు గుర్తించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా లాతూర్ ప్రధాన కేంద్రంగా 9 శాఖలతో నడుస్తూ విద్యార్థులకు నీట్ యూజీ కోచింగ్ ఇచ్చే ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మొటేగావ్కర్ ను సిబిఐ అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సంబంధం ఉన్న కెమిస్టీ లెక్చరర్ పివి కులకర్ణితో ఈయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు దర్యాప్తులో తేలింది. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తన ప్రణాళికపై చర్చించడానికి ఈరోజు మంత్రిత్వ శాఖాధికారులు, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ప్రతినిధులు, పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన ముఖ్య భాగస్వాములతో సమాపేశమయ్యారు. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు గురించి ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించినట్టు మంత్రి జోషి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల అధినేతలు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పునరుత్పాదక ఇంధనం వాతావరణ కార్యాచరణలో భారతదేశం సాధిస్తున్న ఎదుగుదలను ప్రపంచానికి చాటి చెప్పడానికి, అంతర్జాతీయ భాగస్వాములను బలోపేతం చేయడానికి ఈ సమ్మిట్ ఎంతగానో దోహదపడుతుందని మంత్రి వివరించారు. అమెరికా ఉన్నత స్థాయి పరిశ్రమల ప్రతినిధి బృందం ఈరోజు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమాపేశమై భారత అణురంగంలో ప్రైవేటు పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలపై చర్చించింది. ఇందులో అమెరికా అణు పరిశ్రమ ప్రతినిధులు, భారత్ అమెరికా పౌర అణు ఇంధన సహకార అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సైన్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో బలమైన భాగస్వామ్యం ఉందన్నారు. యుఎస్ ఇండియా ట్రస్ట్ తీసుకునే చర్యలతో సరికొత్త సాంకేతికతల్లో సహకారం పెరుగుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచడమే భారత్ లక్ష్యమని చెప్పారు. ఈ వృద్ది వల్ల గ్లోబల్ పార్ట్నర్షిప్లు, తయారీ పరిశోధన రంగాల్లో భారీ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రజారోగ్య సలహాపత్రాన్ని జారీ చేసింది. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, ఎండలో తిరక్కపోవడం, పండ్ల రసాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలను సూచించింది. కళ్లు తిరగడం, తలనొప్పి, స్పృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 108, 102 నెంబర్లను సంప్రదించాలని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, కార్మికులకు ప్రత్యేక సంరక్షణ అవసరమని పేర్కొంది. వడగాల్పులను తట్టుకోవడానికి ఆయుర్వేదం, హోమియోపతి వంటి ఆయుష్ విధానాల ద్వారా మజ్జిగ, కొబ్బరినీరు, నింబూకఫల పానకం వంటి సాంప్రదాయ పానీయాలను, అలాగే పుచ్చకాయ, దోసకాయ వంటి చలవ చేసే ఆహార పదార్థాలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలని ఆయుష్ శాఖ సిఫారసు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 పాయింట్లు సాధించి 3వ స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది. టాప్ 4లో చోటు దక్కించుకోవడానికి ఈ జట్టుకు ఇంకా అవకాశాలున్నాయి. ఈ నెల 26వ తేదీన కేరళంలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు ప్రవేశిస్తాయని, రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో
ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు.

0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వ్యవసాయ పాఠశాల వింటారు.
2: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ పంటల సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి.
3: మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఖరీఫ్లో వరి, వేరుశనగ, పత్తి, కంది, మొక్కజొన్న, చెరుకు పంటలు సాగు చేస్తారు. రబీలో పప్పుశనగ, వరి గాని ఇతర పంటలు కూడా, మొక్కజొన్న కూడా రబీలో సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఖరీఫ్ రైతులంతా కూడా సన్నద్ధం కావాలంటే ఏ యాజమాన్య పద్ధతులు పాటించాలా అనే దాని గురించి చర్చించుకున్నాము. రబీ పంటల సాగు అనంతరం కూడా ఖరీఫ్ సాగుకు సన్నద్ధం అవుతుంటారు కాబట్టి రబీలో పంటల సాగు అనంతరము మళ్ళీ తొలకరి పంటలు అంటే ఖరీఫ్లో వేసుకోవడానికి రైతులు అధిక దిగుబడులు పొందటానికి ఎలా సన్నద్ధం కావాలి, దీని కొరకు రైతులు ఆచరించవలసిన ముఖ్య యాజమాన్య పద్ధతులు అనేటివి గురించి తెలుసుకున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా నీరు పారుదల కింద వరి పంట సాగు చేసింటారు కాబట్టి ఆ పంట అంతా కూడా, వరి పంట అంతా కూడా మెషిన్ కట్టింగ్స్ చేసింటారు. దానివల్ల వరి కోయలన్నీ కూడా, వరి దుబ్బులన్నీ కూడా ఎక్కువ హైట్లో కోసేది కాబట్టి అదంతా కూడా అట్లే ఉంటుంది కాబట్టి రబీ పంటల అనంతరము పంట అవశేషాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే దాని గురించి తెలుసుకున్నాము. మామూలుగా వరి కోతల తర్వాత పంట వ్యర్థాలన్నీ కూడా నేలలో ట్రాక్టర్తో లాగబడే రోటోవేటర్తో కలే దున్నుకోవాలి. ఈ పంట అవశేషాలను కూడా యంత్రాలతో కోసిన తర్వాత వరిగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసే ట్రాష్ షెడ్డర్ ద్వారా కూడా పంట అవశేషాలను నేరుగా విచ్ఛిన్నం చేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. పంట అవశేషాలు కూడా మనకు ఏమన్నా ఉపయోగించుకోవాలంటే పుట్టగొడుగుల పెంపకానికి కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఈ వరి గడ్డిని అనేదాన్ని ఏ పంట వ్యర్థాలను కూడా కాల్చకూడదు అన్నమాట. మనం కాలిస్తే ఏమవుతుందంటే నేలలో ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరిగిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా పంట అవశేషాలను పంట అయిపోయిన తర్వాత కాల్చకూడదు అన్నమాట. ఈ వరి కోయలనంతా కూడా వరి కంబైనర్తో హార్వెస్ట్ చేసిన తర్వాత గడ్డిని చుట్టలుగా చుట్టే యంత్రం ఉంటుంది అన్నమాట, దాన్నే బేలర్స్ అంటారు, ప్యాడీ బేలర్స్ను వాటిని ఉపయోగించుకునేసి వరి గడ్డిని అంతా కూడా కట్టలుగా చేసుకునేసి పశువుల మేతగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఈ పంట అవశేషాలను కూడా మనము కుళ్ళింపజేయచ్చు అనమాట. అంటే వివిధ రకాల సూక్ష్మజీవుల సమ్మేళనంతో అంటే వేస్ట్ డీకంపోజర్ అంటారు దాన్ని, వేస్ట్ డీకంపోజర్ను ఉపయోగించి కూడా దాన్ని స్ప్రే చేసి కంపోస్టింగ్ చేసి భూమిలోకి దున్నుకోవచ్చు అనమాట. అంటే ఈ పంట అవశేషాలను వివిధ రకాల జీవుల సమ్మేళనంతో కంపోస్ట్ పద్ధతిలో వాడుకోవడం ద్వారా నేల భౌతిక మరియు రసాయనిక లక్షణాలు మెరుగుపడమే కాకుండా భూసారము మరియు నీరు నిలుపుకునే శక్తి కూడా పెరుగుతుంది అన్నమాట. దీన్ని ఎట్లా చేయాలంటే ఒక 200 లీటర్ల డ్రమ్ము తీసుకునేసి దాంట్లో ఈ వేస్ట్ డీకంపోజర్, దీన్నే గజియాబాద్ డీకంపోజర్ కూడా అంటారు, లేదు డీకంపోజర్ ఏ, డీకంపోజర్ బి అనేటివి కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఈ డీకంపోజరు ఆన్లైన్లో కూడా ఉంటాయి కాబట్టి గజియాబాద్ డీకంపోజర్ అనేది మనము 30 గ్రాములు ఉంటుంది అన్నమాట. ఆ 30 గ్రాముల బాటిల్ తెచ్చుకునేసి ఈ కల్చర్ని ఏం చేయాలంటే 200 లీటర్ల నీటిలో 2 కేజీల బెల్లం కలిపేసి డీకంపోజర్ 30 గ్రాములు వేసేయాలన్నమాట. దీన్ని 5 రోజుల వరకు ప్రతిరోజు 2 సార్లు ఉదయం సాయంత్రం పూట కలే తిప్పాలన్నమాట. ఈ ద్రావణం అంతా కూడా ఒక 5 రోజుల్లో తయారవుతుంది అన్నమాట. అంటే ఈ వేస్ట్ డీకంపోజర్ తయారు చేసిన ద్రావణం అంతా కూడా 5 రోజుల్లో తయారవుతుంది కాబట్టి దీన్ని 1:3 నిష్పత్తిలో ఈ మిశ్రమాన్ని పిచికారు చేసుకోవాలి. అంటే 1 లీటరు డీకంపోజర్తో తయారు చేసిన నీటిని ఇంకా 3 లీటర్లు నీటిని కలిపేసి అంటే 1:3 నిష్పత్తిలో కలుపుకునేసి ఈ మిశ్రమ పంట అవశేషాలను త్వరగా కులింపజేస్తాయి అన్నమాట. పంట అవశేషాల మీద చల్లచ్చు లేదు స్ప్రే చేయొచ్చు అన్నమాట. స్ప్రే చేస్తే బాగా తేమ ఉన్నప్పుడు బాగా కులిపోతాయి కాబట్టి దీన్ని మళ్ళా కూడా కుళ్ళిన తర్వాత భూమిలోకి కలే దున్నుకోవచ్చు. తర్వాత అట్లే కూడా

ఇంకా కూడా పత్తి పంట, కంది పంట అవశేషాలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా కాల్చకూడదు అన్నమాట. పత్తి పంటను మామూలుగా ఏం చేస్తామంటే, ఈ పత్తి పంట అవశేషాలు అట్లే ఉంటే గనక మనకు పింక్ బోల్వామ్ అనేది పురుగు ఎక్కువగా ఉధృతమవుతుంది కాబట్టి ఈ పంట అవశేషాలను మల్చర్ అనేది ఉంటుంది అనమాట, ట్రాక్టర్ డ్రాన్ మల్చర్ అంటారు, దాన్ని షెడ్డర్ కమ్ మల్చర్ అంటారు. దీంతో మనం గాన ట్రాక్టర్తో వాడినట్లయితే చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని నేలలో కలియదునడం జరుగుతుంది. మరియు ఈ పత్తి మరియు కందికట్లు మనం ఏమంటే ఒక డ్రమ్ములో వేసేసి బయోచార్ అనేది తీసుకోవచ్చు అనమాట, అంటే ఈ పొడి మాదిరిగా బొగ్గుల పొడి మాదిరిగా తయారు చేసుకున్నట్లయితే బయోచార్ అనేది సేంద్రీయ కర్బనము భూమిలో పెరిగేదానికి ఉపయోగపడుతుంది కాబట్టి సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఈ బయోచార్ అనేది తయారు చేసుకునేసి మనము భూమిలో కూడా నేలలో కూడా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ పంట అవశేషాలను కూడా మనం వర్మి కంపోస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మనము వర్మి కంపోస్ట్ అంటే ఈ లేయర్స్ లాగా వేసుకునేసి మళ్ళా పశువుల ఎరువు వేసుకునేసి పంట అవశేషాలన్నీ కూడా వర్మి కంపోస్ట్గా తయారు చేసి తర్వాత మనము పంటలకు ఎరువుగా కూడా వేసుకోవచ్చు అనమాట. తర్వాత వరి పంట తర్వాత కూడా దుక్కి దున్నకుండా మొక్కజొన్న పంటను కూడా జీరో టిలేజ్ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు వరి కోసిన తర్వాత మనము మళ్ళా ఖరీఫ్లో వర్షాలు పడేటప్పుడు మొక్కజొన్న వేసుకోవాలంటే కూడా జీరో టిలేజ్ పద్ధతిలో కూడా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు. తర్వాత ఈ వరి, మొక్కజొన్న, జొన్న మరియు సజ్జ వంటి పంటల నుండి కూడా వెలువడిన అవశేషాలను వ్యవసాయ మరియు ఉద్యానవన పంటల్లో మల్చింగ్గా వాడుకోవచ్చు అనమాట. ఈ మల్చింగ్ చేసేదాని వల్ల ఏమవుతుందంటే కలుపు నివారించబడుతుంది, తర్వాత నీటి సంరక్షణ ఉంటుంది, తర్వాత కలుపు నివారణతో పాటు భూసార పరిరక్షణకు కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పంట అవశేషాలను కూడా ఉద్యానవన పంటలకు మల్చింగ్గా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్న కంకులు తీసేసిన తర్వాత దీన్ని మిషనరీ ఉపయోగించుకునేసి సైలేజ్ తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే సైలేజ్ని మనము మాగబెట్టిన మాగుడు గడ్డి అంటారు, దీన్ని పశుగ్రాసాలు కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఈ హ్యాపీ సీడర్, దాన్ని పుష్ప సీడర్ అంటారనమాట. ఈ సీడర్తో మనము వరి కోసిన తర్వాత మొక్కజొన్న పంటను విత్తుకోవచ్చు అనమాట. అంటే దుక్కి దున్నకుండానే కూడా ఈ హ్యాపీ సీడర్ను ఉపయోగించుకునేసి వరుసలలో రెండు అడుగులు వరుసకు పెట్టుకునేసి 20 సెంటీమీటర్ల మొక్కకు పెట్టుకునేసి హ్యాపీ సీడర్ లేదా పుష్ప సీడర్ను ఉపయోగించుకునేసి మనము మొక్కజొన్నను విత్తుకోవచ్చు అనమాట. ఇంకా ఈ విధంగా ఎంతో విలువైన పంట అవశేషాలను తగలబెట్టకుండా వ్యవసాయంతో పాటు వివిధ పరిశ్రమలకు ముడిసరుకుగా వాడుతూ సద్వినియోగం చేసుకోవాలన్నమాట. ఈ పంట అవశేషాలను కూడా బయోచార్ చేసుకోవచ్చు, లేదు డీకంపోజర్ను ఉపయోగించుకునేసి కంపోస్ట్ చేసి భూమిలో దున్నుకోవచ్చు, లేదు బ్రికెట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ బ్రికెట్స్ను కూడా మనము వివిధ పరిశ్రమలకు ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా చేసేదాని వల్ల ఈ వ్యవసాయ వ్యర్థాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ పంట అవశేషాలను యాజమాన్యం చేపట్టిన తర్వాత ఇంకా ఖరీఫ్ సాగుకు ముందుగా మనము భూసార పరీక్షలు అనేటివి చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా నేలలో అన్ని పోషకాలు, అంటే సూక్ష్మ పోషకాలు, మేజర్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అన్ని సమృద్ధిగా ఉంటేనే నేల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి నేల ఆరోగ్యంగా ఉంటే మనకు దాని మీద వచ్చే పంట దిగుబడి కూడా అన్ని పోషకాలు ఉంటాయి. నేల ఆరోగ్యంగా ఉంటే పంట వచ్చిన తర్వాత మనుషులు తీసుకుంటే వాళ్ళు కూడా పోషకాలు అన్ని అందుతాయి. తర్వాత పంట పశుగ్రాసాలకు కూడా నేల ఆరోగ్యంగా ఉంటే వాటికి పశువులకు కూడా మేత ఉపయోగిస్తుంది కాబట్టి పశువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఫైనల్గా నేల ఆరోగ్యం అనేది వన్ హెల్త్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే నేల ఆరోగ్యం బాగుంటే మనుషుల ఆరోగ్యం బాగుంటుంది, మనం పశువుల ఆరోగ్యం బాగుంటుంది, పశువుల నుంచి వచ్చే పాలు అన్నీ కూడా న్యూట్రియంట్స్తో ఉంటాయి కాబట్టి నేల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. మనం పంట వేసే ముందు భూసార పరీక్ష అనేది చేయించుకోవాలి. ఈ భూసార పరీక్షను ఏ విధంగా చేసుకోవాలంటే మనము ఒక ఎకరా ఏరియాలో ఒక 5 నుంచి 7 సార్లు ఒక వి షేప్లో తీసుకునేసి, మామూలు పంటలు అయితే ఒక అడుగు లోతు తీసుకునే వి షేప్లో తీసుకునేసి దాన్ని క్వార్టరింగ్ చేసేసి ఫైనల్గా ఒక 1/4 కేజీ మట్టి వచ్చేడిగా తీసుకునేసి దాంట్లో ఒక గుడ్డ సంచిలో ప్యాక్ చేసేసి దాంట్లో మన రైతు పేరు, సర్వే నెంబరు, ఏ పంట వేసిన తర్వాత మనము శాంపుల్ తీసినాము, వేయబోయే పంట అన్ని డీటెయిల్స్ కన్నా మనము దగ్గరలో ఉండే పరిశోధనా స్థానంలో కానీ, లేదు కృషి విజ్ఞాన కేంద్రంలో కానీ, లేక వ్యవసాయ శాఖ ప్రయోగశాలలో కానీ ఇచ్చినట్లయితే భూసార పరీక్ష చేసుకోవచ్చు అనమాట. సో ఈ భూసార పరీక్షలు విధిగా చేయించుకోవడం వలన భూమిలో ఉన్న పోషక విలువల స్థాయిని కూడా తెలుసుకోవచ్చు. తర్వాత ఎరువుల మీద అనవసరంగా వాడకంలో కూడా ఖర్చులు తగ్గించుకోవచ్చు మరియు అధిక తర్వాత సుస్థిరమైన దిగుబడులు కూడా పొందవచ్చు అనమాట. కావున పంట తీసిన తర్వాత వేసవి కాలంలో మట్టి నమూనా సేకరణకు అత్యంత అనుకూలమైన సమయం. దీని కొరకు ప్రతి జిల్లాలోని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో
మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం

వారి వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాలు ఆధ్వర్యంలో భూసార పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇతర వివరాల కొరకు అందుబాటులో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని కూడా సంప్రదించి మనము ఏ విధంగా తీసుకోవాలా, ఎట్లా తీసుకోవాలనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా ఈ భూసార పరిరక్షణ కోసము వేసవిలో రైతులు చేపట్టవలసిన ముఖ్యమైన పనులు ఏమంటే ఈ భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. మనం ఒకసారి భూసార పరీక్ష చేయించుకున్న తర్వాత మనకు వాళ్ళు కార్డు ఒకటి ఇస్తారనమాట, భూసార తెలిపే కార్డు అనేది. దాంట్లో మనకు ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి, సూక్ష్మ పోషకాలా లేదా స్థూల పోషకాలా తక్కువగా ఉన్నాయా, ఎక్కువగా ఉన్నాయా, మధ్యస్థంగా ఉన్నాయా అనేది అన్ని కూడా ఉదజని సూచిక అన్ని కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ భూసార పరీక్షల ఆధారంగా ఏమంటే నత్రజని, భాస్వరము, పొటాషు తక్కువగా ఉంటే మనము సిఫార్సు చేసిన ఎరువులకు 30% అదనంగా వేసుకునేసి పంట సాగు చేసుకోవాలన్నమాట. అదే మధ్యస్థంగా ఉంటే సిఫార్సు చేసిన ఎరువుల వరకు వేయాలి. పోషకాల లభ్యత అనేది ఎక్కువగా ఉంటే మనము ఇంకా 30% సిఫార్సు చేసిన ఎరువులను తగ్గించుకునేసి ఎరువులను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా నత్రజని, భాస్వరము, పొటాషు ఇవి చూసినట్లయితే భాస్వరము మధ్యస్థం నుంచి ఎక్కువ ఉండొచ్చు, పొటాషియం కూడా మధ్యస్థం నుంచి ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఆ ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే మనము ఎరువుల మీద కూడా ఖర్చు తగ్గించుకోవచ్చు. తర్వాత సేంద్రీయ కార్బన్ అనేది ప్రతి ఒక్క నేలలో కూడా తక్కువ ఉంటుంది కాబట్టి సేంద్రీయ ఎరువులను వాడుకోవడం వల్ల కూడా మనము రసాయనిక ఎరువుల స్థాయిని తగ్గించుకునేసి పంట ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక ఆహార ధాన్యాల నాణ్యతను కూడా పెంచుకోవచ్చు అనమాట. ఈ సేంద్రీయ కార్బన్ అనేది అన్నిటికీ మూల కారణం కాబట్టి సేంద్రీయ కార్బన్ పెంచుకునేదానికి రైతులు ఎక్కువగా ముఖ్యంగా పచ్చిరొట్ట పైర్లు, తర్వాత పశువుల ఎరువులు, అందుబాటులో ఉండే సేంద్రీయ ఎరువులన్నీ కూడా పంట వేసుకునే ముందు వేసుకోవాలన్నమాట. ముఖ్యంగా పచ్చిరొట్ట పంటలను వేసుకోవడం ద్వారా నేలలోని సేంద్రీయ పదార్థం స్థాయిని పెంచుకుని సూక్ష్మజీవులకు అనువైన పరిస్థితులను నెలకొల్పి మొక్కలకు సరైన మోతాదులో అన్ని రకాల ధాతువులను అందేలా చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా గాలిలో నత్రజనిని స్థిరీకరించి పంటకు అనువుగా మార్చి రసాయనిక ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చు అన్నమాట. తర్వాత పచ్చిరొట్ట ఎరువులు సాధారణంగా నేల పాలిట వరాలుగా పరిగణిస్తారు. అధిక దిగుబడులు సాధించాలన్న ఆతృతతో నేటి రైతాంగం విపరీతంగా రసాయనిక ఎరువులు వినియోగిస్తున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతిని పంట తీవ్రమైన పోషక పదార్థ లోపాలకు గురి అయి చీడపుళ్ళ ఉధృతి కూడా ఎక్కువవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి సమగ్ర పోషకాల యాజమాన్యం చేపట్టాలన్నమాట. అంటే బ్యాలెన్స్డ్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ చేపట్టాలి. దానిలో ముఖ్య భాగం పచ్చిరొట్ట ఎరువులు కల్టివేట్ చేసి అవి నేలలోకి కలియదున్నాలి. మామూలుగా వేసవి జల్లెలు అంటే సమ్మర్ షవర్స్ వచ్చినప్పుడు పచ్చిరొట్ట పైలైనటువంటి జనుము, జీలుగ, పిల్లిపెసర మొదలగు పంటలను చల్లుకోవాలన్నమాట. ఒక ఎకరాకు 10 నుంచి 12 కేజీల విత్తనాలను చల్లుకోవాలి. ఇవే పచ్చిరొట్ట పైర్లే కాకుండా చెట్లు ఆకులు అంటే వేప, కానుగ, జిల్లేడు, గ్లైర్సీడియా ఇవన్నీ కూడా ఆకులను కట్ చేసి సేకరించి పొలంలో వేసుకునేసి కలియదున్ని కొలనిచ్చిన తర్వాత పంటను సాగు చేసుకోవాలి. మెయిన్గా గోదావరి ప్రాంతాల్లో పచ్చిరొట్ట పైర్లు వేసుకుని వరిని నాటుకోవాలన్నమాట. తర్వాత ఇంకా కూడా ఈ పచ్చిరొట్ట పైర్లే కాకుండా ఈ మధ్య ప్రభుత్వం కూడా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని PMDS కిట్స్ అనేటివి ఇస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా 18 పంటల విత్తనాలు, అపరాలు, ఆకుకూరలు, కూరగాయలు, ధాన్య పంటలు, తృణధాన్యాలు మరియు పచ్చిరొట్ట పైర్లు ఇవన్నీ కలిపి ఒక కిట్ రూపంలో ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఋతుపవనాలు రాకముందే పొడి నేలలోనే విత్తనాలు వేసుకోవచ్చు అనమాట. వర్షం పడిన వెంటనే ఇవి మొలస్తాయి కాబట్టి మొలిచిన 40 నుండి 50 రోజుల తరువాత ఇవి భూమిలో కలియదున్నాలి. పచ్చిరొట్ట పైర్లు, పచ్చి ఆకులు ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చేసేదాని వల్ల ముఖ్య ప్రయోజనాలు ఏమంటే ఈ చాలా రకాల పచ్చిరొట్ట పైర్లు పప్పు జాతికి చెందినవి, అందుచేత గాలిలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. వీటిలో సేంద్రీయ పదార్థం ఉంటుంది కాబట్టి సూక్ష్మజీవులు విస్తారంగా వృద్ధి చెంది భూసారము పెంపొందించడానికి దోహదపడతాయి. తర్వాత ఈ పచ్చిరొట్ట పైర్లు కూడా భూమిని గుల్లబరిచి నీటి నిల్వ సామర్థ్యం పెంచి సులభంగా నీరు, గాలి, వేర్లకు అందించేలా చేస్తాయి. ఈ పచ్చిరొట్ట పైర్లు సాగు వల్ల సూక్ష్మ పోషక పదార్థాలు లోపాలు కూడా రాకుండా ఉంటాయి. ఈ పచ్చిరొట్ట పైర్లు భూమిలో కుల్లేటప్పుడు రసాయనిక ప్రక్రియలు కూడా జరిగి భూమిలోని పోషక పదార్థాలు మొక్కలకు బాగా అందుబాటులోకి వస్తాయి. ఈ సమస్యాత్మక నేలలు
అంటే చౌడు నేలలు, తెల్ల చౌడు, నల్ల చౌడు అని ఉంటాయి. ఎక్కువగా ఈ సమస్యాత్మక నేలలో జీలుగును వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఈ పైర్లు వేయడం వలన ఎకరాకు దాదాపుగా 25 కేజీల నత్రజని ఎరువు నేలకు అందిస్తుంది. కాబట్టి మనము సిఫార్సు చేసిన ఎరువులు

కూడా 25% తగ్గించుకునేసి పంటలకు వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా పచ్చిరొట్ట పైర్లు వేసుకునేసి ఎరువులను ఆదా చేసుకుంటే రైతులకు సాగు ఖర్చు కూడా కొంతవరకు తగ్గిపోతుంది అన్నమాట. ఇంకా కూడా ఈ పచ్చిరొట్ట పైర్లే కాకుండా మనము ముఖ్యంగా ఇప్పుడు చెరువులు, నీటి కుంటలు వీటిలో అంతా కూడా ఒండ్రు అనేది ఉంటుంది అన్నమాట. ఈ చెరువుల్లో పూడికను తీసేసి దాన్ని టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ మట్టిని ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాత ఉదయని సూచిక అంటే పిహెచ్ అంటే 6.5 నుంచి 7.5 వరకు ఉంటేనే అది ఉపయోగించుకోవాలి. ఎక్కువ ఉంటే అది వేస్తే నేలలకు చౌడుబారిపోతాయి కాబట్టి మనకు 6.5 నుంచి 7.5 ఉదయని సూచిక ఉండే ఒండ్రు మట్టిని మట్టుకే మనము ఆ చెరువు మట్టిని పొలాలకు తోలుకోవాలన్నమాట. తద్వారా చెరువు మట్టిలోని పోషకాలన్నీ కూడా భూమిలోకి కలిసి ఆ పొలమంతా కూడా సారవంతం అవుతుంది. తర్వాత ఈ చెరువుల్లో ఉండే పూడికి తీసేసిన దానివల్ల కూడా మనము ఈ వర్షపు నీటిని దాన్ని కన్జర్వ్ చేసుకునేసి ఇంకా నీటి నిల్వ కూడా ఎక్కువగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ చెరువుల్లో ఉండే మట్టిని తర్వాత నీటి కుంటల్లో ఉండే మట్టిని కూడా తీసుకునేసి పంట పొలాలకు వేసుకోవాలన్నమాట. తర్వాత పశువులు ఉన్న రైతులు ముఖ్యంగా పశువుల పేడను సుమారు 1.5 టన్నులు 1 హెక్టార్కు సరిపడే విధంగా తోలుకొని పంట వేసే ముందు ఆఖరి దిక్కులో ఈ పశువుల ఎరువు కానీ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. తర్వాత పంటల కోత అనంతరం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో గొర్రెలు మేకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ గొర్రెలు మేకలను కూడా మంద కట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఒక రాత్రి అంతా కూడా మంద పొలంలో ఉంచినట్లయితే గొర్రెలు మేకలు వచ్చే ఆ ఎక్స్క్రిటా అంతా కూడా యూరిన్ అంతా కూడా భూమిలోకి భూసారాన్ని పెంచుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఎక్కడైతే ఈ గొర్రెలు మేకలు అందుబాటులో ఉంటాయో వాటిని మంద కట్టి రైతులు ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇంకా కూడా ఇక్కడ గోదావరి జిల్లాలలో పరివాహక ప్రాంతాలలో కూడా కాలువల్లో అంతా కూడా గుర్రపు డెక్క ఎక్కువగా ఉంటది కాబట్టి దాన్ని ఆ గుర్రపు డెక్కను కూడా తీసివేసి మనం దాన్ని కూడా 2:1 నిష్పత్తిలో పశువుల ఎరువుతో కలిపేసి ఈ గుర్రపు డెక్కను కంపోస్ట్ చేసుకునేసి సేంద్రియ ఎరువుగా కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ చేసుకున్నట్లయితే కన్నా మనము ఈ సేంద్రియ ఎరువులు వేసుకున్నట్లయితే నేల భూ భౌతిక పరిస్థితులు బాగా మెరుగుపరుచుకుని అధిక దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటది కాబట్టి ఇవి తప్పకుండా పాటించాలన్నమాట. తర్వాత ముఖ్యంగా వరి సాగు ప్రాంతాలలో ఎలుకలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎలుకలు కూడా మనము రైతులంతా కూడా వేసవి పంట లేని టైంలో ఈ వేసవి కాలంలో సామూహిక ఎలుకల నివారణ అనేది చేపట్టాలన్నమాట. ఒకే రోజు ఊర్లోని రైతులందరూ కలిసి కట్టుగా ఒకే రోజు విషపు ఎరలు తయారు చేసుకుని వాటిని పొలాల్లో మరియు బంజరు భూముల్లో కూడా పెట్టుకోవాలన్నమాట. మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి జింక్ ఫాస్ఫేట్ కానీ అల్యూమినియం ఫాస్ఫేట్ కానీ లేదా బ్రోమోడయాలిన్ అనే మందును 96 పాళ్ళు నూకలు, 2 పాళ్ళు నూనె, 2 పాళ్ళు మందు ఈ విధంగా తయారు చేసుకునేసి ఈ విషపు ఎరలను తయారు చేసుకున్న తర్వాత ఎలుకల బొరియల వద్ద ఉంచి నివారించుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ సామూహిక ఎలుకల నివారణ అనేది కూడా చేపట్టినట్లయితే మనము పంట నష్టాన్ని నివారించుకునేసి ఎక్కువ దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా వర్షాధార సాగు రాయలసీమ ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలు, మార్కాపురం జిల్లాలలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే దాదాపు 60% అంతా కూడా పంట అంతా కూడా వర్షాధారం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వేసవిలో వచ్చే వర్షాలకు మనం వేసవిలో లోతు దుక్కులు అనేటివి చేసుకోవాలన్నమాట. లోతు దుక్కులు చేసుకున్నప్పుడు మనకు ఈ వర్షపు నీటిని అంతా కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ తొలకరి వర్షాలు పడిన వెంటనే మనము డిస్క్ నాగలి లేదా 5 లేక 7 రెక్కల బాతు నాగలితో కానీ లోతు దుక్కులు చేసుకున్నట్లయితే వేసవిలో కురిచిన వర్షపు నీరంతా కూడా భూమిలోకి ఇంకిపోతుంది. అంతేకాకుండా మొండిజాతి కలుపు మొక్కల తుంగ మరియు గరిక వేర్లు, దుంపల వేర్లు ఈ ఎండ వేడివి గురై చనిపోతాయి. అంతేకాకుండా తెగుళ్లు మరియు చీడపేయలు కూడా కొంతవరకు నివారించుకోవచ్చు. ఇంకా కూడా లోతు తక్కువగా ఉండే ఎర్రగరపు నేలల్లో చిజిల్ నాగలి అంటాము, దాన్నే సబ్సాయిలరు లేకపోతే సిజిల్ ప్లవ్ అంటారు. దాన్ని ప్రతి 2 మీటర్లకు కన్నా మనము అంటే ట్రాక్టర్ 2 చక్రాల మధ్య ఒకటే ఒక చిజిల్ నాగలి అమర్చుకునేసి ప్రతి 2 మీటర్ల డిస్టెన్స్ కు ఒక చిజిల్ నాగలితో 60 సెంటీమీటర్ల లోతు వరకు దుక్కి వాలుకు అడ్డంగా దున్నుకోవాలన్నమాట. ఇలాగా చేసుకున్నట్లయితే భూమిలోని లోపల గట్టి పొర పగిలిపోయేసి వర్షపు నీరంతా కూడా ఎక్కువగా నిల్వ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు నేల లోతు తక్కువగా ఉండే నేలల్లో అయితే ఈ చిజిల్ ప్లవ్ను ఉపయోగించుకునేసి వాళ్ళకు అడ్డంగా చేసినట్లయితే వర్షపు నీరు కూడా బాగా సద్వినియోగం చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత పంటకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. తర్వాత లోతైన వేసవి దుక్కులు
వాళ్ళకి అడ్డంగా దున్నటం వలన వర్షపు నీరంతా కూడా వృధా పోకుండా భూమి లోపల పొరలోకి చేరుతుంది. ఒకవేళ వాళ్ళు అనుకూలంగా దున్నితే నేల కోత

తకు గురి అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్లకు అడ్డంగానే దున్నుకోవాలా. సాళ్ల వెంట వర్షపు నీరు పరిగెత్తి సారవంతమైన మట్టినంతా వరవడి గురువు చేసి భూమిని నిస్సారవంతంగా తయారు చేస్తుంది కాబట్టి వాళ్లకు అడ్డంగానే చేసుకున్నట్లయితే ఈ సమస్య అధిగమించబడి భూమి ఎక్కువ తేమను గ్రహించి వర్షపు నీరు నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది అనమాట. సో లోతు దుక్కుల వలన నేలలోని నీరు ఇంకని పొరలకు తొలగిపోయి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. దీని వలన భూమిపై పడిన ప్రతి వర్షపు నీటి బిందువు అక్కడికక్కడే ఇంకి నీరు పరిరక్షించబడుతుంది. తద్వారా నీటి పరిరక్షించడమే కాకుండా నేల కోత కూడా గురి కాకుండా నివారిస్తుంది. ఈ వర్షాధార పంటల్లో కీలక దశల్లో బెట్టకు గురి అయినప్పుడు, తక్కువ వర్షం వచ్చినప్పుడు మామూలుగా వేర్లు లోతుగా పోవడం వలన నేల లోపలి పొరల్లోని తేమను మరియు పోషకాలను గ్రహించి బెట్టను తట్టుకునే శక్తి కూడా చేకూరుస్తుంది అనమాట. ఈ లోతు దుక్కులు చేసేదాని వల్ల కొంతవరకు అధిగమించి పంట బాగా పెరిగేదానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకా కూడా అంటే లోతు దుక్కులు కాకుండా కూడా పడిన వర్షాన్ని మనము ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే ఈ వాటర్షెడ్ మేనేజ్మెంట్లో ఒక ప్రిన్సిపల్ ఉంది. పరిగెత్తే నీటిని

వలన నేల లోపలి పొరల్లోని తేమను మరియు పోషకాలను గ్రహించి బెట్టను తట్టుకునే శక్తి కూడా చేకూరుస్తుంది అన్నమాట. ఈ లోతు దుక్కులు చేసేదాని వల్ల కొంతవరకు అధిగమించి పంట బాగా పెరిగేదానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకా కూడా అంటే లోతు దుక్కులు కాకుండా కూడా పడిన వర్షాన్ని మనము ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే ఈ వాటర్షెడ్ మేనేజ్మెంట్ లో ఒక ప్రిన్సిపల్ ఉంది. పరిగెత్తే నీటిని నడిచేటట్టు చేయాలా, నడిచే నీటిని భూమికి ఇంకేటట్టు చేయాలా అనే కాన్సెప్ట్ తో రైతులు లోతు దుక్కులు చేసుకోవాలా, పంట వేసిన తర్వాత నీటి సంరక్షణ సాలు కూడా వేసుకోవాలన్నమాట. అంటే ముఖ్యంగా కంది ఆముదము పంటల్లో ఒక సాల నుంచి ఒక సాలకు దూరము దాదాపుగా 90 సెంటీమీటర్లు ఉంటది కాబట్టి రెండు సార్ల మధ్యలో నీటి సంరక్షణ సాళ్ళు, దాన్నే గొడ్డు సాళ్ళు కూడా అంటారు. సో ఆ విధంగా చేసుకున్నట్లయితే పడిన వర్షం కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా కూడా రైతులు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ ఎండాకాలంలోనే అంటే పంట వేసే ముందే ఫారం పండ్లు, రైతులు MGNRA స్కీమ్ కింద కూడా ఫామ్ పండ్లు తవ్వుతారు కాబట్టి దాంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు. సరే ఆల్రెడీ తవ్విండే నీటి కుంటలను కూడా వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే పంట పొలంలో ఉన్న పాత నీటి కుంటలను ఒండ్రు మట్టి తీసేయాలన్నమాట. ఒండ్రు మట్టి తీసేసి ఈ పంట పొలాలకు వేసుకోవాలి. ఈ నీటి కుంటలపై ఉండే గట్లపైన కూడా కలుపు మొక్కలు, లోతైన వేరు గల మొక్కలను తొలగించాలి. అలా చేయడం వల్ల నీటి కుంటలో ఉన్న నీరు వృధా కాకుండా నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఈ పాత నీటి కుంటలకు మరమ్మతులు చేసుకోవాలి. పొలంలో ఉన్న నీటి కుంటలను లైనింగ్ లేని చోట ఎర్రమట్టి మరియు సిమెంటు కలిపి పూత పూసుకోవాలన్నమాట. అదేవిధంగా నీటి కుంటల్లో పూడికి తీయడం ద్వారా మరియు కాలువలు శుభ్రపరచుకోవడం వలన నీటి కుంటలో వర్షపు నీరు బాగా రావడానికి దోహదపడుతుంది. ఈ వర్షాధార పరివాహక ప్రాంతము మరియు వాల్ను అనుసరించి ఫారం పాండ్ పొలంలో లోతట్టు ప్రాంతాల్లో తవ్వుకోవాలన్నమాట. అంటే 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు, అంటే 250,000 లీటర్ల సామర్థ్యం ఉండే ఫారం పాండ్ ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఈ ఎర్ర నేలలో దానికి లైనింగ్ చేసుకోవాలండి. పడిన వర్షం నీరు ఇంకిపోకుండా లైనింగ్ చేసుకోవాలి. ఎర్ర నేలలో మట్టి మరియు సిమెంట్ 6 పాళ్ళు మట్టి 1 పాలు సిమెంటు కలిపి నీటి కుంట అడుగు భాగాన మరియు పక్క వాలుకు పూత పూసుకున్నట్లయితే నీరు నష్టపోకుండా చూసుకోవచ్చు అనమాట. సో ఈ సాయిల్ సిమెంట్ లైనింగ్ కాకుండా కూడా ప్లాస్టిక్ షీట్ లైనింగ్, అదే 500 GSM జియో మెంబ్రేన్ షీట్స్ అని ఉపయోగించుకునేసి ఈ నీటి కుంటలు కూడా లైనింగ్ కూడా చేసుకోవచ్చు. ప్లాస్టిక్ షీట్ లైనింగ్ కూడా చేసుకుంటే మనము పడిన వర్షం నీరంతా కూడా ఫామ్ పాండ్లో కలెక్ట్ చేసి దాన్ని ఎప్పుడైనా బెట్ట వచ్చినప్పుడు నీటిని మనము నీరు ఒక తడి ఇచ్చుకున్నట్లయితే పంట బెట్టను అధిగమించి అధిక దిగుబడులు తీసుకునేదానికి ఉపయోగపడుతుంది. సో ఈ నీటి కుంటలో కూడా ఇన్లెట్ మరియు అవుట్లెట్, ఈ సిల్ ట్రాప్లు అనేటివి కూడా సెర్చ్ చేసుకోవాలి. అవసరమైన మరమ్మతులని కూడా చేసుకోవాలి. తర్వాత తొలకరి వర్షాలు పడిన వెంటనే ఈ బహువార్షిక గడ్డి విత్తనాలను ఈ గట్ల మీద వేసుకోవడం వలన నీటి కుంట గట్లు కోతకు గురి కాకుండా ఉంటాయి మరియు ఆ గడ్డిని పశువుల మేతగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఉపాధి హామీలో పథకం భాగంగా ఫారం పాండ్స్ పథకాన్ని మెట్ట ప్రాంత రైతులు సద్వినియోగం పరుచుకునేసి ఫామ్ పాండ్ పొలంలో ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రైతులు అన్ని కూడా అంటే లోతు దుక్కులు, తర్వాత నీటి సంరక్షణ సాళ్ళు, నీటి కుంటలు అన్ని చేసుకున్నట్లయితే మెట్ట వ్యవసాయంలో వాన నీటిని సద్వినియోగం చేసుకునేసి అధిక దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. 2026 సంవత్సరము ఎల్నినోగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో మనకు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో ఈ ఎల్నినో వల్ల వర్షం తక్కువగా వస్తుంది. సో వర్షం 10% కూడా తగ్గచ్చు. అంచనాలన్నీ కూడా IMD కానీ వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ కూడా ఎల్నినో వస్తుంది కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా వర్షం తక్కువ వస్తుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్లో వర్షం తగ్గేదానికి ఆస్కారం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఎల్నినో వర్షాలు తక్కువ వస్తాయి కాబట్టి దాంట్లో కూడా ఏ పద్ధతులు పాటించాలంటే ముఖ్యంగా నేను చెప్పినటువంటి పచ్చిరొట్ట పైర్లు చేసుకోవాలి, వర్షపు నీటి యాజమాన్యం చేసుకోవాలి, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చేసుకోవాలి, తర్వాత ఫారం పాండ్స్, నీటి చెరువులు, కుంటలు, కమ్యూనిటీ ట్యాంకులు, వాటర్ షెడ్లు అన్నీ కూడా నీటిని నిల్వ చేసుకునే పద్ధతులన్నీ కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. నేల మరియు నీటి సంరక్షణ పద్ధతులు విధిగా పాటించాలి. చెరువులు, కుంటలు మొదలైన వాటికి సేకరించిన వర్షపు నీటిని బెట్ట పరిస్థితుల్లో పంట కీలక దశల్లో పంటకు 1 లేక 2 రక్షకతలుగా అందించినట్లయితే పంట దిగుబడులు 20 నుంచి 30% పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వరి సాగు చేసేటప్పుడు ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రైయింగ్ అనే పద్ధతిని పాటించాలంటే ఎండగట్టి ఆ పద్ధతిని పాటించినట్లే కొంతవరకు ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రైయింగ్ ప్రాక్టీస్ చేసేదాని వల్ల మనకు కొంతవరకు నీటిని తగ్గించుకోవచ్చు. తర్వాత వరిలో కూడా డైరెక్ట్ సీడింగ్ నేరుగా విత్తే పద్ధతిని పాటించి
కొంతవరకు నీటిని రిక్వైర్మెంట్ తగ్గించుకోవచ్చు. ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ పంటలను కూడా సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నట్లయితే వేసవికాలంలో కూడా కూరగాయలు

0: కూరగాయలు ఉత్పత్తి ప్రభావం అయ్యే అవకాశం ఉంది కాబట్టి పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ మిద్దిపైన తోటల పెంపకము మరియు షేడ్ నెట్లు ఉపయోగించి పంటలను కూరగాయ పంటలను పండించుకోవాలి. ఈ విధంగా రైతులు వివిధ వ్యవసాయ మరియు ఉద్యాన పంటల్లో చెప్పిన యాజమాన్య పద్ధతులన్నీ కూడా మేలైన మరియు సిఫార్సు చేసిన పంటలు మరియు రకాలు విత్తనాలను సేకరించుకుని ఖరీఫ్ పంటల నష్టాన్ని తగ్గించుకుని తద్వారా అధిక దిగుబడులు పొందాలని నేను రైతులనంతా కూడా కోరుచున్నాను.
1: ఖరీఫ్ పంటల సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు వ్యవసాయ పాఠశాల మీరింత వరకు విన్నారు. నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి.
2: ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: సమయం 7 గంటల 45 నిమిషాలు. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షిక్కిన ఆర్య పథకం గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ గంగాధర్.
1: శ్రోతలందరికీ నమస్కారం. యువతను వ్యవసాయం నుండి ఇతర వృత్తులకు వలస వెళ్లకుండా నిరోధించి వ్యవసాయంలోనే లాభదాయకమైన ఉపాధి అవకాశాలను కల్పించే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆర్య అంటే అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్, క్లుప్తంగా వ్యవసాయంలో యువతను ఆకర్షించటం మరియు నిలుపుకోవటం, ఈ పథకాన్ని ప్రారంభించింది. మరి ఈ పథకం ఏ విధంగా అమలవుతుంది, ఎప్పుడు ప్రారంభించారు లాంటి విషయాలన్నీ తెలుసుకునేందుకు మన స్టూడియోస్కి విచ్చేశారు కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు, స్వాగతం అండి కార్యక్రమానికి. నమస్తే.
2: నమస్కారం సార్. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక అభివాదాలు.
1: సార్, ఈ ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, దీని యొక్క ఉద్దేశము లక్ష్యాలు ఏంటి?
2: సార్, మన దేశంలో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు యువత వలస పెరుగుతున్నారు. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుంది. యువతలో వ్యవసాయం పట్ల ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో వారికి ఉపాధి అవకాశాలను సృష్టించడం అత్యవసరమైంది. భారతదేశ జనాభాలో సుమారు 65% మంది యువత ఉన్నారు. అయినప్పటికీ వ్యవసాయ రంగంలో యువత పాల్గొనడం తగ్గుతూ వస్తుంది. వ్యవసాయ రంగం దేశ ఉపాధిలో సుమారు 45% మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాని వాటా చాలా తక్కువగా ఉంది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ అనే స్లోగన్ని తీసుకోవడం జరిగింది. సో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలంటే మిగతా రంగాలతో పోలిస్తే, సేవా రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, వాటితో పోలిస్తే ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాల నుండి ఆర్థిక వ్యవస్థకు వచ్చే జాతీయ వాటా తక్కువగా ఉంది. సో ఈ వాటాను పెంచాలంటే కంపల్సరీ యువత యొక్క పాత్ర ఖచ్చితమైనది. అందుకు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు యువత వలసను తగ్గించడానికి భారత ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడం ఆర్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానంగా గ్రామీణ యువతను వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో భాగస్వాములుగా మార్చడం, తద్వారా స్థిరమైన ఆదాయం మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా అమలు చేయబడుతుంది. సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత నగరాల్లో ఉరుకుల పరుగుల మధ్య అడావిడి జీవితం, మానసిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాలతో పోలిస్తే సొంత గ్రామంలో వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం గౌరవ ప్రధానమైన వృత్తిగా మార్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఆర్య పథకాన్ని సుమారు 29 రాష్ట్రాల్లోని దాదాపు 100కు పైగా కేవీకేల్లో వివిధ వర్గాలకు చెందిన 2 లక్షల మంది పైగా యువతకు ఈ శిక్షణా కార్యక్రమాలు అందించడమే కాకుండా వారు వివిధ యూనిట్లను స్థాపించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ పథకం ద్వారా అందించడం జరిగింది.
1: సార్, మరి కృషి విజ్ఞాన కేంద్రం కడప ఊటుకూరులో ఈ పథకాన్ని, ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎంతమంది యువత ఇప్పుడు శిక్షణ పొందుతూ ఉన్నారు, అలాగే యువత వ్యవసాయంలో ఉపాధి పొందేందుకు ఎలాంటి కార్యక్రమాలు పాటిస్తూ ఉన్నారు?
2: కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ద్వారా ఆర్య పథకం వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన కృషి విజ్ఞాన కేంద్రంలో 2018లో ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి యువతకు శిక్షణ, ఆర్థిక సహాయం మరియు సాంకేతికతను అందించి గ్రామీణ యువతను వానపాముల ఎరువుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు విలువల జోడింపు, నర్సరీ ద్వారా మొక్కల పెంపకం మరియు డైరీ కేంద్రాలు స్థాపించేందుకు ప్రోత్సాహం అందించడం జరిగింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ఇప్పటి వరకు

0: దాదాపు 2125 మంది యువతను నైపుణ్య ఆధారిత శిక్షణ అందించడంతో పాటు దాదాపు 45 సూక్ష్మ వ్యాపార యూనిట్లను స్థాపించడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నమాట. సో ఈ ఆర్య పథకం ద్వారా మనము యువతను నెట్వర్క్ గ్రూపులుగా ఏర్పాటు చేసి ప్రాసెసింగ్, విలువల జోడింపు, మార్కెటింగ్ వంటి వనరులు మరియు మూలధన ఆధారిత కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ సంస్థలు మరియు భాగస్వాములతో అనుసంధాన్ని పెంపొందించడం ద్వారా యువత అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలను సమన్వయం చేయడంలో కృషి చేస్తుంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో సమగ్ర శిక్షణ మరియు మార్గదర్శక కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలు పొందిన యువత ఇతర యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటుగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. అలాగే ఉపాధి అవకాశాలు విస్తరించి గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ మరియు అర్ధ నిరుద్యోగ యువతకు కొత్త మార్గాలు సృష్టించడానికి ఈ ఆర్య పథకం బాగా ఉపయోగపడుతుంది.
1: ఈ ఆర్య పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరిని సంప్రదించాలంటారు?
0: ఈ ఆర్య పథకం ఎవరైతే యువత ఉన్నారో 35 సంవత్సరాల లోపల ఉన్న యువత దీనికి అర్హులు. అందరూ యువత అయి ఉంటే చాలు, వీరు నేరుగా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో ఏ శాస్త్రవేత్తను సంప్రదించినా ఎప్పుడు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళ అర్హతను బట్టి వానపాముల ఎరువును కావచ్చు, పుట్టగొడుగుల పెంపకం కావచ్చు, నర్సరీ పెంపకం కావచ్చు, లేకుంటే చిరుధాన్యాలకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, ఈ విలువల జోడింపు, అలాగే డైరీ కేంద్రాల పైన శిక్షణ ఇవ్వడంతో పాటుగా వారు స్థాయిని బట్టి వారికి ఉన్న అర్హతను బట్టి వారికి ఆర్థిక సహాయం అందించి యూనిట్లు నెలకొల్పేందుకు కూడా కృషి చేయడం జరుగుతుంది.
1: సార్, ముఖ్యంగా యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ఈ పథకము అవలంబిస్తున్నారని అంటున్నారు. మరి యువతను వ్యవసాయం వైపు మళ్లించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మీరు చేపడుతున్న ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఎలాంటి అంశాలు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది? ఎలా ఆ శిక్షణ అందించడం జరుగుతుంది?
0: సార్, మెయిన్ ముఖ్యంగా ఈ స్కిల్ ట్రైనింగ్స్, వొకేషనల్ ట్రైనింగ్స్ అంటామన్నమాట. ఒక్కొక్క యూనిట్లో 4-5 రోజులు, అంటే ఇప్పుడు వానపాముల ఎరువు పైన ప్రత్యక్షంగా 4-5 రోజులు థియరీ క్లాసులు కావచ్చు, తదంతరం ప్రాక్టికల్ క్లాసులు ఏర్పాటు చేసి ఎలా వానపాముల బెడ్స్ ఉంటాయి, ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఇవంతా చూపించడం జరుగుతుంది. అలాగే పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఫస్ట్ థియరీ క్లాస్ చెప్పాము, తర్వాత ఆ బెడ్స్ ఎలా తయారు చేసుకోవాలి, స్పాన్ అంటే ఏంటి, దానికి నీళ్లు ఎలా పట్టాలి, ఆ టెంపరేచర్ ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించాలి, ఆర్ద్రత రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం, ఈ హ్యూమిడిటీని ఎలా మెయింటైన్ చేయాలి, లేకుంటే దానికి వచ్చే సంక్రమించే వ్యాధులు ఉంటాయి, కంటామినేషన్ అవుతుంది, వీటన్నిటిపైన ఈ 4-5 రోజులు శిక్షణా కార్యక్రమాలు బ్యాచ్ల వైజ్ వాళ్ళ అర్హతను బట్టి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిక్షణా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆసక్తి ఉన్న యువతను గ్రూప్గా ఒకే విలేజ్లో అయితే 4-5 మందిని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వారికి వానపాముల బెడ్స్ కావచ్చు, వానపాములు కావచ్చు, అందుకు అవసరమైన డ్రమ్స్ కావచ్చు ఇలాంటివి, అలాగే షేడ్ నెట్ నర్సరీ అంటే నారు మొక్కల పెంపకంలో అయితే ఈ షేడ్ నెట్ను కానీ అందుకు అవసరమైన ప్రోటేస్ అంటామన్నమాట, నారుమడి పెంచుకోవడానికి అవసరమైన ట్రేస్, తర్వాత వాటర్ పడడానికి రోజ్ క్యాన్స్ కావచ్చు, లేదు కోకోపిట్ ఇలాంటివన్నీ అందించడం జరుగుతుంది.
1: సార్, ఈ ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రంలో కడప ఊటుకూరులో శిక్షణ పొంది ఇప్పటి వరకు ఎంతమంది ఉపాధి పొందుతూ ఉన్నారు? వ్యవసాయంలో ఏ విధంగా రాణిస్తూ ఉన్నారు?
0: సార్, మన పథకం ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్టు దాదాపు 2125 మంది శిక్షణ తీసుకోవడం జరిగింది. అందులో కొందరు గ్రూప్గా లేకుంటే కొందరు ఇండివిజువల్గా 54 మంది యూనిట్స్ ఇప్పటికి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఉదాహరణకు చూసుకుంటే మన పులివెందుల పట్టణం దగ్గరలో పాలెం చంద్ర అనే ఒక రైతు ఉన్నాడనమాట. సో ఈయన 2019 ఆర్య పథకం ద్వారా 1,20,224 రూపాయల ఆర్థిక సహాయాన్ని మన కేవీకే ద్వారా పొంది దాదాపు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వర్మిక్ కంపోస్ట్ ను యూనిట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 3,00,000 రూపాయలను SBI బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయాన్ని పొంది ఈ యూనిట్ను ఇంకా మెరుగుపరుచుకొని విస్తరించుకున్నాడు. సో ఈయన ఒక సంవత్సరానికి దాదాపు 300 టన్నుల వర్మిక్ కంపోస్ట్ ను తయారు చేస్తాడు. నికర ఆదాయం దాదాపుగా 16,80,000 వరకు ఉంటుంది.

0: అన్నమాట. అంతేకాకుండా ఈయన వర్మి కంపోస్ట్ తో పాటు ద్రవరూప జీవన ఎరువులు మరియు వర్మి వాసును ఉపయోగించి అధిక పోషకాలు గల వర్మి కంపోస్ట్ ను తయారు చేస్తున్నారు. శిక్షణా కార్యక్రమంలో జరిగే ప్రాక్టికల్ తరగతుల సమయంలో ఈయన రీసెర్చ్ పర్సన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. తన సొంత కుటుంబ సభ్యులను ఈ వర్మి కంపోస్ట్ తయారు యూనిట్లో చేర్చుకోవడమే కాకుండా ఏడాది పొడుగున 6 మంది పురుషులు 2 మహిళలకు ఈయన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇంకొక నర్సరీ పెంపకం దాంతో చూసుకుంటే అశోక్ అనే ఒక రైతు ఉన్నాడు అనమాట. ఈయన పూర్మావల దగ్గర అక్కలరెడ్డిపల్లి అనే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కూరగాయల నర్సరీ అనే ఒక నర్సరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈయన టమోటా మరియు బంతి పువ్వుల వంటి కూరగాయల మొక్కలు అలాగే వివిధ రకాల కూరగాయల పూల మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు అనమాట. అలాగే నన్నారి మొక్కల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. సంవత్సరానికి సరాసరిన 6 లక్షల మొక్కల నారు మొక్కలను ఉత్పత్తి చేయడంతో పాటు దాదాపు 270,000 నికర ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అధిక శ్రమ అవసరాన్ని తీర్చడానికి ముఖ్యంగా నీటిపారుదల కోసం అతను డిప్పు ల్యాటర్లను సవరించుకొని చిల్లులు గల స్ప్రింక్లర్ వ్యవస్థను తయారు చేసుకున్నాడు సొంతంగా. తన సొంత కుటుంబ సభ్యులను చేర్చుకోవడమే కాకుండా ఏడాది పొడుగున 2 పురుషులకు మరియు 2 మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సో యువత తాము ఉపాధి పొందడమే కాకుండా తన తోటి తమ గ్రామంలో ఉండే మహిళలకు పురుషులకు కూడా ఈ ఉపాధి అవకాశాలు ఈ పథకం ద్వారా కల్పించడం జరుగుతుంది.
1: ఆర్య పథకం ద్వారా గ్రామీణ యువతకు వ్యవసాయ సాంకేతికతపై శిక్షణ అందిస్తూ వారికి అవసరమైన వనరులను అందించడం ద్వారా వ్యవసాయ వ్యవస్థాపకులుగా ఎలా మారుస్తూ ఉన్నారు, తద్వారా వారు స్వతంత్రంగా ఆదాయం ఎలా పొందగలుగుతున్నారు తదితర విషయాలన్నీ మనకు అందించారు డాక్టర్ టి మహేష్ బాబు గారు. ధన్యవాదాలండి
0: సార్. ధన్యవాదాలు సార్.
1: ఆర్య పథకాన్ని ఉపయోగించుకుని ఉపాధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల అభిప్రాయాలను విందాం.
2: నమస్కారం, నా పేరు పాలెం చంద్ర, మాది పులివిందుల చెన్నారెడ్డి కాలనీ. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. గత 6 సంవత్సరాల క్రితం కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు కడప వారు అందించిన ఆర్య అనే పథకం ద్వారా 2019-20 సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకుని దీనిలో భాగంగా పుట్టగొడుగుల పెంపకం మరియు చిరుధాన్యాల ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు తయారు చేసే విధానము, వర్మి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనే 3 అంశాల మీద మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో మేము వర్మి కంపోస్ట్ విధానాన్ని ఎంచుకున్నాను. ఆర్యా పథకం ద్వారా ఆ సంస్థ వారు అందించిన ఆర్థిక సహాయంతో మంచి వర్మి కంపోస్ట్ మరియు వానపాములు ఉత్పత్తి చేసి రైతులకు అందించి వాటి మీద మంచి అవగాహన కల్పించి రైతులకు అందించడం ద్వారా మంచి వ్యాపారం అయితే జరుగుతుంది. దీనితో పాటు నేనొక్కడే లభ్యత పొందకుండా నాతో పాటు 6 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. మేము నెలకు వచ్చేసి 20 టన్నుల వరకు వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నాము. ఇంకా ఇలాంటి పథకాలు నిరుద్యోగ యువత ఉపయోగించుకొని మంచి ట్రైనింగ్ తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.
3: నమస్కారము, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి, మాది వైఎస్ఆర్ కడప జిల్లా పూర్వామిల్ల మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామం. నేను 2022-23 సంవత్సరంలో SLV వెజిటేబుల్ నర్సరీ స్థాపించడం జరిగింది. ఈ నర్సరీలో రైతులకు నేను టమోటా, మిరప, వంగ, నన్నారి వంటి సీడ్లింగ్స్ అయితే అందించడం జరుగుతుంది. నా శ్రేయబులాసుల సమాచారంతో ఆర్య అనే ప్రోగ్రాం గురించి తెలుసుకున్నాను. ఆర్య ప్రోగ్రాం గురించి తెలిసిన వెంటనే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు సంబంధిత సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ వారిని కలవడం జరిగింది. అందులో వారు ట్రైనింగ్ అయితే నాకు ఇవ్వడం జరిగింది. సీడ్లింగ్స్ ఏ విధంగా పెంచాలి, రైతులకు ఏ విధంగా అందించాలి, వాటి మెలకువల గురించి నాకు తెలియజేశారు. అంతేగాక వారు నాకు కొంతవరకు ప్రోత్సాహకంగా ప్రోట్రేల్ అయితేనేమి, కోకోపీట్ అయితేనేమి నాకు ఇవ్వడం జరిగింది. సో దీనికి గాను నేను ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
4: ఇంతవరకు ఆర్య పథకం గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎస్ గంగాధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్
5: ఆకాశవాణి కర్నూలు కేంద్రం మహిళా ప్రభ

0: ఈనాటి మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో తెలుగు రచనల్లో స్త్రీల వ్యక్తిత్వ విశ్లేషణ శ్రీమతి పూల శ్రీ వెంకటేశ్వరి గారి ప్రసంగం వింటారు.
1: పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు అవకాశాలు కావాలని పోరాటాలు చేసి సాధించుకోవడానికే ప్రయత్నం చేయడం ఉదారవాదం. విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలతో పాటు స్త్రీలు భాగస్వామ్యాన్ని కోరుకోవటం, వాటిని పొందటం కోసం ఉద్యమాలు చేయడం ఇందులో భాగం. మన దేశంలోని సంస్కరణ ఉద్యమంలో ఈ ఉదారవాద స్త్రీవాద ఛాయలే కనబడుతున్నాయి. స్త్రీ విద్యను అభివృద్ధి చేయడానికి వీరేష్ లింగం గారు రచించిన సత్యవతి చరిత్ర, ఆడ మలయాళం నవలలు ఉదారవాద స్త్రీవాద సాహిత్యానికి నాంది రచనలు అవుతాయని కాత్యాయని విద్మే గారు స్త్రీవాద ధోరణులు సమకాలీన సాహిత్యంలో చెప్పారు. మగవాళ్లకు కోపం వస్తే ఆడవాళ్లపై చేయి చేసుకోవటం మొదటి నుంచి ఈ సమాజంలోనే ఉంది. మౌనంగా భరించడం ఆడవాళ్లకు అలవాటైంది. ఆ బాధ ఆడవాళ్లకు బాగా తెలుస్తుంది. కాబట్టి ఒక తల్లికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు పుట్టగా ఈ ఇద్దరు ఆడపిల్లలు మాత్రం మా అమ్మను కొట్టద్దు నాన్న అని వేడుకున్నారు. అబ్బాయి పెరిగి పెద్దయ్యాక అతడు కూడా తల్లిని కొట్టిన సందర్భాలు ఈ సమాజంలో ఉన్నాయి. కాబట్టి రచయిత్రి పద్మావతి దీన్ని నిరసిస్తూ హింసకు గురి కాని స్వేచ్ఛా జీవితం తల్లికి కావాలని కోరుతూ ఇద్దరు అమ్మాయిలు ఇలా వాపోతున్నారు. నాన్న అమ్మను కొడతాడు, అమ్మ కొడుకు అమ్మని కొడతాడు, అమ్మ గుండె విచ్చి విరిసిన రెండు నెత్తిటి పువ్వుల్లా అమ్మకు మాత్రం మేమిద్దరమే. బిక్కు బిక్కుమని చెయ్యి చెయ్యి పట్టుకొని, నాన్న నాన్న మా అమ్మని కొట్టద్దు, కొడితే మా అమ్మ చచ్చిపోతుంది నాన్న అని బావురమంటాము. నాన్న చేత దెబ్బలు తినని అమ్మ కావాలి మాకు, ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మ కావాలి అని కోరుకుంటూ అమ్మ ఎలా బాధపడుతుందో, ఎలా సన్నసన్నగా ఏడుస్తుందో వాపోయారు ఆ ఇద్దరు అమ్మాయిలు. ఆ ఇంట్లోనే ఒక అభాగ్యురాలు తాను పెళ్లి చేసుకున్న తర్వాత మగాడి చేత, అత్తమామల చేత పలు బాధలకు గురి కావడంతో ఆమె పుట్టినింటిలో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంది. నిజానికి సతికి పతితో జీవితం గడపటం స్వర్గతుల్యం. అలా కాకపోగా నరకమంటే ఏమిటో తెలియజేస్తున్నారు మెట్టినింటివారు. దాంతో ఆమె పుట్టినింటిని అక్కడ ఆనందంగా గడిపిన జీవితాన్ని గుర్తు చేసుకుంది. ఇక్కడ మధుర స్మృతుల కోసం గుర్తు చేసుకుంటే పర్వాలేదు, కానీ మగడింటి ఆగడాలు భరించలేక పుట్టినింటిలో గడిపిన జీవితం గుర్తుకు రావడం బాధాకరం. ఆ మూల మూలలో నా బాల్యం దాక్కుని ఉంది. ఆ పునాది రాళ్లలో నా తండ్రి రెక్కల కష్టం నిక్షిప్తమై ఉంది. మా నాయనమ్మ పూజా సామాగ్రి పారిపోయిన పటాల దేవుళ్ల కోసం ఇంకా ఎదురు చూస్తోంది. ఉప్పు కోసమో ఊరగాయ కోసమో అటక మీదికి చేయి చాచి మా అమ్మ గుంజిళ్లు తీస్తున్నట్టే ఉంది. ఈమె పెట్టే అల్లరి భరించలేక నానమ్మ కోప్పడేది కాదు, కోపడినట్టు నటించేది. తెల్లారక మునుపు కవ్వపు చప్పుళ్లతో మేల్కొని అరచేతిలోని వెన్నముద్దను గటుక్కున మృంగి ఏమీ ఎరగనట్టు ముసుగు తన్నినా దొంగని పట్టించేసే బుగ్గలకు సాయంగా రెపరెపలాడే రెప్పల సవుళ్ళు సాక్షిగా ఆనాటి కొంటెతనం ఆ ఇంట్లోనే ఉండిపోయింది అంటూ తన చిన్ననాటి చిలిపి చేష్టలను, కొంటెతనాన్ని గుర్తు చేసుకుంది. కట్టుకొయ్య అనే కవితలో ఈ దేశంలో చాలామంది మగవాళ్ళు ఆడవాళ్లపై సంసార భారం వేసి తామేమో ఎంచక్క బయటికి వెళ్ళిపోతారు. చల్లని పిల్లగాలులు ఆటాపాట వాళ్లవి, కాయా కష్టం బందీఖానా వీళ్లవి. అదే మాట కట్టుకొయ్య కవితలో ఎస్ జయగారు నిలదీసి అడిగింది. ఒక స్త్రీ ఆభేదన ప్రత్యక్షంగా కొంత, పరోక్షంగా కొంత, వ్యంగ్యంగా మరికొంత ఉంది. నీకేం, నువ్వు సంసార సాగరాన్ని అవలీలగా దాటగలవు. సముద్రం ఆటపోట్లు పడవకు

ఎరుక, నీకేం, నువ్వు నీటిపై తేలివచ్చే చిరుగాలితో సయ్యాటలాడగలవు. తీరం గడప మీద బాధ్యతల కట్టుకొయ్యకు నన్ను బందీ చేసి తాళం చెవులు జేబులో వేసుకొని చక్కాపోతావు. సముద్రపు ఆటుపోట్లు దాంట్లో ప్రయాణించే పడవకి తెలుస్తుంది. సంసార సాగరాన్ని ఈదే వనితకు లోతుపాతులు తెలుస్తాయి. బయటికెళ్లిపోయే పురుషుడికేం తెలుస్తుంది? నువ్వేమో చిరుగాలిలో అలా అలా చల్లగా తిరిగి రాగలవు. నన్నేమో బాధ్యతల కట్టుకొయ్యకు బందీ చేసి తాళం చెవులేమో జేబులో వేసుకుని వెళ్లిపోయావు అంటుంది ఆమె. బరువు బాధ్యతలు కాయా కష్టం ఈమెవి, చేతిలో అధికారం మాత్రం అతనిది. పురుషుడికి దిక్కు తోచినప్పుడు కష్టాల కడలిలో స్త్రీ పడవాగుతుంది. దీనంగా ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది. ఆత్మ నూనెతత్వంతో కుమిలిపోతున్నప్పుడు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. విశ్వాసం సన్నగిల్లినప్పుడు ఆత్మవిశ్వాసం నింపుతుంది. నరకాన్ని పోగొట్టి స్వర్గాన్ని ఇస్తుంది. కష్టమైతే ఆ నరకాన్ని తాను అనుభవిస్తుంది. పురుషుడి కోసం ఇన్ని చేసే తనకు పురుషుడు మాత్రం ఎదురుచూపులే ఇచ్చాడు. అలాంటి స్త్రీని పురుషుడు అర్థం చేసుకుంటే చాలని భావిస్తుంది. తన వంతు కృషి పురుషుడి వైపు నుంచి కూడా ఉండాలని భావిస్తుంది. కలిసికట్టుగా సమానంగా ఉంటే ఇంకా ఎంతో సమస్యల వలయాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తుంది అనడంలో సందేహం లేదు. నీలి కవితలు అనే కావ్యంలో స్త్రీ అంటే వీరత్వానికి చిహ్నమని, పరిశోధనకు పర్యాయ పదమని, ఆత్మగౌరవానికి మరో పేరని, చదువుల తల్లికి ముద్దుల బిడ్డ అని ఈ సమాజానికి ఎందుకు గుర్తురాదని వాటిని వరుసగా రుద్రమదేవి, మేడం క్యూరీ, ఝాన్సీ లక్ష్మీబాయి, గార్గి, మైత్రేయులను ఉదాహరణలుగా చూపించింది రచయిత్రి మందరపు హైమావతి గారు. స్త్రీ అంటే నీకు అవక్ర విక్రమోపేత, అఖండ సాహసోపేత, వీరవనిత రుద్రమదేవి జ్ఞాపకం రాదు. స్త్రీ అంటే నీకు పరిశోధనే పర్యాయ పదమై జీవించిన మేడం క్యూరీ గుర్తుకు రాదు. స్త్రీ అంటే నీకు ఆంగ్లేయులను ఎదిరించిన ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫురించదు. స్త్రీ అంటే నీకు వేదవేత్తలతో వాదించి ఓడించిన గార్గి మైత్రేయులు జ్ఞప్తికి రారు. స్త్రీ అంటే హృదయాకాశంలో మెరిసే తారలు అర్ధనగ్న శిల్ప సుందరులే కదా. స్త్రీలు సాధించలేనిది ఏదీ లేదని, ఎందులోనూ వెనుదీయరని రుద్రమదేవి, మేడం క్యూరీ, ఝాన్సీ లక్ష్మీబాయి, వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ కరణం మల్లేశ్వరి, మీరాబాయి చాను, గౌరీ పాండే మొదలైన వారెందరిని చూస్తే అర్థమవుతుందని రచయిత్రి నిరూపించింది. స్త్రీలలో ఎందరో గొప్పవాళ్లు ఉన్నారు. ఎందరో పురుషులు సాధించలేని దాన్ని కూడా సాధించారు. కల్పనా చావ్లా వ్యోమగామి స్పేస్లో కొన్ని రోజులు ధైర్యంగా ఉండి వచ్చింది. తన ప్రాణాన్ని సైతం ఆమె లెక్క చేయలేదు. చంద్రమండలం మీద ఉండే జిజ్ఞాసుతో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. ఝాన్సీ లక్ష్మీబాయి ఆంగ్లేయులకు బానిస కాలేక మొదట సిపాయిల తిరుగుబాటులో ప్రముఖ స్థానం వహించి తన ప్రాణాల్ని సైతం లెక్క చేయలేదు. ఆమె ఆత్మగౌరవానికి ఇచ్చిన స్థానం అంతటిది. మేడం మేరీ క్యూరీ రేడియం మీద పరిశోధన చేయాలన్న జిజ్ఞాసతో తన శరీరాన్ని రేడియం కిరణాలకు బలిచేసింది. వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్స్గా కరణం మల్లేశ్వరి, మీరాబాయి చాను, మేరీ కోమ్ మొదలైన వారెందరో స్త్రీలు రాణించారు. స్త్రీకి స్వేచ్ఛగా జీవించే హక్కులు లేవని కోర్కెలు, ఆశయాలు, లక్ష్యాలు నిర్భీతిగా చెప్పుకొని వీలు లేదని, ఇలా ఎందుకు మమ్మల్ని ఈ సమాజం చేసిందని, ఇలా ఎందుకు సృష్టించావని ఆ దేవుణ్ణి కూడా ప్రశ్నించడం రచయిత్రి రమ్య కవితలో కనిపిస్తుంది. ప్రకృతి పరంగా కొంత బలహీనమైతే సమాజం చేసిన బలహీనత మరికొంత. ఒకవేళ ఆమెకు బలము ధైర్యము ఉన్నా ప్రదర్శించరాదంటుంది ఈ సమాజం. నిజానికి మానసిక తత్వవేత్తలు కష్టాలు వచ్చినప్పుడు పురుషుడి కంటే

0: వీకే మానసిక ధైర్యం ఎక్కువ అని చెప్తారు. అది వేరే కోణం. కానీ ధైర్యం ఉన్నా ప్రదర్శించరాదన్నది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తోంది రచయిత్రి రమ్య గారు. ఆమెకు తెలివి ఉన్నా బయటపడకూడదు, ధైర్యమున్నా మొగరాయుడంటారు. అణిగిమణిగి ఆగుచాటు పిందెల పడుండాలి. సమాజంలో స్వేచ్ఛగా తిరగాలన్న ఎన్నో అరాచక శక్తులు ఆమె భావాలు, కోర్కెలు, ఆశయాలు నిర్భీతిగా చెప్పుకోని వీలు లేదా? కొంతమంది మగవాళ్ళు అత్యాచార యత్నం చేయబట్టే కదా స్త్రీలను ఒంటరిగా బయటికి పంపకుండా పోయేది తల్లిదండ్రులు. జాగ్రత్తగా ఉండమని చెప్పడం తప్పేమీ కాదు. ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా పెంచే తల్లిదండ్రులు కూడా తమ ఆడపిల్లల్ని స్వేచ్ఛగా పంపలేకపోతున్నారు. ఈ పోరాటాల ఫలితమే ఇప్పుడు చాలామంది తల్లిదండ్రుల్లో మార్పు వచ్చి ఆడపిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివించి సమాజంలో ఒక హోదాని తెచ్చిపెడుతున్నారు. ప్రతి పల్లెలోనూ కుగ్రామంలోనూ మార్పు రావాల్సి ఉంది. ఇక ప్రాచీన కాలంలో గార్గి మైత్రేయులు వేదాలు అనర్గళంగా చదువుకొని మహామహులతో వాదించి వారిని ఓడించారు. వారందరూ స్త్రీలే కదా. ఇలా వేదాలు మొదలుకొని విజ్ఞాన శాస్త్రం, అణ్వాయుధాలు, అంతరిక్ష పరిశోధనల దాకా స్త్రీలు అన్నిట్లోనూ పాల్గొని తమ సత్తాను చాటుకున్నారు. అలాంటప్పుడు వాళ్ళను చిత్ర విచిత్రంగా వ్యాపార ప్రకటనలోనూ, చలనచిత్రాలు మొదలైన వాటిల్లో ఎందుకు హీనంగా చూపిస్తున్నారని నిలదీసింది హైమావతి గారు. మహనీయులైన మహిళలు ఎందరో ఉండగా వారెందుకు గుర్తుకు రారు మీకు అని రచయిత్రి ప్రశ్నిస్తుంది. ఈ విధంగా పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు, అవకాశాలు కావాలని పోరాటాలు చేసి సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలని, అందులో సఫలీకృతులు కావాలని, సఫలీకృతులైన వారిని ఉదాహరణలుగా చూపిస్తూ ఉదారవాద, స్త్రీవాద రచయిత్రులు తమ అభిప్రాయాలను తమ కవితల్లో నిస్సంకోచంగా, నిర్భయంగా వెలిబుచ్చారు.
1: తెలుగు రచనల్లో స్త్రీల వ్యక్తిత్వ విశ్లేషణ గురించి శ్రీమతి పూలా శ్రీ వెంకటేశ్వరి గారి ప్రసంగం విన్నారు.

నిజం మాట్లాడితే మొదట్లో కష్టంగా ఉంటుంది, కానీ జీవితాంతం ప్రశాంతంగా ఉంటుంది. అబద్ధం చెప్తే మొదట్లో హాయిగా ఉన్న జీవితాంతం భయంగా ఉంటుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:15 వస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. అలాగే 8:30 తెలుగులో జాతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆనందాల ఆకాశవాణి విపత్తుల నివారణలో ఆకాశవాణి పాత్ర, ఉదాహరణలు, ప్రత్యక్ష కథనాలతో శ్రీ బేతార్ రామసూర్య ప్రకాష్ గారు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి అందిస్తున్న

0: తుఫాను హెచ్చరిక.
1: నైరుతి బంగాళాఖాతం, దానికి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం విశాఖపట్నానికి 530 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఈ తుఫాను ప్రభావం వల్ల కోస్తా జిల్లాలలో అత్యధిక ప్రాంతాలలో.
2: విన్నారా, ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారమవుతున్న ఒక తుఫాను హెచ్చరిక. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆకాశవాణి నిరంతర సేవలను అందిస్తుంది అనేది నిర్వివాదాంశం. కాలం మారినా, సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా, విపత్తుల యాజమాన్యంలో ఇప్పటికీ ఆకాశవాణి పాత్ర ఎంతో కీలకం. ఈ అంశం గురించి శ్రీ బేతా సూర్యప్రకాశ్రావు గారు ఉదాహరణలతో, ప్రత్యక్ష సాక్షుల కథనాలతో మీకు వివరిస్తున్నారు, వినండి.
3: ఆకాశవాణి స్థాపితమైన నాటి నుండి ప్రజల మనసులను దోచుకుంటూ శ్రోతల జీవన విధానంలో భాగమైపోయింది. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో శోభిల్లుతుంది. విపత్తులకు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సమాచారం ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఉండాలే గాని భయభ్రాంతులను చేసే విధంగా ఉండకూడదు. తుఫాన్లు, వరదలు, ఉప్పెన్లు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమైనప్పుడు, కలరా, కరోనా వంటి వ్యాధులు విజృంభిస్తూ ఉన్నప్పుడు వీలున్నంత మేరకు ముందస్తు సమాచారంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవసరమైతే రౌండ్ ద క్లాక్ ప్రసారాలకు చేపట్టి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అనుసంధానకర్తగా ధైర్యాన్ని, సహకారాన్ని అందించి కష్టాల్ని, నష్టాల్ని తగ్గించిన సందర్భాలు ఆకాశవాణికి ఎన్నో. 2014 అక్టోబర్ నెలలో హుద్హుద్ తుఫాను సృష్టించిన ప్రళయాన్ని, విధ్వంసాన్ని విశాఖపట్నం వాసులు ఎప్పటికీ మరిచిపోరు. ఆనాడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అందించిన సేవలను తెలియజేస్తున్నారు నాటి ప్రధాన కార్యక్రమ నిర్వహణాధికారి, విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ ఆకుల మల్లేశ్వరరావు.
4: యలమంచిల నుండి భీమిలి మధ్యలో తీరం దాటుతుందన్న సమాచారం అందుకొని 24 గంటల ప్రసారాలని మొదలుపెట్టాం. హుద్హుద్ తుఫాను ధాటికి మా 100 కిలోవాట్ల అగనంపూడిలోని మా టవర్ పడిపోయింది. ఇక మిగిలింది FM 3 కిలోవాట్ శక్తితో పనిచేసే ట్రాన్స్మిటింగ్ టవర్. దాని సహాయంతో దానికున్న పరిధిలో 24 గంటల ప్రసారాలు దాదాపు 6 రోజుల పాటు తిరిగి మామూలు పరిస్థితులు కొనసాగే వరకు FM విశాఖపట్నం కేంద్రం కొనసాగించింది. అది జీవితంలో నాకు దొరికిన ఒక సేవ చేసే అపూర్వమైన అవకాశంగా భావించాను. ఈ విపత్తుని ఎలా అధిగమించాలో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్న విషయాల గురించి శ్రోతల్ని అవేర్ చేస్తూ ప్రసారాలు కొనసాగించాం.
3: వచ్చిన సమాచారాన్ని రెండంచెల విధానం ద్వారా క్రోడీకరించి, రూఢి చేసుకుని నిర్ధారించుకోవడం, అవసరమైతే 3 అంచెల విధానం ద్వారా ఖచ్చితపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ స్టేషన్లలో పనిచేసిన ఇప్పటి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ కలగా కృష్ణమోహన్ తన అనుభవంలోని ఘటనల ప్రత్యక్ష కథనం.

ఆకాశవాణి ఈ నేషనల్ క్యాలమిటీస్లో నిర్వహించిన పాత్ర గురించి చెప్పాలంటే ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఉప్పెన 77 మన దివిసీ ఉప్పెన టైంలో ఆకాశవాణి అనౌన్స్మెంట్స్ వలన, ఈ ఆథెంటిక్ వార్తల వలనే కలెక్టర్లు అందరూ కూడా యాక్షన్ తీసుకుని నిర్ణయాలు తీసుకుని ప్రజలకి సహకరించగలిగారు. అలానే ప్రపంచంలోనే చాలా పెద్ద ఎర్త్క్వేక్ లాఠోర్ ఎర్త్క్వేక్ టైంలో కూడాను ఆకాశవాణిలో ఆ రోజున రాత్రి ఏదో రికార్డింగ్ కారణంగా ఉండిపోయిన కొందరు సేవ్ అవర్ సోల్ SOS అనౌన్స్మెంట్స్ ఇవ్వటం వలన అది హ్యామ్ రేడియో వాళ్ళు క్యాచ్ చేసి అక్కడి నుంచి వాళ్ళు కలెక్టర్కి ఇన్ఫామ్ చేసి అట్లా ఆ విధంగా జనానికి

0: చేయడానికి అవకాశం కలిగింది. దానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి కలెక్టర్లకు కానీ మిగతా సిబ్బందికి కానీ చర్య తీసుకోవడానికి అవకాశం కలిగింది ఓన్లీ ఆకాశవాణి వల్లనే అనేది నిర్వివాదాంశం. అది
1: ఈ మధ్య సామాజిక మాధ్యమాల ఉనికి బాగా పెరిగిపోయింది. వ్యక్తులు, సంస్థలు అనేక రకాలైన మాధ్యమాల ద్వారా వార్తలు, విశ్లేషణలు, చర్చా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొన్నైతే తమ తమ వ్యక్తిగత ఆలోచనలను నిజమైన ఆలోచనగా తామే సత్యశోధన గావించినట్లు ప్రజలకు చేరవేస్తున్నాయి. అదే నిజమని భావించి భ్రమించి ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశమూ లేకపోలేదు. ఒకవేళ తమ కథను నిరూపితమైతే మేము ఆనాడే చెప్పామంటూ క్రెడిట్ తీసుకునేందుకు ముందుకు వస్తారు. కానీ నిరూపితం కాని తమ కథనాల్ని ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించిన సందర్భాలు మనకి కనబడవు. అందరికంటే నేనే ముందు సమాచారాన్ని అందించాలనే భావన, పోటీ ఆకాశవాణికి ఉండనే ఉండదు. కేవలం ఖచ్చితత్వమే. 2018 ఆఖరిలో పెటాయ్ తుఫాన్ కోస్తా తీరం వెంబడి విజృంభించింది. అప్పుడు కొంతమంది మత్స్యకారులు రేడియో విని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు, ప్రాణాలు రక్షించుకున్నారు. ఆనాడు విజయవాడ కేంద్రంలో పనిచేసిన ఇప్పటి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ గంటా విజయ్ కుమార్ నాటి ఘటన గుర్తు చేసుకుంటూ,
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నేను పనిచేస్తున్నప్పుడు రాత్రి సమయంలో సుమారుగా 8, 8:30 ఆ సమయంలో నాకు ఫోన్ వచ్చింది. మత్స్యకారులు 30 చీరాల సమీపంలో మరబోటులో చిక్కుకుపోయారు. వాళ్ళు వెనక్కి రావటం లేదు, మన సమాచారం వాళ్ళకి వెళ్ళటం లేదు. వాళ్ళు వెంటనే వెనక్కి రావాలి, అది మీరు ఆకాశవాణిలో వెంటనే ప్రసారం చేయాలి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నాకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఆ వ్యక్తి ఎవరు ఫోన్ నోట్ చేసుకుని మన న్యూస్ ఎడిటర్కి నేను మరలా ఫోన్ చేసి నాకు ఫలానా వ్యక్తి ఈ నెంబర్ నుంచి కాల్ చేశారు, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారా కాదా నిర్ధారించుకున్నా. వెంటనే నా వాయిస్ రికార్డు చేసి ఇలా తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నది, అయితే చీరాల సమీపంలో 30 వరకు మత్స్యకారులు మరబోటుల్లో వెళ్లారు, వాళ్ళు తిరిగి వెనక్కి రావాలి, అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వాళ్ళని తీర ప్రాంతానికి వెంటనే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి 5 ఒకసారి ఈ ప్రకటన ఎఫ్ఎం రెయిన్బోలో మనం ప్రసారం చేయడం జరిగింది. అయితే ఇది జరిగిన తర్వాత మర్నాడు ఆంగ్ల దినపత్రికలో ఒక పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది, ఆకాశవాణి వల్ల 30 మత్స్యకారులు ప్రాణాలు నిలబడినాయి.
1: నవంబర్ 19, 1977 దివిసీమ ఉప్పెన ఒక పీడకల, ఎన్నో వేల మందిని కబళించిన మరిచిపోలేని విషాద దుర్ఘటన. ఆనాటి ఆకాశవాణి హెచ్చరికలను అప్పటివారు ఇప్పటికీ తలుచుకుంటూనే ఉంటారు. ఆ కాళరాత్రి గురించి ఆ ప్రాంతపు వాసి ప్రత్యక్ష సాక్షి శ్రీ అద్దంకి పాండురంగారావు గారు.
3: అది కృష్ణా జిల్లా కోడూరు మండలం గొల్లపాలెం అనే గ్రామం. ఈ గొల్లపాలెం అనే గ్రామానికి 1977 నవంబర్ 19 ఒక కాళరాత్రి ప్రపంచ చరిత్రలోనే ఇంత భయంకరమైనటువంటి తుఫాన్ని అంతకితం ఎవరు చూడలేదు, ఇంకా చూడబోడు కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో మరి మా గ్రామం సముద్రానికి కేవలం 3 దూరంలో ఉంటుంది, సముద్రమే కబలిస్తుంది 10,000 జనాన్ని, కొన్ని లక్షల పశు పక్షాదులను కూడా కబలిస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. కానీ ఆ రోజుల్లో ఆకాశవాణి ఒకటే అక్కడ ఆధారం, అంతకన్నా ఏమీ లేదు. మా మేనమామ వాళ్ళ ఇంట్లో రేడియో ఉంది, ఆకాశవాణి సూచనలు విని జాగ్రత్త పడ్డ వాళ్ళు కొంతమంది సేవ్ అయ్యారు.
1: తాను కర్నూలు కేంద్రంలో పనిచేసినప్పుడు వచ్చిన వరదలు, ఆకాశవాణి చేపట్టిన చర్యల గురించి కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
4: అది 2007 జూలై 1 ఒకరోజు విపరీతంగా వర్షం వస్తుంది. సాయంత్రం 4-5 నుంచి మొదలైంది. అలా వాన విపరీతంగా పడతా ఉంది. వెంటనే కర్నూలు జిల్లా డిపిఆర్ఓ భాషగారికి ఫోన్ చేశా. సార్, ఇప్పుడు కర్నూలు ఎఫ్ఎం మరి ఈ చీకట్లో మునిగిపోతున్నటువంటి కాలనీ వాసులకి ఏం హెల్ప్ చేయలేదా అని అడిగాను. అయ్యో, మీరు హెల్ప్ చేస్తానంటే అంతకన్నా

0: అని వెంటనే భాషాగారు కలెక్టర్ గారితో సంప్రదించారు. కలెక్టర్ గారు వెంటనే అర్జెంటుకు మొదలు పెడదాం, ఎఫ్ఎం ద్వారా ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది మనకి అన్నారట. అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు దానకిషోర్ గారు అప్పటికప్పుడే ఏ ప్రాంతపు ప్రజలు ఏ ప్రాంతం పునరావాస కేంద్రానికి వెళ్ళాలో మరి ఆయన ఫోన్లోనే చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా రాత్రి 3:15 వరకు కలెక్టర్ గారు ప్రతి 15-20 నిమిషాలకి ఆయన పరిస్థితులను చెప్పటం, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, పునరావాస కేంద్రాల్లో ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆయన వివరంగా చెప్పేవారు, ఎప్పటికప్పుడు ప్రసారం చేసేవాళ్ళం. అప్పుడు అక్కడ మునిగిపోతున్నటువంటి కాలనీలకి ఒకే ఒక సమాచార మాధ్యమం అందుబాటులో ఉంది, ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం. ఈ విధంగా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణి నాకు చాలా తృప్తిగా ఉంది. అలాగే 2009 అక్టోబర్ 1 రాత్రి నుంచి వాన పడతానే ఉంది. ఇక అక్టోబర్ 2 కల్లా తుంగభద్ర పరివాహక ప్రాంతాలన్నిటిలో కూడా మరి నీరు విపరీతంగా స్ప్రెడ్ అయింది. నదికి 2 గ్రామాలన్నీ కూడా మునిగిపోవటం మొదలైంది. ముఖ్యంగా తుంగభద్రా నదికి కుడివైపున ఉన్నటువంటి కర్నూలు నగరంలోకి విపరీతంగా నీరు వచ్చేసింది. ఆ వరదలకి అల్లకల్లోలం అవుతుంది. ఆ స్థితిలో ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏం చేయాలని ఆలోచించి ఒక హెల్ప్ లైన్ మొదలుపెట్టింది. ఒకవైపు జిల్లా అధికారులు హెల్ప్ లైన్ నడుపుతున్నారు, దాంతోపాటుగా ఆ జిల్లా యంత్రాంగం అనుసంధానంగా మేము నడిపినటువంటి ఆ హెల్ప్ లైన్కి వరదల్లో మునిగిపోతున్నటువంటి ప్రజల నుంచి అనేక కాల్స్ వచ్చేవి. ఆ కాల్స్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు డిస్టిక్ కలెక్టరేట్లో నడుస్తున్నటువంటి ఈ హెల్ప్ లైన్ అనుసంధానం చేస్తూ వాళ్లకు సమాచారం ఇచ్చేవాళ్ళం. ఆ విధంగా అధికారుల సహాయంతో బయటకు వచ్చినటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. మా ద్వారా కర్నూలు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా కొంత లబ్ధి పొందటం అనేది మాకు మంచి ఆనందం ఇచ్చినటువంటి విషయం.
1: శ్రోతలకు గుర్తుండే ఉంటుంది, ఈ మధ్య పహల్గాంలో తీవ్రవాదులు దాడి తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి చెబుతూ విస్మయం కలిగించే ఇతరత్రా ఏ మాటలు కథనాలు నమ్మవద్దని, అవసరమైన సమాచారాన్ని భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సదరు మంత్రిత్వ శాఖ ద్వారా మాత్రమే అందిస్తామని ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దేశభద్రత, ప్రకృతి వైపరీత్యాలు వంటి సందర్భాల్లో సమాచార వ్యవస్థ కుదేలైనప్పుడు ప్రజల సంక్షేమం కోరి వాయుతరంగాల ద్వారా అవసరమైన సమాచారాన్ని అందిస్తూ ముఖ్య భూమిక వహిస్తూ వస్తుంది ఆకాశవాణి. స్వచ్ఛమైన సత్యం కొంచెం సమయం తీసుకోవడం సహజం కదా. ప్రభుత్వ సమాచార వ్యవస్థ కాబట్టి ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన బాధ్యత ఆకాశవాణిదే. అయితే ఈ రోజుల్లో శాటిలైట్ వ్యవస్థ వల్ల సాంకేతికత అభివృద్ధి చెంది అనేక రకాలైన సాధనాల ద్వారా ఎప్పటికప్పుడు వర్తమాన సమాచారం ప్రజలకు చేరువవుతున్నప్పటికీ విపత్తుల సమయంలో ప్రభుత్వ సాధనమైన ఆకాశవాణి ఇచ్చే నిర్దిష్టమైన సమాచారం కోసం ఎదురుచూసే శ్రోతలు ఎప్పటికీ ఉంటూనే ఉంటారు.
0: ఇదండి విపత్తుల నిర్వహణలో ఆకాశవాణి చేసినటువంటి సేవల గురించి మచ్చుక కొన్ని మాత్రమే. నమస్తే, మీ సేవలు ఆకాశవాణి.
2: విపత్తుల నివారణలో ఆకాశవాణి పాత్ర. ఉదాహరణలు, ప్రత్యక్ష కథనాలతో శ్రీ బేతా రామసూర్య ప్రకాష్ గారు అందించిన ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. కేరళం నూతన ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ఈరోజు ప్రమాణం స్వీకారం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, నార్వే రెండు దేశాలు నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను, దౌత్యాన్ని విశ్వసిస్తాయని అన్నారు. కేవలం సైనిక ఘర్షణతో ఏ సమస్యను పరిష్కరించలేమని అన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రస్తావిస్తూ శాంతిని త్వరగా పునరుద్ధరించే లక్ష్యంతో చేసే అన్ని ప్రయత్నాలకు ఇరు దేశాలు మద్దతు ఇస్తాయని చెప్పారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నార్వేలో పర్యటించిన ఆయన నార్వే ప్రధాని జోనాస్ గహర్స్టోర్తో కలిసి ఓస్లోలో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు అంగీకరించారు. అనంతరం నిర్వహించిన ఉమ్మడి పాత్రికేయుల సమావేశంలో భారత ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: ఎక్సలెన్సీ, ఆర్కిటిక్ సే ఔటర్ స్పేస్ తక్, గ్రీన్ షిప్పింగ్ సే బ్లూ ఎకానమీ తక్, ఎనర్జీ సెక్యూరిటీ సే లేకర్ ఫుడ్ సెక్యూరిటీ తక్, హమారా సహయోగ్ నయే ఫ్రంటియర్స్ కో ఛూ రహా హై. ఆయే హమ్ అప్నే గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే మాధ్యమ్ సే ఏక్ ట్రస్టెడ్ ఫ్యూచరిస్టిక్ ఔర్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ కా నయా అధ్యాయ లిఖే. ఆప్కా బహుత్ బహుత్ ధన్యవాద్.
0: అంతకుముందు స్వీడన్ పర్యటనను ముగించుకున్న ఆయన ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలకు సరికొత్త వేగం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ఉమ్మడి పరిశోధనల కోసం జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0, శాస్త్ర సాంకేతిక రంగాల బలోపేతానికి భారత్ స్వీడన్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారిడార్ను ప్రారంభించామని చెప్పారు. ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దిగుమతులకు అంతరాయం ఏర్పడినప్పటికీ దేశంలోని రిఫైనరీలు యథావిధిగా పనిచేస్తున్నాయని, భారతదేశం వద్ద తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజ వాయువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని చెప్పారు. ఏ ఎల్పీజీ పంపిణీ కేంద్రంలోనూ నిల్వల కొరత ఏర్పడలేదని, అయితే వదంతులు వ్యాపించడం వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భయాందోళనలతో అధిక కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇక రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అపర్ణ ఎస్ శర్మ మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల లభ్యత 50% పైగా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం తర్వాత దేశీయ ఉత్పత్తి గణనీయంగా సుమారు 86.2 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఉందని ఆమె వివరిస్తూ,
2: availability of fertilizer for the season, that is kharif season, more than 51% across the states, and about 200.98 lmt of fertilizer is available across the country. There's no major change in the mrp of major fertilizer. Domestic production after the crisis period has been substantial, that is 86.2 lmt, and about more than 22 lmt of imports have reached our shores. So overall the position is comfortable.
0: కేరళం నూతన ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళం రాష్ట 13వ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. సతీశన్తో పాటు 20 మంది ఎమ్మెల్యేలను గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. వారిలో 14 మంది తొలిసారిగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రస్తుత వేసవి కాలానికి గాను సమగ్రమైన ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. శరీరానికి సరిపడా నీరు తాగడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడం, లేతరంగు కాటన్ దుస్తులను ధరించడం, ఆయా కాలాల్లో లభించే పండ్లు, ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉండే ద్రవ పదార్థాలను తీసుకోవాలని సూచించింది. వడగాలుల సమయంలో శిశువులు, చిన్నపిల్లలు

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్ నార్వే దేశాలు దీర్ఘకాలిక భవిష్యత్తును నిర్మించుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా

గర్భిణులు, వృద్ధులు, ఎండలో పనిచేసే కార్మికులు, గుండె జబ్బులు, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని, వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు నిరంతరం పర్యవేక్షణ అవసరమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. శరీరానికి చలవనిచ్చే ఆహార నియమాలను పాటించాలని ఆయుర్వేద విభాగం సూచించింది. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి పానీయాలు తీసుకోవడంతో పాటు తీవ్రమైన ఎండల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సాంప్రదాయకంగా తయారు చేసే నిమ్మరసం, మామిడి, చింతపండుతో చేసిన పానీయాలను తీసుకోవాలని సూచించింది.

0: తీసుకోవడంతో పాటు తీవ్రమైన ఎండల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సాంప్రదాయకంగా తయారు చేసే నిమ్మరసం, మామిడి, చింతపండుతో చేసిన పానీయాలను తీసుకోవాలని సూచించింది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న మ్యాజిక్ వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 5 గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లఖింపూర్ ఖేరిలో ఊంచ్ గ్రామంలోని సిసయ్య జాతీయ రహదారిపై ఈ ఉదయం 7 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 12 మందికి పైగా రోజువారీ కూలీలతో ప్రయాణిస్తున్న ఈ వాహనం అదుపు తప్పి ముందు వెళుతున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ప్రధాని ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. నైరుతి ఋతుపవనాలు మే 26 కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD ప్రకటించింది. సాధారణంగా ఇవి ప్రతి ఏడాది జూన్ 1 కేరళకు చేరుకుంటాయని, ఈసారి 6 రోజుల ముందుగానే చేరుకునే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. నైరుతి ఋతుపవనాలు ఈ రోజు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని IMD వెల్లడించింది. మరిన్ని వివరాలను IMD శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: South West monsoon has further advanced into some more parts of Southeast Arabian Sea, some parts of Comorin area, some more parts of Southwest and Southeast Bay Bengal, most part of Andaman Sea, entire Andaman and Nicobar Islands and some parts of East Central Bay of Bengal. Then isolated heavy to very heavy rainfall is likely over Northeast India and over Andaman and Nicobar Island, Sub-Himalayan, West Bengal and Sikkim during next 6 to 7 days and over Tamil Nadu, Puducherry, Karaikal, Kerala, Mahe, Lakshadweep and South Indian Karnataka during next 3 days.
0: నీట్ యూజీ 2026 ప్రశ్న పత్రం లీకేజ్ కేసుతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA సంస్కరణల అమలుపై సమీక్షించాలని పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు చర్చల కోసం NTA చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ జోషి సహా ఇతర ఉన్నతాధికారులకు కమిటీ నోటీసులు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ NTA సంస్కరణలపై ఈ నెల 21 విద్యామంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు కమిటీ ముందు విచారణకు హాజరు కావాలని రాజ్యసభ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక మరోవైపు ప్రశ్నపత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో సీబీఐ 5 వేరువేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మొటెగావ్కర్ను కూడా అరెస్టు చేసింది. ఇప్పటి వరకు న్యూఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ ప్రాంతాలలో 10 నిందితులను సీబీఐ అరెస్టు చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్, నార్వే దేశాలు దీర్ఘకాలిక భవిష్యత్తును నిర్మించుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. కేరళం నూతన ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ఈరోజు ప్రమాణం స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం లలిత గీతం వినే ముందు ఓ ప్రకటన.
3: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధ

లలిత గీతం విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం హలో కర్నూలు ఎఫ్ఎంకు స్వాగతం. టెలిఫోన్ ద్వారా మీరు కోరే తెలుగు సినీ గీతాలు వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2596111, ఇంకొక నెంబర్ 2596112. దూర ప్రాంతాల వారికి స్టీట్ కోడ్ 0858. హలో కర్నూలు ఎఫ్ఎం. నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు నాగరాజు మేడం.
0: ఎక్కడి నుంచి అండి?
1: దేవులమ్మ గద్వాల జిల్లా మానపాడు మండలం చిన్న బోదలపాడు.
0: చెప్పండి, ఏ పాట వింటారు?
1: పాతరామరాజు
0: సినిమా పేరండి?
1: నా పేరు అంత లేదు, పాట అది బంగినపల్లి మామిడి పండు అనే పాట ఉంది మేడం.
0: డ్రైవర్ రాముడా, చూద్దాం.
1: డ్రైవర్ రాముడా అదే ఉంటుందేమో, మళ్ళా అదే ఉంటుందేమో మేడం.
0: ఇందులో అయితే లేదు. ఏదైనా ఒక పాట విందామా డ్రైవర్ రాముడిలో?
1: మంచిది ఏదైనా ఒకటి
0: వచ్చేస్తుందండి. ఏదైనా పాట వినిపిస్తాను.
1: కోరుతున్న శ్రోతలు మేడం
0: చెప్పండి.
1: నాగరాజు, సునంద, శ్వేత, చిన్నారి, బత్తన్న, అశోక్ కుమార్, సారస్, అంతే మేడం.
0: అంతేనా? రైట్ అండి, విందాం మరి ఒక పాట వస్తుంది.
1: సరే.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం,
1: హలో
0: కర్నూల్ ఎఫ్ఎం
1: హలో
0: అండి.
1: హలో అక్క, గుడ్ ఈవినింగ్ బబ్లు అక్క.
0: చెప్పండి, ఎక్కడి నుంచి అండి?
1: వరంగల్ నుంచి అక్క. మీ పేరు కాంచనా?
0: నా పేరు హరిత అండి.
1: హరిత, నాకు బొబ్బిలి రాజా నుంచి కన్యాకుమారి కనబడదారి పాట వేయండి. శ్రోతలు వచ్చేసి మా అక్క, మా బంధువులు, మా తమ్ముడు, మా చెల్లి అందరు అడుగుతున్నారు రిక్వెస్టింగ్ గా ఈ పాట కోసం.
0: ఎక్కడి నుంచి చేస్తున్నారండి మీరు?
1: మేము వరంగల్ కాజీపేట జంక్షన్ నుంచి, వరంగల్ తెలంగాణ ప్రాంతం, వరంగల్ జిల్లా నుంచి చేస్తున్నాం.
0: ఫస్ట్ టైం ఎంతమంది చేశారు ఎప్పుడన్నా?
1: నిన్న అంటే ఇదే ఫస్ట్ టైం అక్కడ మొదటి చేస్తున్నాను. మీకు హరిత అన్నారు కదా, పేరు బాబు
0: వచ్చేస్తుందండి. కన్యాకుమారి అనే పాట వినేద్దాం.
1: వినేద్దాం.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి మేడం మాట్లాడేది లక్ష్మణ్ మేడం మాట్లాడేది.
0: చెప్పండి సార్.
1: మంచి బాగుంటారా మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం. చార్ల మేడం మేడం వెళ్ళి లెటర్స్ ఉంటే కానీ ఫోన్ ఎప్పుడు చేయలేదు. ఈరోజు వస్తున్నా.
0: చెప్పండి
1: మేడం. ఇది చెల్లం పడదు మేడం. ఇది బుల్లెమ్మ బుల్లుడు
0: ఉందండి.
1: పడే మేడం. కురిసింది బాగా నా గుండెలను పడ మేడం.
0: వచ్చేస్తుంది మరి ఆ పాట.
1: ఓకే మేడం. సాదాపు నాశిరి గారు కూడా మేడం పాట. ఇది
0: ఒక్కరికొస్తుందన్న పాట.
1: మా మిత్రుడు ఆయన మేడం ఉంటారు కదా సాదాపు నాశిరి. ఇద్దరం చేస్తాం మా ఊర్లో.
0: అందుకోండి
1: మేడం. ఓకే మేడం.
0: రైట్ అండి.

0: హలో మేడం.
1: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి, చెప్పండి.
0: నా పేరు రామ్ మేడం. రెండు కూడా ఎన్నో సార్ ట్రై చేస్తున్నాను మీ ఫోన్ గురించి.
1: ఎక్కడి నుంచి చేస్తున్నారు?
0: ఉరిందకొండ చందన కంపెనీలో పనిచేస్తున్నా మేడం.
1: చెప్పండి, ఎప్పుడు చేశారు ఇంతకు ముందు?
0: సార్ ఎప్పుడు నైట్ అలా ఫోన్లు మారా పాట వింటుండే ఉంటాం మేడం. ఒక్కసారి ఫోన్ రాత్రి చూస్తున్నా ఇప్పుడు పగిలి 25 మేడం.
1: తగ్గింది. ఇంతకుముందు ఎప్పుడు చేశారు లాస్ట్ టైం?
0: ఎవరి దేవుని పాట ఈ రోజు కలిసింది కాబట్టి దేవుని పాట మేడం.
1: దేవుని పాట ఏమంటారా? దేవుళ్ళ నుంచి విందామా లేకుంటే ఏదైనా చెప్తారా?
0: దేవుళ్ళు పిల్లలు పడతారు మేడం.
1: మీ ప్రేమ కోరే చిన్నారులు వచ్చేస్తుంది ఆ పాట వినిపిస్తాను.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం,
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి అండి?
1: మండలం చిన్నంపల్లి గ్రామం జోగులమ్మ గద్దల జిల్లా మేడం.
0: ఏ సినిమా నుంచి?
1: హలో మేడం.
0: ఏ సినిమా నుంచి అండి పాట?
1: శ్రీమంజనాథలో మేడం, మూడో పాట.
0: శ్రీమంజనాథలో మూడో పాట. ఓహో గరళా కట్ట అనే పాట ఉంది ఇక్కడ, చాలా అదే వినిపించమంటారా? పాటలు చాలా ఉన్నాయి. మహాప్రాణ దీపం, ఆనంద పరమానంద, ఏదండి, ఓహో గరళ కంట, అదా వచ్చేస్తుంది ఆ పాట వినిపిస్తాను. అంతేనా? రైట్ అండి, వినేద్దాం మరి.
2: రుద్ర, ఏ వీరభద్ర, ఈ నమ్మని వాడి చేత చిక్కితే నిన్ను చిత్తు చిత్తు

0: హలో కర్నూల్ ఎఫ్ఎం, హలో
1: హలో
0: కర్నూల్ ఎఫ్ఎం అండి, మీ పేరు?
1: మ్యామ్ నా పేరు వరుణ్ దేవి మ్యామ్.
0: ఎక్కడి నుంచి?
1: ఫ్రమ్ వెల్దుర్తి మ్యామ్.
0: వెల్దుర్తి నుండి, చెప్పండి.
1: మాకి మంచి మనసులు ఉందండి. శోభన్ బాబు పాట మేడం.
0: మంచి మనసులు, శోభన్ బాబు పాట. అందులో ఏ పాట అండి?
1: బాబు నెత్తుకొని పాడుతుంది శోభన్ బాబు.
0: ఇందులో చాలా పాటలు ఉన్నాయి, ఏ పాట పాడతారా కొంచెం?
1: చిన్న మాట విన్నామంటేనో.
0: ఇందులో స్టార్టింగ్ అది లేదు. ఏమండోయ్ శ్రీవారు అనే పాట ఉంది.
1: ఓహో,
0: అది విందామా? వచ్చేస్తుంది. అంటే సినిమా పేరు కరెక్ట్ ఉండదు, మంచి మనసులు కాదు,
1: మనుషులు.
0: మనుషులా? చూద్దామా ఒకసారి. మంచి మనస్సులు కాదు, మనుషులు. ఇందులో వచ్చేసి వింటామా, ఇది అనుకుంటాను, వినునా మాట. వచ్చేసింది మరి పాట.
1: ఓకే,
0: రైట్ అండి, వినేతాను.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే
1: హలో
0: అండి.
1: మేడం, దద్దరగొండ గణేష్ లో వెళ్ళి వచ్చి గోదారమ్మన పాడేయండి మేడం. అందరు శ్రోత కోసము
0: వచ్చేస్తుంది.
1: టైం లేదు మేడం.
0: వచ్చేస్తుందండి.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం కార్యక్రమంలో మిర్చి ఈ చిత్రం నుండి పాటలు వింటారు. గానం దేవిశ్రీ ప్రసాద్, విజయ్ ప్రకాష్, కైలాష్ కేర్, గీతామాధురి, సుచిత్ర, జస్ప్రీత్ జాజ్, అనితా బృందం. గీత రచన రామచోగయ్య శాస్త్రి, సంగీత నిర్వహణ దేవిశ్రీ ప్రసాద్. వినండి మిర్చి చిత్రం నుండి పాటలు.

ఏకచిత్రగానం శీర్షికన మీరింతవరకు మిర్చి ఈ చిత్రం నుండి పాటలు విన్నారు. గానం దేవిశ్రీ ప్రసాద్, రంజిత్, విజయ్ ప్రకాష్, గీతామాధురి, జస్ప్రీత్, జార్జ్, అనితా బృందం. గీతం రామజోగశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇంతటితో ఏకచిత్రగానం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 9:25:56. ఇప్పుడు విందాం అలనాటి మధుర గీతాలు. కార్యక్రమంలో ముందుగా వినండి సంబరాల రాంబాబు ఈ చిత్రం నుండి పి సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు ఆలపించిన గీతం. సాహిత్యం రాజశ్రీ, సంగీతం వి కుమార్.

విన్న పాట రేచుక్క. చిత్రంలోంది గానం ఘంటసాల. సంగీత నిర్వహణ అశ్వత్థామ.

తర్వాత విందాం. పి సుశీల ఎస్ జానకి అలపించిన రాజశ్రీ గీతం ఇది. సత్యం సంగీతంలో, చిత్రం పేరు రాముడే దేవుడు.

మీరు విన్నా పాట రాణి రత్నప్రభ చిత్రంలోనిది. గానం ఘంటసాల, సంగీతం సమకూర్చిన వారు ఎస్ రాజేశ్వరరావు. తర్వాత విందాం డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి జీకే వెంకటేష్ సంగీతం సమకూర్చగా, రావణుడే రాముడైతే ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

శ్రోతలు అలనాటి మధుర గీతాలు వింటున్నారు. తర్వాత విందాం పెండ్యాల సంగీత నిర్వహణలో ఘంటసాల పీసు శిలపాడిన పాట, చిత్రం పేరు రాముడు భీముడు.

సుమంగళి ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. వీరు పాడిందే మరో పాట అమాయకురాలు చిత్రంలోంది. సాహిత్యం దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

వెన్నపాట ఆనంద నిలయం చిత్రపులుంది. ఇంతటితో అలనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11:10 ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz ఉదయం ప్రసారంలో మళ్లీ మీ ముందుంటాం. అందాక సెలవు. నమస్తే. జై హింద్.